భాద్రపద మాసం 25వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి అంశం. శీలం పరం భూషణం.
1: శీలం పరం భూషణం. శీలం అనేది ఎన్నడూ వన్నె తరగని ఆభరణం. శీలేన శోభతే విద్య. శీలం వల్లనే విద్య రాణిస్తుంది. ఇవన్నీ శీల ప్రాశస్త్యాన్ని, ఆవశ్యకాన్ని చక్కగా తెలియజేస్తున్న మాటలు. శీలం అనేది ఇంత గొప్ప విషయం ఎట్లా అయింది అంటే, ఈ శీలం అనే దానిలో సత్యం, శాంతి, దయ, అహింస వీటినన్నింటినీ మించి ఏకపత్ని వ్రతం, పాతివ్రత్య సంరక్షణం మొదలైన సుగుణాలన్నీ ఇమిడి ఉన్నాయి. శీలం అనే దానికి ఇంత విస్తృతమైన అర్థం ఉన్నప్పటికీ దానిని పరపురుష వాంఛ లేకపోవటం, పరస్త్రీ వాంఛ లేకపోవటం, శారీరకమైన, మానసికమైన పవిత్రతను కలిగి ఉండటం అనే అర్థంలోనే మనం ఉపయోగిస్తున్నాం. కమల భవుండు తాత, గుణగణ్యుడు విశ్రవసుండు తండ్రి, హేమమయ వినూత్న రత్నమయ మండిత మాత్మపురంబు లంక, విక్రమము త్రిలోక భీకరము, అఖండ శుభాకరమైన దైత్యరాజ్యమునకు నేను భర్త, పటు శౌర్యుడ రావణ నామధేయుడన్ అంటూ తనను గురించి తాను పరమవీర గంభీరంగా వర్ణించుకున్న రావణాసురుడు బంధుమిత్ర పరివార సమేతంగా నశించిపోవటానికి కారణమేమిటి? పరస్త్రీ వ్యామోహమే. సింహబలుడు అని ప్రఖ్యాతిని పొందిన కీచకుడు అర్ధరాత్రిపూట నర్తనశాలలో దారుణాతి దారుణంగా దిక్కులేని చావు చావటానికి కారణం కూడా ఈ శీలరాహిత్యమే, పరస్త్రీ వ్యామోహమే. ఈనాటి మన సమాజంలో విద్యావతులైన యువతులు అనేకులు అన్యం పుణ్యం ఎరుగని అమాయక పల్లెటూరి పడుచులు హత్యలకు గురి అవుతుండటానికి కారణం నరరూప రాక్షసుల శీలరాహిత్యమే. అరెరే, వికృతమైన, హీనమైన, నీచమైన ఈ ఒక్క కామవాంఛ, ఒక్క శీలరాహిత్యం స్వర్గంలాంటి మన సమాజాన్ని నరకంగా మారుస్తున్నది గదా. చక్కగా విరబూసి గుబాళించవలసిన కన్యాకుసుమాల బ్రతుకులను అర్ధాంతరంగా నేలపాలు చేస్తున్నది గదా. ఇటువంటి నీతి బాహ్యులకు గుణపాఠమైనటువంటి ఈ ఘట్టాన్ని చూడండి. సుమారుగా 100 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో రామ్సింగ్ అని ఒక సైనికుడున్నాడు. 6 అడుగుల ఎత్తు ఉన్న ఆజానుబాహు, మాంచి అందగాడు, సద్గుణ సంపన్నుడు, విశేషించి పరనారీ సోదరుడు. ఒక మరాఠీ యువతి అతడి సౌందర్యాన్ని చూసింది, మోహించింది. ఒక అర్ధరాత్రి వేళ ఆ యువతి రామ్సింగ్ ఉన్న సైనిక శిబిరానికి వెళ్ళింది. నిద్రపోతున్న అతడిని తట్టి లేపింది, తన కోరికను తెలియజేసింది. నీమీద మనసు పడ్డాను, నీ వల్ల నాకొక కుమారుడు కలగాలి అన్నది. రామ్సింగ్ చిరునవ్వు నవ్వాడు, 2 చేతులు జోడించాడు. అమ్మా, నా వలన కుమారుడిని కనటమెందుకు? నన్నే నీ కుమారుడు అనుకోమ్మా అన్నాడు. ఆ మాటలను విన్న ఆ యువతి ఆశ్చర్యచకితురాలైంది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డది. మారు మాట్లాడకుండా తలను ఉంచుకుని వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆ యువతికి వివాహమైంది, పండంటి కుమారుణ్ణి గన్నది. ఒక యుద్ధంలో రామ్సింగ్ మరణించాడు. ఆ యువతి ఎప్పుడూ తన కుమారుడికి చెబుతుండేది, నాయనా, నీవు నాకు 2వ కుమారుడివిరా, నీకొక అన్నయ్య ఉండేవాడు, పేరు రామ్సింగ్, మంచి శీల సంపద కలవాడు, ఇప్పుడు లేడులే, యుద్ధంలో చచ్చిపోయాడు. విన్నారా, రామ్సింగ్ శీల సంపదను. అటువంటి శీల సంపదను అలవరుచుకుంటే మాతృవత్ పరదారాంశ్చ, పరుల భార్యలను, ఒక్క పరుల భార్యలనేమిటి, పరస్త్రీలనందరినీ

0: తలులలాగా భావించి గౌరవించటం అలవాటు చేసుకుంటే మన సమాజం ఎట్లా ఉంటుంది ఊహించుకోండి. రకరకాల పూల చెట్ల ఉద్యానవనంలాగా ఉండదు? ఆడపిల్లలందరూ రంగురంగుల సీతాకోక చిలుకలలాగా ఉల్లాసంగానూ ఉత్సాహంగానూ నవ్వుల మొలకలలాగానూ ఉండరు? ఎందుకుండరు? తప్పకుండా ఉంటారు. హే భగవన్, మా అందరికీ అటువంటి సద్బుద్ధిని ప్రసాదించు. సబ్కో సన్మతిదే భగవాన్.
1: దేశభక్తి సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. అంశం శీలం పరంభూషణం.

0: పొలం పళ్ళు.
1: పాలీ హౌస్లో క్యాప్సికం సాగు గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలనే కాకుండా ఆధునిక పద్ధతుల్లో పాలీ హౌస్లో సాగు చేసే ఉద్యాన పంటలను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యపరంగా మంచి ఆదాయాన్నిచ్చే క్యాప్సికం లేదా కూరమిరప పంటపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చిగా పిలువబడే కూరమిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది. అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇందులో అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే క్యాప్సికంను ఆహార అలంకరణలో నూడిల్స్, బిర్యానీ, మాంసాహార వంటల్లో రుచి కోసం వాడతారు. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల కామర్ల వ్యాధికి స్థానికంగా వాడతారు. సీజన్లో అత్యధికంగా కిలో 100 రూపాయల పలికి, సీజన్ లేని సమయంలో కిలో 40 రూపాయలకి తగ్గకుండా ఉండే క్యాప్సికంని పాలీ హౌస్లో నాణ్యమైన పంటని పండించవచ్చు. క్యాప్సికం సాగుకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పాలీ హౌస్లో ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి మొక్కలకి అనుకూలంగా మార్చుకోవడానికి వీలుంటుంది. షేడ్ నెట్స్, ఫాగర్స్ ద్వారా ఉష్ణోగ్రతలు 22 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. నర్సరీ నుంచి మొక్కల్ని పాలీ హౌస్లో నాటినప్పటి నుంచి మొదటి వారం రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. మొక్కలు నిలదొక్కున్నాక షేడ్ నెట్ తెరలను తొలగించి మొక్కలకి ఎండ తగిలేలా చేయాలి. మురుగునీటి వసతి గల అన్ని నేలలు కూడా ఈ క్యాప్సికం సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు పనికిరావు. ఇక ఈ క్యాప్సికంలో రకాల విషయానికి వచ్చినట్టయితే కాలిఫోర్నియా వండర్. ఈ కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి ఒక పాలీ హౌస్లో 3 నుండి 6 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. ఇక అర్కా బసంత్ కాయలు లేత పసుపు వర్ణంలో ఉండి ఒక పాలీ హౌస్కి 3 నుండి 4 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. అర్కా మోహిని ఈ కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు పండినప్పుడు ఎరుపు రంగుగా మారతాయి. వీటి కాయలు కూడా పెద్దగా ఉండి 3 నుండి 6 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. ఇంతేకాకుండా ఇందిరా, బాంబే, ఓరబెల్లి, గ్రీన్ గోల్డ్, భరత్ వంటి రకాలు కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ క్యాప్సికం సాగులో విత్తన మోతాదును గనక మనం చూసినట్టయితే హైబ్రిడ్ క్యాప్సికం రకాలు 10 గ్రాముల ప్యాకెట్లలో లభిస్తాయి. ఒక పాలీ హౌస్కి 2 నుండి 3 ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది. ఈ క్యాప్సికం సాగులో నారుమడి తయారీ విధానాన్ని గనక మనం చూస్తే 1 మీటర్ వెడల్పు, 5 మీటర్ల పొడవు గల ఎత్తు నారుమడలను తయారు చేసుకోవాలి. విత్తనాలను ఈ మళ్ల మీద వరుసల్లో పల్చగా విత్తుకోవాలి. విత్తిన 2 వారాలకి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని ఇసుకతో కలిపి చల్లుకోవాలి. విత్తిన 12 రోజులకి అలాగే 20 రోజులకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నారుమడంతా బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల నారుకుళ్లు తెగులు రాకుండా నివారించవచ్చు. మొక్కలు నాటడానికి ముందు పాలీ హౌస్లో ఎత్తైన మళ్లు తయారు చేసుకోవాలి. అలాగే ఈ మడుల్లో పొడవు 80 సెంటీమీటర్లు, వెడల్పు 30 సెంటీమీటర్లు ఎత్తుగల మడులు 12 నుండి 13 దాకా చేసుకోవాలి. 30 నుండి 40 రోజుల వయసున్న ఆరోగ్యకరమైన నారును ఎటు చూసినా 50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. నారు నాటిన తర్వాత ప్రతిరోజు రోజు క్యాన్తో తడినివ్వాలి. 1 వారం తర్వాత డ్రిప్ ద్వారా రోజుకి 2 గంటల సేపు నీరందిస్తే సరిపోతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలను బట్టి డ్రిప్ ద్వారా విడుదల చేసి నీటిని పెంచడం, తగ్గించడం చేసుకోవచ్చు. ఈ విధంగా పాలీ హౌస్ లోపలున్న 50% షెడ్ నెట్ ను ఉష్ణోగ్రతలు తగ్గించడానికి, పెంచడానికి ఉపయోగించవచ్చు. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే ఫాగర్స్ ను ఉపయోగించి ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఇక నీటిలో కరిగే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఆఖరి దుక్కి బెడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలయిదుండాలి. పూత పిండ దశ నుంచి మొదటి 2 నెలలు, చివరి 2 నెలలు వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేట్ లేదా పాలిఫీడ్లను మార్చి మార్చి ఇచ్చుకోవాలి. తర్వాత 3 నెలలు 2 కిలోల యూరియా, 1 కిలో పొటాషియం నైట్రేట్ డ్రిప్ ద్వారా అందించాలి. సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, నిమ్మ ఉప్పు, వీటన్నిటినీ కూడా 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి పిండి దశ నుంచి పిచికారీ చేస్తే గనక దిగుబడి బాగుంటుంది. మొక్కలు నాటిన తర్వాత మొదటగా వచ్చే పూతను పిందల్ని జాగ్రత్తగా గోటితో తుంచేయాలి. ప్రతి మొక్క నుంచి బలంగా పెరిగే 3 నుండి 4 పక్క కొమ్మల్ని మాత్రమే పెరగనివ్వాలి. క్యాప్సికం మొక్క కాండం బలహీనంగా ఉండి కాయ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పాలీహౌస్లో 8 అడుగుల ఎత్తులో జీఐ వైరు మొక్కలు వరసలకి సమాంతరంగా కట్టుకోవాలి. ఈ విధంగా కట్టిన వైరుకి మొక్క మొదలుకి ప్లాస్టిక్ వైర్తో వదులుగా కట్టుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మలని ప్లాస్టిక్ తాడికి మెలిపెట్టడం ద్వారా కొమ్మ కాపు మీద విరగకుండా చూసుకోవాలి. కొమ్మల్ని ఎంత పైకి పెంచితే దిగుబడి అంతగా పెరుగుతుంది. ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసుకోవాలి. అలాగే ఎరుపు పసుపు రంగు కాయల్ని 50% రంగు మారగానే కోసుకోవాలి. పూర్తిగా రంగు మారిన కాయలు త్వరగా వాడిపోతాయి. ప్రతి 2-3 రోజులకి ఒకసారి కాయల్ని కోసుకోవాలి. ఒక పాలీహౌస్ నుంచి ఒక పంటకాలానికి 5 నుండి 6 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. ఇక క్యాప్సికం సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు ఎక్కువగా వ్యాపించి నష్టపరుస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుగా మారుతాయి. మొక్కలు నాటిన 15వ రోజు అలాగే 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు 0.3% వేసి పై ముడతని నివారించవచ్చు. ఈ తామర పురుగుల నివారణకి 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కురచగా ఉన్న చిగుర్లని చేతితో తుంచి డైపెన్థియురాన్ అనే మందుని 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. ఇక క్యాప్సికం ని ఆశించే మరొక పురుగు తెల్లనల్లి. ఇవి ఆశించినప్పుడు ఆకులు కింద వైపుకి ముడుచుకుని పోయి ఆకుల కాడలు సాగిపోయి ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఆకులు ముద్ద కడతాయి. ఈ తెల్లనల్లి నివారణకి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రాపర్గేట్ లేదా ఫాసిలోన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచే పురుగులు ఆకు తినే పురుగులు కూడా క్యాప్సికం ని నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి మొదట ఆకుల్ని తిని తర్వాత కాయలోని గింజల్ని తిని పంటకి నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకి విషపు ఎర్ర బాగా పనిచేస్తుంది. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడీ కర్బ్ 1 గ్రాము లేదా క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విషపు ఎర్ర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇక క్యాప్సికం ని ఆశించే తెగుళ్లని గనక మనం చూసినట్టయితే నారుకుళ్లు తెగులు. ఇవి ఆశించినప్పుడు లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. ఈ నారుకుళ్లు నివారణకి విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి మళ్లీ 1 వారం రోజులకు ఒకసారి

3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఎత్తైన నారుమళ్లు లేదా పాలిట్రేస్ లో మాత్రమే నారుని పెంచుకోవాలి. విత్తనాన్ని ఒత్తుగా విత్తుకోకూడదు. అలాగే నారుకుళ్లు కనిపించగానే నీటి తొడలని ఆపేయాలి.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ

0: సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాతి మలయప్పస్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్విలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
0: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
2: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
0: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2 నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
3: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించిందని, దీంతోపాటు ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.

కావాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని

నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अद्य दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब उप हिमालयीय पश्चिम बंगाल केरल माहे चेत्येतेषु स्थलेषु प्रबल वृष्टि पूर्वानुमानम् कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याः अरुण जेटली क्रीडांगणे आयोजितायां द्वितीयायां विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय स्पर्धायां भारतम् अफगानिस्तानदलं सप्तस्तोभिः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణలో సాధారణి పౌడి పాత్ర అడ్వకేట్ శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి కొమ్మాజోసుల సద్గురు చరణ్ గారి ప్రసంగం, అనంతరం గుంటూరు జిల్లా శిథిలదుర్గాలు మోదుగుల రవికృష్ణ గారి ప్రసంగం వింటారు, అనంతరం లలిత గీతాలు వింటారు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె రామానుజాచార్యులు గారు, శ్రీ పివిఎన్ఎస్ మారుతి గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ఈ వ్యాఖ్యానాన్ని వినవచ్చు. 9:30 నమస్తే అమరావతి. 10:00 భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే తిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 1:30 వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో చిన్నారుల భవితకు బంగారు బాటలు శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు, అనంతరం భక్తి గీతం వింటారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 2:30 లలిత సంగీతం. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 సంస్కృత పాఠం. మృత్యకటికం నాటకం నుండి ప్రథమాంకం నుండి శ్లోకం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు గారు, విద్యార్థి బి చరణ్ కుమార్. 4:45 శ్రీమతి రాచగిరి వెంకటరత్నమ్మ బృందం ఏర్పడిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రేచీకటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ కె చంద్రమోహన్ గారితో పరిచయం వింటారు. 7:15 పంట సీమల కార్యక్రమంలో కొబ్బరిలో జీవన నియంత్రణ పద్ధతులు డాక్టర్ ఎన్బివి చలపతిరావు గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ పి వెంకటాచలపతి గారు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆశ నాటకం వింటారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఎలసెల నాగేశ్వరరావు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఉంటారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగం పి జయభాస్కర్ గారు, కంజీర కె శ్యామ్కుమార్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 10:45 పాత చిత్ర గీతాలు వింటారు. 11 గంటల 10 నిమిషాలకు

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
2: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
1: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2,000 రూపాయల లోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 100,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ 0గా ఉంటుంది. 2,000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2,000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని

0: ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా, బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: TDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతి పత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి

0: మూడు వికెట్లు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితిష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు మానవ హక్కుల పరిరక్షణలో సాధారణ పౌరుడి పాత్ర అనే అంశం గురించి న్యాయవాది శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు.
2: మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్ అనేవి మానవులకు స్వయం సిద్ధంగా లేదా పుట్టుకతో ఉండే హక్కులే మానవ హక్కులు. కానీ ఈ మానవ హక్కులు అమలు కన్నా ఉల్లంఘనే ఎక్కువగా జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దురాగతాల కారణంగా తర్వాత ఏర్పడిన పరిస్థితుల వలన మానవ హక్కులని గ్రంథస్థం చేయాలని ప్రపంచ దేశాలు భావించాయి. దాని ఫలితమే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ 1948లో స్వీకరించింది. ఈ ప్రకటనపై సభ్య దేశాలు 10 డిసెంబర్ 1948లో సంతకం చేశాయి. ప్రకటన ముఖ్య ఉద్దేశం మానవ హక్కుల పట్ల గౌరవాన్ని కల్పించి ప్రోత్సహించడం మరియు జాతి, లింగభేదం, భాష లేదా మతం ప్రాతిపదిక లేకుండా అందరికీ ప్రాథమిక స్వేచ్ఛ కల్పించడం, బానిసత్వ నిర్మూలనకే పాటుపడటం, కనీస పని పరిస్థితులు కల్పించడం మరియు బాలకార్మిక నిషేధించడం లేదా నియంత్రించడం మొదలైనవి. 1993లో భారతదేశం మానవ హక్కుల పరిరక్షణ చట్టం తీసుకుని వచ్చి మానవ హక్కులని అమలు చేసుకునే హక్కుగా చేసింది. రాష్ట్ర మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది ఈ చట్టం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని 12 ఆగస్టు 2005లో ఏర్పాటు చేశారు. అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలను తగ్గించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులను, అందుకు సంబంధించిన విషయాలను మరింతగా పరిరక్షించడానికి జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్రాలలో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశింపబడిన చట్టమే మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993. మరొకసారి మానవ హక్కులంటే తెలుసుకుందాం. మానవ హక్కులంటే వ్యక్తి జీవితం, స్వతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం. భారత రాజ్యాంగంచే అభయం ఈబడి అంతర్జాతీయంగా పొందపరచబడిన ఒప్పందాలలో భారతదేశ న్యాయస్థానాలలో అమలుపరిచే అవకాశం ఉన్న హక్కులు. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన న్యాయస్థానాలను మానవ హక్కుల కోర్టులు అంటారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ చట్టం నిర్దేశించిన విధులని, అధికారాలని ఈ కమిషన్ నిర్వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్గాను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తిని ఒక సభ్యునిగా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి లేక పనిచేస్తున్న వ్యక్తిని మరో సభ్యునిగా నియమిస్తారు. మానవ హక్కులలో పరిజ్ఞానం బాగా ఉన్న వ్యక్తులను గాని లేక మానవ హక్కుల గురించి చాలా పాటుపడిన వ్యక్తులని ఇద్దరిని సభ్యులుగా నియమిస్తారు. ఈ కమిషన్ అధ్యక్షుణ్ణి సభ్యులని భారత రాష్ట్రపతి తన సంతకం సీలు చేసిన వారెంట్ ద్వారా నియమిస్తారు. ఈ నియామకాలని ప్రధానమంత్రి అధ్యక్షతన గల కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ప్రధానమంత్రి ఉండగా లోక్సభ స్పీకర్, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి, లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభ్యులుగా ఉంటారు. కమిషన్ ఈ అధ్యక్షుని గాని సభ్యులు గాని తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. కమిషన్ సభ్యులు అనుచిత ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు లేక తమ విధులను నిర్వర్తించే సామర్థ్యం కోల్పోయినప్పుడు వారిని తొలగిస్తారు. కమిషన్ అధ్యక్షుని పదవీకాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాల వరకు లేదా 70 సంవత్సరాల వయసు పూర్తయ్యేంత వరకు గాని ఈ రెండింటిలో ఏది ముందైతే దాని ప్రకారం పదవీ విరమణ చేయవలసి ఉంటుంది. ఇక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ల విషయానికి వస్తే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు. కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై మాత్రమే ముడిపడి ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయడం ఐచ్ఛికమైనందున చాలా రాష్ట్రాలు మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయలేదు. ఏ విధంగా కమిషన్ని ఏర్పాటు చేస్తారో అని పరిశీలిస్తే ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్గా నియమిస్తారు. ఏదైనా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లేక పనిచేస్తున్న వ్యక్తిని గాని ఆ రాష్ట్రంలో 7 సంవత్సరాలు జిల్లా జడ్జిగా అనుభవం గల వ్యక్తిని గాని సభ్యునిగా నియమిస్తారు. మానవ హక్కుల గురించి బాగా పరిజ్ఞానం ఉన్నా లేక వాటి గురించి పాటుపడిన వ్యక్తులని ఒకరిని సభ్యునిగా నియమిస్తారు. రాష్ట్ర కమిషన్ అధ్యక్షులని సభ్యులని రాష్ట్ర గవర్నర్ తన సంతకం అధికార ముద్ర కలిగిన వారెంట్ ద్వారా నియమిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకాలను రాష్ట్ర గవర్నర్ చేస్తారు. ఈ కమిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడు కాగా శాసనసభ స్పీకరు, రాష్ట్ర హోంశాఖ మంత్రి, శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నట్లయితే ఆ కౌన్సిల్ చైర్మన్, కౌన్సిల్లోని ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుని గాని సభ్యులను గాని తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది. కమిషన్ అధ్యక్షుడు గాని సభ్యులు గాని అనుచిత ప్రవర్తన కలిగినప్పుడు లేక తమ విధులను నిర్వర్తించే సామర్థ్యం కోల్పోయినప్పుడు మాత్రమే వారిని తొలగిస్తారు. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించమని రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు పంపిస్తారు. అత్యున్నత న్యాయస్థానం ఆ ఆరోపణలపై విచారణ జరిపి నిజాలు తేల్చి వారిని తొలగించాలని సిఫార్సును చేసినప్పుడు మాత్రమే వారిని తొలగించాల్సి ఉంటుంది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షులు సభ్యుల పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి 5 సంవత్సరములు లేదా 70 సంవత్సరములు నిండినంత కాలం ఏది ముందైతే అంతకాలం ఈ పదవిలో కొనసాగుతారు. మానవ హక్కుల కమిషన్ విధులు అధికారాలు ఒకసారి చూసినట్లయితే సాధారణంగా ఏదైనా నష్టం జరిగినప్పుడు లేక కష్టం వాటిల్లినప్పుడు ఆ బాధ్యతలే న్యాయస్థానానికి వెళుతుంటారు. కానీ మానవ హక్కుల ఉల్లంఘన సమాచారం కమిషన్కు తెలిసినప్పుడు కమిషన్ తనకు తానుగా సూమోటోగా విచారణ చేయవచ్చు మరియు తగు సిఫార్సులను జారీ చేయవచ్చు. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మద్యం షాపులు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ 7 విద్యార్థులు, 6 విద్యార్థినులు ధర్నా చేయడం ప్రారంభించారు. వాళ్లను పోలీసులు అరెస్టు చేసి తమ లాకప్లో బంధించారు. బంధించడమే కాదు 7 విద్యార్థుల బట్టలు ఊడదీసి విద్యార్థులతో పాటు లాకప్లో బంధించారు. వారికి ఆహారం, నీళ్లు కూడా ఒక్కరోజు వరకు అందించలేదు. ఈ విషయం కమిషన్ తనకు తానుగా గుర్తించి విచారణకు స్వీకరించింది. విచారణలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిసి బాధ్యతారహితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోమని, ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, సదరు నష్టపరిహారం సొమ్ము ఆ ఘోరకృత్యానికి పాల్పడ్డ ఉద్యోగుల జీతం నుంచి వసూలు చేసి ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. మరొక కేసులో ప్రేక్షక పాత్ర వహించిన అధికారిని కూడా కమిషన్ శిక్షించింది. ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లో లాకప్లో ఉండే ముద్దాయిలను కొట్టడం, హింసించడం ఇవన్నీ ఒక హెడ్ కానిస్టేబుల్ చూస్తుండేవాడు. ఆ పోలీస్ స్టేషన్లో తరచూ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని ఫిర్యాదుతో కమిషన్ విచారించి, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన సబ్ ఇన్స్పెక్టర్ కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తేనని కమిషన్ తీర్పునిచ్చింది. అంతేగాక ఈ కమిషన్

0: దేశంలోని జైళ్లను సందర్శించవచ్చు. జైళ్లలో స్థితిగతులను మెరుగుపరచడానికి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సులు చేయవచ్చును. అదేవిధంగా చికిత్స కోసం, సంస్కరణ కోసం, రక్షణ కోసం వ్యక్తులను నిర్బంధించిన ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను కూడా కమిషన్ సందర్శించవచ్చు. అక్కడ నిర్బంధంలో వ్యక్తుల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి అధ్యయనం చేసి స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రభుత్వాలకు సిఫార్సులు చేయవచ్చు. ఇక పౌరుల పాత్ర గురించి చెప్పాలి అంటే, మానవ హక్కుల పరిశోధన గురించి, వాటిని అభివృద్ధిపరచడానికి సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వేతర మరియు స్వచ్ఛంద సంస్థలని స్థాపించడం, మానవ హక్కుల పరిరక్షణకు, రక్షణకు అవసరమైన సాహిత్యాన్ని అందించడం, పుస్తకాలను ప్రచురించడం, సెమినార్లను ఏర్పాటు చేయడం, కర్మాగారాలలో కాంట్రాక్టర్సు, ప్రైవేట్ యజమాన్యంలో నడుస్తున్నటువంటి సంస్థల్లో గాని మరెక్కడైనా గాని మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు గమనించినప్పుడు ఆ సంఘటనల్ని జాతీయ లేదా రాష్ట్ర మానవ హక్కుల దృష్టికి తీసుకువెళ్లడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ చేపట్టడం, వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులందరూ మౌనం విడనాడి సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలు, రుగ్మతలు, మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించడం, మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఒక పిటిషన్ ద్వారా తెలియజేయడం ముఖ్యమైన సామాజిక బాధ్యత. కమిషన్ ముందు ఫిర్యాదు దాఖలు చేయడం చాలా సులువైనది, ఖర్చు లేనిది. ఫిర్యాదులను బాధితులుగాని, వారి తరఫు ఎవరైనా గాని పంపించవచ్చు. ఏ రాష్ట్ర భాషలోనైనా వ్రాయవచ్చు. ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఫిర్యాదుపై జరిగిన విచారణ కాపీ ఉచితంగా పొందవచ్చు. ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరిగినట్లయితే మానవ హక్కుల ఉల్లంఘన రహిత భారతదేశాన్ని చూడవచ్చు.
1: మీరింతవరకు మానవ హక్కుల పరిరక్షణలో సాధారణ పౌరుడి పాత్ర అనే అంశం గురించి న్యాయవాది శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమం తర్వాత శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి శ్రీ కొమ్మా జోసుల సద్గురుచరణ్ గారి ప్రసంగం వింటారు.
3: ఒకసారి మదురైలో ఒక రైలు పట్టాలపై గంటసేపు ఆగిపోయింది. పట్టాల నిండా జనం. అదేదో ధర్నానో రైలు రోకోనో కాదు. అక్కడ పట్టాలకు దగ్గరగా ఉన్న ఒక సభావేదికపై ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ జరుగుతోంది. సభా ప్రాంగణంలో జాగా సరిపోక పక్కన ఉన్న రైలు పట్టాల మీదకు వచ్చేసారు జనం. ఒక శాస్త్రీయ సంగీత కచేరీకి అంతటి ప్రజాదరణ ఉందంటే నమ్మగలరా? కాని నమ్మి తీరాలి. ఆవిడ కంఠంలోని మాధుర్యం అలాంటిది. ఐ ఎమ్ ఎ మియర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ ద క్వీన్ ఆఫ్ మ్యూజిక్ అని భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారన్న మాట అక్షర సత్యం. ఆవిడ సంగీతానికే రాణి, అందులో సందేహమే లేదు. ఆవిడ కథానాయికగా నటించి పాడిన మీరా సినిమాను చూసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి సరోజినీ నాయుడు గారు నా నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదును వదులుకుంటున్నానన్నారట. ప్రముఖ వీణా విద్వాంసులు శ్రీ కారైకుడి సాంబశివయ్యర్ గారు మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఆవిడ కచేరీని విని నీ గొంతులోనే వీణ ఉంది అన్నారట. ప్రముఖ హిందుస్థానీ గాయకుడు స్వర్గీయ బడే ఘులాం అలీఖాన్ గారు ఆమెను సుస్వరలక్ష్మిగా కొనియాడారట. గాంధీజీకి కూడా ఆవిడ పాటంటే చాలా ఇష్టం. తనకు చాలా ఇష్టమైన హరి తుమ్ హరో అనే పాటను పాడమని సుబ్బలక్ష్మి గారికి కబురు పెట్టారట. నాకు ఆ పాట రాదు, ఇంకెవరి చేతనా పాడించమని అన్నారట సుబ్బలక్ష్మి గారు. దానికి గాంధీజీ ఇంకెవరైనా పాడే కన్నా సుబ్బలక్ష్మి గారు చదివినా బాగుంటుంది అన్నారట. కానీ దురదృష్టవశాత్తు కొద్ది గంటలకే గాంధీజీ హత్య చేయబడ్డారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం వంటి దక్షిణాది భాషల్లోనే కాకుండా బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వంటి అనేక ఉత్తరాది భాషల్లో ప్రాచుర్యం పొందిన వివిధ సంగీత రీతుల్లో వారు అనేక గీతాలను పాడారు. సంగీతం తెలిసినవారు, తెలియనివారు, భారతీయులు, పాశ్చాత్యులు అనే తేడా లేకుండా అందరూ ఆవిడ గానానికి మంత్రముగ్ధులైనవారే. ఎడిన్బర్గ్ ఫెస్టివల్లో, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో, కార్నిగీ హాల్లో, మాస్కోలో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో, కెనడాలో, లండన్, న్యూయార్క్ వంటి ఎన్నో మహానగరాల్లో వారు చేసిన కచేరీలను కర్ణాటక సంగీతం ఏమాత్రం తెలియని పాశ్చాత్యులు సైతం వేనోళ్ల కొనియాడారు. భారతీయ సంగీతం యొక్క విశిష్టతను ఆవిడ విశ్వవ్యాప్తం చేశారు. సంగీత రంగానికి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1998 అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది. సంగీత రంగంలో భారతరత్నను పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడా శ్రీమతి సుబ్బలక్ష్మి గారే. ఎంఎస్ అనే పొడి అక్షరాలతో అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే మదురై షణ్ముగవడువు సుబ్బలక్ష్మి గారు తమిళనాడులోని మదురై

1916 సెప్టెంబర్ 16 జన్మించారు. తండ్రి ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి ప్రముఖ వీణా విదుషి షణ్ముగవడివు. మధుర మీనాక్షి ఆలయం దగ్గర్లో ఒక ఇరుకు సందులో కడు పేదరికంలో బతికేవారు. చిన్నతనంలో ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. 5వ తరగతి వరకు మాత్రమే చదివారు. తరువాత బళ్ళో దెబ్బలకు తట్టుకోలేక చదువు మానేశారు. కాని సంగీతమే ఆవిడ ప్రాణం. చిన్నతనం నుంచి తల్లి వద్దనే గాత్రం వీణ నేర్చుకున్నారు. సోదరుడు శక్తివేల్ దగ్గర మృదంగం కూడా నేర్చుకున్నారు. ఆవిడకు నృత్యంలో కూడా చక్కని ప్రవేశం ఉంది. రేడియో కొనుక్కునే స్తోమత లేక పక్కింట్లో రేడియోలో కచేరీలు వినేవారట. అప్పటి పురుషాధిక్య సమాజంలో ఆడవారు బయట కచేరీలు చేయడం నిషిద్ధం. కాని ముగ్గురు మహిళలు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి, శ్రీమతి డీకే పట్టమ్మాళ్, శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి ఈ కట్టుబాట్లను తెంచుకొని పురుషులతో సమానంగా కచేరీలు చేసి తర్వాత తరాల వారికి మార్గదర్శకులయ్యారు. 10 సంవత్సరాల పిన్న వయస్సులో ఆవిడ గానం గ్రామఫోన్ రికార్డుగా విడుదలైంది. 16 సంవత్సరాల వయస్సులో కుంభకోణంలో ఆవిడ తన మొదటి కచేరీని చేశారు. శ్రీమతి సుబ్బులక్ష్మిగారు 17 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేశారు. ఆవిడ తన సంగీతాభ్యాసాన్ని సర్వశ్రీ సెమ్మంగుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, పాపనాశం శివన్, కెవి నారాయణస్వామి, ఎస్ రామనాథన్, నేదునూరి కృష్ణమూర్తి వంటి వారి దగ్గర కొనసాగించారు. పండిట్ నారాయణరావు వ్యాస్ గారి వద్ద హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతానికి కావలసిన గాత్ర గాంభీర్యం, బిగింపు, శృతిశుద్ధత, లలిత శాస్త్రీయ కీర్తనలు, భజన్లు పాడడానికి కావలసిన లలిత సుకుమార సుందర గాత్రం ఆవిడ సొత్తు. ఎన్నో సినిమాల్లో కూడా వారు నటించారు. వారు నటించిన మొదటి సినిమా సేవాసదనం 1938 విడుదలైంది. 1941 విడుదలైన సావిత్రి సినిమాలో వారు నారదుని పాత్ర పోషించారు. 1945 వారు కథానాయికగా నటించి పాడిన మీరా సినిమా వారికి జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు, సినిమా నిర్మాత, తమిళ పత్రిక కల్కి సహవ్యవస్థాపకుడు అయిన శ్రీ టి సదాశివన్ గారితో 1940 శ్రీమతి సుబ్బులక్ష్మి గారికి వివాహమైంది. సుబ్బులక్ష్మిగారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడంలో సదాశివన్ గారెంతో కీలక పాత్రను పోషించారు. సుబ్బులక్ష్మిగారు చాలా వినయశీలి, నిగర్వి, సహృదయరాలు. ఒకసారి తమిళనాడులోని తంజావూరు జిల్లా అయలూరు అనే ఊళ్ళో వారి కచేరీ జరిగింది. కచేరీ అయ్యాక 2 ముసలి దంపతులు ఆవిడ వద్దకొచ్చి, అమ్మా, మీ కచేరీ వినడానికి 30 మైళ్ల దూరం నుంచి నడుచుకుని వచ్చాం. కాని మేమొచ్చేటప్పటికీ కచేరీ చివరకు వచ్చేసింది. కనీసం మీకు నమస్కారం చేసి మా ఊరు వెళ్ళిపోదామని నిల్చున్నాం అన్నారట. ఎంతో చలించిపోయిన సుబ్బులక్ష్మిగారు, అంత దూరం నుంచి నా కోసం కాలినడకనొచ్చారా అని అప్పటికే వాద్యాలను సర్దేసుకున్న సహకళాకారులను పిలిచి వారి కోసం మరొక కృతిని పాడారట. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తత సుఖం అనే భర్తృహరి సుభాషితం ఆవిడ విషయంలో 100కి 100 పాళ్లు నిజం. విద్య వలన వచ్చిన వినయం, సహృదయత ఆవిడికి అర్హతను కలుగజేసింది. దానివలన లభించిన ధనంలో సింహభాగం ఆవిడ దానధర్మాలకే ఖర్చుపెట్టారు. తద్వారా శాశ్వత కీర్తిని, సుఖాన్ని పొందారు. ఎన్నో దాతృత్వ సంస్థల కోసం ఆవిడ ఉచితంగా కచేరీలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆమెచే పాడించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజగోవింద శ్లోకాలు, శ్రీ బాలాజీ పంచరత్నకృతుల అమ్మకాలపై ఆవిడకు వచ్చే రాయల్టీని శాశ్వతంగా టీటీడీ వారికి దానం చేశారు. అసంఖ్యాకమైన పురస్కారాలు, బిరుదులు ఆమెను వరించి సార్థకతనుందాయి. కర్ణాటక సంగీత రంగంలో అత్యున్నతమైనదిగా భావించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారి సంగీత కళానిధి బిరుదు ఆవిడకు 1968 ప్రదానం చేయబడింది. ఈ బిరుదును పొందిన మొట్టమొదటి మహిళ వీరే. 1956 కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, 1974 రోమన్ మ్యాగసేసే అవార్డు, 1988 కాళిదాస్ సమ్మాన్, 1990 ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఆవిడకు లభించాయి. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆమెను ఆస్థాన విద్వాంసురాలిగా గౌరవించారు. దాదాపు 70 సంవత్సరాలు
తన మధురమైన గానామృతంతో

0: శ్రోతలను ఉర్రూతలూగించిన శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు స్వల్ప అనారోగ్యంతో డిసెంబర్ 11, 2004 88 సంవత్సరాల వయస్సులో దేవలోకవాసులను రంజింపజేయడానికి ఇహలోకం విడిచి వెళ్లారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ముఖ్యమంత్రి కుమారి జయలలిత, కరుణానిధి వంటి రాజకీయ ప్రముఖులు, డాక్టర్ బాలమురళీకృష్ణ, కెజే యేసుదాస్, పి సుశీల, ఎస్ జానకి వంటి కళాకారులు ఆమెకు కన్నీటి వీట్కోలు పలికారు. పూర్తి అధికార లాంఛనాలతో చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. తన గానామృతంతో వారు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. 2006లో తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్లో ఆవిడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజూ మేలుకొల్పే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బులక్ష్మిగారు చిరంజీవిత్వం పొందారు.
1: మీరింతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి శ్రీ కొమ్మాజోసుల సద్గురుచరణ్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత గుంటూరు జిల్లా శిథిలదుర్గాలు శ్రీ మోదుగుల రవికృష్ణ గారి ప్రసంగం వింటారు.
2: గుంటూరు జిల్లాలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన అనేక దుర్గాలున్నాయి. దుర్గాలు 4 రకాలు: స్థలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం, జలదుర్గం. గిరిదుర్గం అంటే కొండ మీద కట్టినటువంటి కోటలు. జలదుర్గాలు నీటిలో, అంటే ఒక పెద్ద కొలను మధ్యలో కట్టినటువంటి లేదా నది మధ్యలో కట్టినటువంటి కోటలు. వనదుర్గాలు అడవిలో కట్టినవి. స్థలదుర్గాలు మైదానంలో కట్టినవి. వీటిలో గుంటూరు జిల్లాలో గిరిదుర్గాలు ఉన్నాయి, స్థలదుర్గాలు ఉన్నాయి. వాటిలో 2 గొప్ప స్థలదుర్గాల గురించి ఇప్పుడు మీతో నా అనుభవాలు పంచుకోబోతున్నాను. గుంటూరు జిల్లా క్రీస్తు పూర్వం నుంచి కూడా భౌగోళికంగా, రాజకీయంగా దక్షిణాపథంలో ప్రసిద్ధ స్థానంలో ఉంది. తత్ఫలితంగానే గుంటూరు జిల్లాలో కూడా చాలా కోటలు, బలవత్తరమైనవి ఆనాటి రాజులు కట్టారు. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయేవి 2 కోటలు పల్నాడు ప్రాంతంలో ఉన్నాయి. 1 తంగెడ, 2 కేతవరం. ఈ 2 కోటలు క్రీస్తు శకం 900 నుంచి 1000 సంవత్సరం మధ్యలో కట్టబడి ఉంటాయి. కాలం ఇతమిద్ధంగా మనకు తెలియదు. నిర్మాణ విశేషాలను బట్టి, దాని శైలిని బట్టి సుమారు 1100 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల మధ్యలో అవి కట్టుండొచ్చు. పల్నాటి ప్రాంతంలో దాచేపల్లి నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో తంగెడ దుర్గం ఉంది. చాలా విశాలమైన దుర్గం. ఇది వ్యూహాత్మకంగా 2 రకాలుగాను ఆనాటి పాలకులకి తోడ్పడుతూ ఉండేది. అది ఖచ్చితంగా కృష్ణానది ఒడ్డునుంది తంగెడ దుర్గం. విశాలమైనటువంటి మైదాన ప్రాంతంలో ఉంది. అటు కృష్ణానది నుంచి వచ్చేటువంటి నౌకలకి అక్కడ ఆగి సరుకుని దించుకొని క్రయ విక్రయాలు జరుపుకోవటానికి అవకాశం కల్పిస్తూ ఉండేది. ఇటు మైదాన ప్రాంతం నుంచి వచ్చేవాళ్లకు కూడా అది ఒక విడిది కేంద్రంగా ఉండేది. అక్కడ పల్నాడులోనే స్థానికంగా దొరికే రాతితో చక్కగా వాటిని మలచి సుమారు 2 అడుగుల నుంచి 3 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు, 3-4 అంగుళాలు మందముండే ఒకే రకమైనటువంటి చచ్చౌకపు రాయితో కోట నిర్మాణం చేశారు. ఈ కోట గోడలు సుమారు 15 అడుగులెత్తు. ఇప్పుడు ఇంకా కూలిపోకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఉండేది. అటు కృష్ణానది నుంచి రవాణా సదుపాయం ఉండటం, ఇటు భూమార్గం నుంచి రవాణా సదుపాయం ఉండటం వలన అది ఒక కీలకమైనటువంటి దుర్గ ప్రాంతంగా పాలకులకు కనిపించేది. అందుకని అటు నైజాం ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ముస్లిం సేనలు, అటు కొండవీడు వైపు నుంచి గజపతి సైన్యాలు, ఓడ్ర గజపతి సైన్యాలు, ఇటు వినుకొండ వైపు నుంచి విజయనగర సైన్యాలు, 3 ఈ తంగిడ దుర్గం కోసం చాలా పోరాడుకునేవి. చుట్టుపక్కల ప్రాంతం

సారవంతమైనటువంటి ప్రాంతం, మంచి పంటలు పండేటువంటి మాగాణి, అటు వ్యాపార ప్రాంతం. ఈ రెండిటి వలన ఆ దుర్గం చాలా సుసంపన్నంగా ఉండేది. కాలక్రమంలో ముస్లిం సేనల ధాటికి దుర్గం కొంత పాడయింది. వారి నుంచి కుతుబ్షాహీల నుంచి ఓడ్ర గజపతులు దాన్ని వశం చేసుకున్నారు. విజయనగరం నుంచి తూర్పు వైపు దిగ్విజయం చేసేటువంటి సమయంలో కృష్ణదేవరాయలు తంగిడ దుర్గాన్ని కూడా సాధించదలుచుకున్నాడు. ఆయనకి ఎంతో నమ్మకమైనటువంటి సేనాధిపతి కొండమసిని కొంత సైన్యంతో పంపించి ఆ దుర్గాన్ని తన ఏలుగుల్లో తెచ్చుకున్నాడు. దుర్గంలోకి మనం కోట ముఖద్వారంలో నుంచి లోపలికి వెళ్ళి చూస్తే శైవాలయాలు, వైష్ణవాలయాలు రెండు ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి కనపడతాయి. శైవ వైష్ణవ మతాల మధ్య సామరస్యం సాధించడానికి ఆనాటి పాలకులు వీటిని కట్టారేమో అనిపిస్తుంది. ఒక శివాలయం, పక్కనే రామాలయం, తర్వాత శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఈ రకంగా ఒక ఆలయం పక్కన ఒకటి శైవ వైష్ణవ ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు కోట శిథిలమైనట్టు కనపడుతూ ఉంది. ఆ శిథిలత్వానికి మనం ఏదో ఒక రాజునో రాజవంశాన్నో కాకుండా కొంత ప్రజలను కూడా బాధ్యులను చేయాల్సి ఉంది. ఇంటి నిర్మాణానికి, పునాదుల్లో వేసుకోవటానికి ఆ కోట గోడల్ని బద్దలు కొట్టి రాళ్లను తీసుకెళ్లేవాళ్ళు. శత్రుసేనల కఠోర ప్రహారాలకు కూడా తట్టుకుని నిలబడినటువంటి కోట గోడలు ప్రజల స్వార్థ దృష్టికి దెబ్బతినటం చరిత్ర ప్రేమికుల్ని కొద్దిగా కలిచివేసేటువంటి అంశం. నాగార్జునసాగర్ నిర్మాణం తర్వాత కృష్ణానది ఈ కోట నుంచి కొంచెం వెనక్కి తగ్గింది. అంటే నీటి ప్రవాహం తగ్గటం వలన కొద్దిగా వెనక్కి మళ్ళింది. కృష్ణానది నుంచి మనం ఓ పడవెక్కి అవతల వైపుకి నదిని దాటితే మట్టపల్లి నరసింహస్వామి ఆలయానికి కూడా చాలా చేరువుగా ఉంది. కోటని కొంత బాగు చేస్తే ఆర్కియాలజీ వారు శ్రద్ధ తీసుకొని కోటను గనక సంరక్షణ చేపడితే విద్యార్థులకు కానీ చరిత్ర ప్రేమికులకు కానీ ఆసక్తిగా తిరిగేటువంటి పర్యాటకులకు కానీ అది మంచి ఆకర్షణ స్థలం అవుతుంది. అటు తర్వాత అక్కడి నుంచి దాచేపల్లి వచ్చి బెల్లంకొండ ఈ ప్రాంతాల నుంచి మనం కేతవరం ప్రాంతానికి చేరుకుంటాము. కేతవరం సౌందర్య దృష్ట్యా చూసినా కూడా చాలా మంచి స్థలం. కృష్ణానది చాలా లోతులో అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఊరు మిట్టమీద ఉంది. అక్కడ నరసింహస్వామి ఆలయం ఒకటి, కృష్ణానది ఒడ్డున కొద్దిగా దూరంగా కొండ మీద రెండు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. మనకి పౌరాణికంగా ఐదు నరసింహాలయాల్ని చూడదగినవిగా, ముక్తినిచ్చే ప్రాంతాలుగా చెప్తారు. ఒకటి కేతవరం నరసింహాలయం, రెండు వాడపల్లి నరసింహాలయం, మూడు వేదాద్రి నరసింహాలయం, నాలుగు మట్టపల్లి నరసింహాలయం, ఐదు మంగళాద్రి నరసింహాలయం మంగళగిరి. ఈ ఐదింట్లో ఒక్క మంగళగిరి తప్పితే మిగిలిన నాలుగు కృష్ణానదికి అటుపక్క ఇటుపక్క ఆ నదీ తీరంలో నెలకొని ఉన్నాయి. అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కోటవంశపు రాజుల్లో కేతరాజు పేరు నలుగురుకుంది. ఆ నలుగురిలో మొట్టమొదటి కేతరాజు క్రీస్తు శకం 950 నుంచి 1010 వరకు పరిపాలించిన మొదటి కేతరాజు ఈ కేతవరం దుర్గాన్ని నిర్మాణం చేశాడు. ఇది నదికి ఒడ్డునే నలుచదరంగా 12 ఎకరాల వైశాల్యంలో ఈ కోట నిర్మాణం చేయబడింది. తంగిడకోట, కేతవరం కోట రెండూ కూడా మనకి కవలదుర్గాల్లా కనిపిస్తాయి. ఒకే రకమైనటువంటి రాయితో, ఒకే రకమైనటువంటి నిర్మాణ శైలితో ఉంటుంది. కృష్ణదేవరాయలు సేన అనేటువంటి కొండమరుసు తంగిడను జయించిన తర్వాత కేతవరాన్ని కూడా అతనే జయించాడు. దాన్ని నిర్ధారించేటువంటి శాసనం మనకి కేతవరం కోట లోపలే లోపలి గోడవైపు దొరుకుతుంది. కేతవరం కోటకి బయట విశాలమైనటువంటి ప్రాంగణంలో 8 చక్కటి ఆలయాలు నిర్మాణం చేసి ఉన్నాయి మనం గమనిస్తాము. 8 ఆలయాల్లో ఒక్కదానిలో కూడా మూలమూర్తి లేరు. ఆలయాల్లోని మూర్తుల్ని ధ్వంసం చేయబడి ఉన్నాయి. కాని ఆలయ నిర్మాణ తీరు, ఆలయం మీద చెక్కినటువంటి గోడల మీద చెక్కినటువంటి చిన్న చిన్న శిల్పాల ఆధారంగా నదీలోయ నాగరికత మరియు నదుల మీద
నౌకా వ్యాపారం

0: జరిగే ప్రాంతం ఈ కేతవరం అని మనకి తెలుస్తుంది. చైనాలో నిర్మాణమయ్యేటువంటి తరహా నౌకల బొమ్మలు కూడా మనకు ఒక దేవాలయం గోడల మీద రేఖాచిత్రాలుగా కనపడతాయి. కేతవరం కోట కూడా పూర్తిగా తంగెడతో పోలిస్తే ఇంకా ఎక్కువ శిథిలమై ఉంది. చరిత్ర ప్రేమికులు, పురావస్తు ఆధారాలని ప్రేమించేటువంటి వారు చేయవలసిన వాటిల్లో ఈ కేతవరం, ఈ ఆలయాలనైనా సరే అక్కడి నుంచి తీసి వేరే చోట మనం ప్రతిష్టాపన చేసుకుని మన జాతి పురాతత్వ విలువను పెంపొందించేటువంటి వీటిని మనం నిర్మూలన చేసుకోకుండా, నాశనం చేసుకోకుండా మనం జాగ్రత్త పడాలి. దానికి ప్రభుత్వం వైపు నుంచి కృషి జరిగేటట్లు మనం కూడా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయవలసినటువంటి అవసరం ఉంది. తంగెడ దుర్గం లాగానే కేతవరం దుర్గం కూడా కృష్ణానది ఒడ్డున ఉండటం వలన నౌకా వ్యాపారానికి బాగా అనువుగా ఉండేది. ఈ కేతవరం దుర్గానికి నాలుగు దిక్కుల నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. విచిత్రంగా ఒక ప్రవేశ మార్గం నదిలోకే దారితీస్తుంది. ఇప్పుడు మెట్లు అవి లేవు, దుర్గం శిథిలమైపోవడం చేత రాళ్ల దారిలాగా మారిపోయింది. గాని ఒకప్పుడు అక్కడ నౌకలు నాపి ఆ మార్గం దగ్గర సరుకుని అక్కడ దిగుమతి చేసేవాళ్లు. కృష్ణదేవరాయలు తర్వాత విజయనగరాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో సదాశివరాయల కాలంలో నాటి ఒక శాసనం అక్కడ బండల మీద చెక్కి ఉంది. ఆ శాసనం ఏం చెప్తుందంటే, ఇక్కడ దించేటువంటి సరుకులకి దేనికి ఎంత పన్ను చెల్లించాలి, దీనికి ఎవరి ప్రమేయానికి మీరు లోబడవద్దని, రాజశాసనాన్ని బట్టి నడుచుకోమని, ఎక్కువ ఎవరికి ఇవ్వనవసరం లేదని చెప్పి ఆయన అక్కడ ఒక అభయ శాసనాన్ని చెక్కించాడు. ఆ శాసనం ఒక్కటే మనకి కేతవరం ఒక వ్యాపార కేంద్రమని, సరుకుల్ని అక్కడ ఎగుమతి దిగుమతి చేసేవాళ్ళని తెలుస్తుంది. పైగా అక్కడ దించుకోవటం వ్యాపారస్తులకు కూడా బాగా అనుకూలం. అక్కడి నుంచి బెల్లంకొండ, బెల్లంకొండ నుంచి కొండవీడు, వినుకొండకి తమ సరుకుని మైదాన ప్రాంతాలకి తీసుకెళ్లే అవకాశం వ్యాపారస్తులకు ఉంటుంది. అందుకని అది వ్యాపారపరంగా తంగెడతో పోలిస్తే కేతవరం చాలా మంచి ప్రదేశంగా ఉండేది. విజయనగరం చక్రవర్తి కృష్ణదేవరాయల మామగారు ప్రతాపరుద్ర గజపతి, ఆయనకిద్దరు కూతుళ్ళు. మొదటి కూతుర్ని పూసపాటి రాచరాజు వివాహం చేసుకున్నాడు. ఆ పూసపాటి రాచరాజుకి ప్రతాపరుద్ర గజపతి అరణంగా అంటే కూతురికి కానుకగా కేతవరం కోటనిచ్చాడు. కృష్ణదేవరాయలు ఆ కోటను జయించిన తర్వాత ప్రతాపరుద్ర గజపతి కూతుర్ని అంతకుముందే వివాహం చేసుకుని ఉన్నాడు. తనకి తోడల్లుడు వరసవుతాడు, పూసపాటి రాచిరాజు. అందుకని తోడల్లుణ్ణి ఆయన క్షమాభిక్ష పెట్టి విడిచిపుచ్చాడు. రాచిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి తొలుత రాజస్థాన్ వెళ్ళి, గుజరాత్ వెళ్ళి, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇప్పటి కోస్తాంధ్ర ప్రాంతంలోని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగర గజపతుల సంస్థానానికి ఆయన పునాది వేశాడు. అట్లా కృష్ణదేవరాయలతోనూ అటు ఓడ్ర గజపతులతోనూ చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి కోట ఈ కేతవరం. ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ఈ ప్రాంతాలకి విహారయాత్రగా తీసుకుని వెళ్ళి మన చరిత్ర ప్రాముఖ్యతని, మన గుంటూరు జిల్లాలోని ఈ కోటల విశిష్టతని విద్యార్థులకి తెలియజెప్పాలి. పురావస్తు ప్రేమికులు కూడా కేవలం కాగితాల వరకే పరిమితం కాకుండా క్షేత్ర సందర్శన ద్వారా వాటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వానికి గుర్తు చేయటం ద్వారా వాటిని పరిరక్షించేటువంటి బాధ్యతను కూడా చేపట్టాలి. మనం చరిత్రని మర్చిపోతే మనం వర్తమానాన్ని, దాని మీద భవిష్యత్తుని నిర్మించుకోలేం. కాబట్టి దీని ప్రాముఖ్యతని గుర్తించాలని నేను ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: మీరు ఇంతవరకు గుంటూరు జిల్లా శిథిలదుర్గాలు శ్రీ మోదుగుల రవికృష్ణ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతాలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్.

0: పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి 10.99 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గత నెల 27వ తేదీన శంకుస్థాపన చేశారు. ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్కన కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం పక్కన మొక్కనాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. యువత జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేయడంతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నర్సరావుపేటలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఖేలో ఇండియా ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తినిస్తోందని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నర్సరావుపేట సమీపంలోని కాకాని గ్రామంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన 3 ఆధునిక హాస్టల్ భవనాలను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టళ్లలో 1600 మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి కల్పించేలా ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి లోకేష్ హాస్టల్ భవనాలను పరిశీలించి వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్దితో పాటు చెరువుల ఆధునీకరణకు సంబంధించిన అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని అమృత్ 2.0 పథకం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం ద్వారా ఈ 3 పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొన్రుముట్ల గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి గోవిందరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవ, నిబద్దత, విలువలతో కూడిన ఆయన రాజకీయ జీవితం నేటి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందింపు లక్ష్యంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో నాగబాబు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవ వేడుకలను ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మాచర్ల మండలం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్ లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యకలాపాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు 16 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1.71 కోట్ల పెట్టుబడి పెట్టగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలగనుంది. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె శ్రీను, పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి

చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఆనంద్ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడారు. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడారు, గీతరచన వేటూరి

0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: యశేష సతతం సహస్ర

ముదా తార్క్ష్యాంగో పరిసంస్థితం సురయుతం శ్రీ వెంకటేశం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ప్రతి సంవత్సరము ఎప్పుడు వస్తాయా అని భక్తజనులందరూ కూడా ఎదురు చూసేటువంటి తరుణం బ్రహ్మోత్సవ తరుణం. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రివేళ స్వామి పెదశేష వాహనంపై విహరిస్తే నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీతలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకిని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెద శేషవాహనం ఆదిశేషుడుగాను చిన్నశేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య సారంగిణ ద్వితీయ దివసే చాద్యం భూయో భూచ్చేషవాహనం. భూయో భూచ్చేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని కాదు. ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే, అయినా దానికి ముందు 2 అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకి జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమెపైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రులందరినీ కూడా ఆ ఉచ్చేశం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్ళాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండానంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ధర్మాచరణ చేస్తారో అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికి, అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చిన్నశేష వాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేషస్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరణిక వరకు 7 చక్రాలు ఉంటాయని చెప్తారు. వాటిని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు అని. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలినీ శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారంలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలినీ శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది, పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యొక్క అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండల్ని సర్పరూపపు శిరస్సు సహస్రారంలోనూ పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్య

0: చైతన్యం, మహాప్రభావం ప్రసరించే శైలం ఈ శేషశైలం. అటువంటి శేషశైలంపై చిన్న శేష వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగ సిద్ధి కూడా లభిస్తుంది అని స్వామివారి ప్రతి వాహన సేవలోనూ కూడా ఏదో ఒక అంతరార్థం ముడిపడే ఉంటుంది. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులు అందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకే ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి పయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, జంతువుల్ని అన్నిటినీ కాపాడినటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఉచ్చైశ్వరానికి ప్రతిరూపంగా అశ్వాలు, ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని, తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ, గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని, స్వామివారి వైభవాన్ని, శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు ఏం చేసి ఉన్నారు, ఆయన యొక్క ముఖారవింద జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూచ్ఛేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేషవాహనాన్ని చిన్న శేషవాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్న శేషవాహనంలో స్వామివారు ఐదు పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన రెండు చేతులు నడుము మీద ఉంచుకుని, చేతిలో పిల్లనిగ్రువుని ధరించి, చక్కటి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తర మాడవీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనము ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే, వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో, మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతార మూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు రెండు విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని, అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను, మనలో ఉండే అంతఃశత్రువులను, మన యొక్క బాహ్యశత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థం అయితే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇది శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ

దాస్యభక్తి, అదేవిధంగా శత్రు విమర్దనము అనే రెండు తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తరమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు, స్వామి యొక్క అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆరు తత్వములు, షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి, మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్న శేషవాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ ఆరు గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే స్వామి, నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ, నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ, నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ, అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను, నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో, అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్ప నితప్పరంబెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా, స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అంటూ, అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే, నా సేవలందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి సింహము వంటి నీకు దక్కవలసినటువంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా, నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయడానికే, నువ్వు నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే, స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థలయందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వ అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయిని అని చెప్పినట్లుగా, మరి శేషుని కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా స్వామివారికి సేవలందించేటటువంటి గొప్ప భక్తితత్వము, అదేవిధంగా సంశ్లేషైక ధారకత్వం అంటే స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక క్షణము కూడా భరించలేకపోవటము అని. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే, వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా, నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలను సేవించుకో, నేను ఎడమకాలను సేవించుకుంటాను, ఆ ఎడమకాలను మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి. అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా, ఆ రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే

0: పరమాత్మ కూడా ఉండలేడు అనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది, తదేక నిర్వాహకత్వం స్వామి సేవలోనే తరించడం అని చెప్పి, మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు. అంతెందుకు? రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతునితోటి షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తర మాడ వీధిలో ఒడివడిగా ముందుకు వెడుతూ ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రశత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఎంతో పరిణితితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే, కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే, నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది? భగవంతుడు అందించేందుకు ఆ నాలుకను అని సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి, ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులు పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది. అటువంటి నామము ధరించిన మహత్వ కలిగినటువంటి వాడు స్వామి. క్రిష్ అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్నానందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, రసో వైసహ మొదలైనటువంటి ఉపనిషద్వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే, ఇంగో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భూతేన తుల్య దశాశ్వమేధీ పునరేది జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి, భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేప్ప స్వామి వారు చినశేషవాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకున్నట్టుకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు, తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమోత్పర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి

0: ఎదుగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారు, వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతోమంది మహానుభావులు ఆ బాలకృష్ణుని లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు. అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క దివ్య బాల్యాన్నంతటినీ కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం. ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతోమంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్య ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీపంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తారని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహపురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్య స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతిష్టంచ తద్బహు అని. మనం చేసేటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడయ్యి ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రి శేషగిరి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏవమాదీని నామాని యః కీర్తయతి మానవ ప్రాతఃకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం ఈ ఆనంద నిలయం దివ్యధామం తిరుమల. ఆ నామాన్ని పలికిన తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాత్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తికి వస్తాయి. మరిన్ని విశేషాలను మనం వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ పొగంటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. తా కృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం

ववर्ष पर्जन्य उपांशुगर्जितः శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణైహి. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురానగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి అలా తీసుకువెళుతూ ఉంటే పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారంలో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజఠీవితోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేషవాహనానికి చిన్న శేషవాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేషవాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే చిన్న శేషవాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయములో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్న శేషవాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడన్నమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేషశబ్దంతో అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేషశబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పుమాడ వీధిలో ఆ పుష్కరిణీ తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణీ తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణీ తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఆ చిన్నశేష వాహనము యొక్క విశేషములను, అంతేకాదు మన ఆచార్యులు జిగర్స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున ఆ పుష్కరిణీ తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుతాం. శ్రీవైకుంఠ

अनंत भोगै परिगृह्य सर्वां यथाहमेवं फलविद्यथावा। ओ नागोत्तम నీవు శేషుడవు ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు కానీ మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా, అదిగో ఆదిశేషుడు అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలున్నారో వారందరికీ కూడా అందాలను కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుదాం. శ్రీయక్క.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమ్మనయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట

నమస్తే అమరావతి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట ఖుషి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ కవిత సుబ్రహ్మణ్యం పాడారు. గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నరసింహనాయుడు చిత్రం నుంచి హరిహరన్, కవిత సుబ్రహ్మణ్యం పాడారు, గీతరచన భువన చంద్ర, సంగీతం మణిశర్మ.

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి టిప్పు హరిణి పాడారు, గీత రచన సిరివెన్నెల

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఉషా పాడారు. గీత రచన చంద్రబోస్.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ది చెందుతున్న దేశాల స్వరం అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ది చెందుతున్న దేశాల పాత్ర పెరుగుతున్నప్పటికీ ప్రపంచ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో వాటికి తగిన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరస్పర సహకారం, ఆర్థిక సమన్వయం, సాంకేతిక భాగస్వామ్యం, సామాజిక అభివృద్ది, వాతావరణ చర్యలు, వాణిజ్యం వంటి అంశాల్లో ఒక ఉమ్మడి వేదికగా బ్రిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త నామంగా ప్రారంభమైన బ్రిక్స్ నేడు నాలుగు ఖండాలను కలుపుతున్న విస్తృత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సహకార వేదికగా

0: ఎదిగింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాలతో ప్రారంభమైన ఈ సమూహం దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. ఆ తర్వాత జరిగిన విస్తరణతో చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు, మధ్యప్రాచ్య దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన భాగాన్ని బ్రిక్స్ సభ్యదేశాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ కేవలం ఆర్థిక కూటమి మాత్రమే కాకుండా అభివృద్ది చెందుతున్న ప్రపంచ ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే వేదికగా రూపుదిద్దుకుంది. 2026లో భారతదేశం నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ పరిణామంలో మరో ముఖ్యమైన ఘట్టం. 2026 సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యమిచ్చింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారతదేశం బ్రిక్స్ను మరింత నిర్మాణాత్మకమైన, పరిష్కార ఆధారితమైన వేదికగా నిలిచింది. బ్రిక్స్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ,
1: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
0: బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ 2001లో ప్రచురించిన ప్రపంచ ఆర్థిక అధ్యయనంలో ఉపయోగించింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే అవకాశం ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ 4 దేశాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యత, విస్తృత భౌగోళిక పరిధి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాల మధ్య రాజకీయ సహకార వేదికగా బ్రిక్ అధికారికంగా ఏర్పడింది. 2009లో రష్యాలోని యొకాటెరిన్ టర్క్లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికాను చేర్చుకోవాలని నిర్ణయించడంతో 2011లో దాని పూర్తి సభ్యత్వంతో బ్రిక్ బ్రిక్స్గా రూపాంతరం చెందింది. దీంతో ఆఫ్రికా ఖండానికి కూడా ఈ కూటమిలో ప్రాతినిధ్యం లభించింది. ఆ తర్వాత బ్రిక్స్ సహకారం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయాలు, అభివృద్ది, ఆరోగ్యం, వాతావరణం, సాంకేతికత, వాణిజ్యం వంటి అనేక రంగాలకు విస్తరించింది.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హి నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కీ శక్తి हमारी डायवर्सिटी और कोऑपरेशन में है. वी मे बी रूटेड इन डिफरेंट रियालिटीज बट टुगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी.
0: ప్రధాన వర్తమాన ఆర్థిక వ్యవస్థల మధ్య విధాన సమన్వయానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రపంచ పాలనపై ఉమ్మడి దృక్పథాన్ని అభివృద్ది చేసుకోవడం, బహుపాక్షిక సంస్థల్లో అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల్లో మరింత సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని బ్రిక్స్ దేశాలు చాలాకాలంగా వాదిస్తున్నాయి. ప్రపంచ పాలనా వ్యవస్థ నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా మారాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు నిర్ణయాత్మక పాత్ర పెరగాలని ఈ కూటమి కోరుతోంది. బ్రిక్స్ అజెండాలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది, సాంకేతికత, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పు, ఉగ్రవాద నిరోధం, కార్మికులు, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత అంశాలు ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం బ్రిక్స్ పరిణామంలో కీలక మలుపుగా నిలిచింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఈ ఉమ్మడి అభిప్రాయాలే 2009లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశానికి పునాది వేశాయి. ఆ తర్వాత బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పూర్తి

0: స్థాయి సభ్యదేశాలుగా చేరడంతో బ్రిక్స్ విస్తరణకు కొత్త దశ ప్రారంభమైంది. 2025 జనవరిలో ఇండోనేషియా 11వ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. దీంతో బ్రిక్స్ భౌగోళిక పరిధి ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, యురేషియా ప్రాంతాలకు విస్తరించింది. విభిన్న ఆర్థిక వ్యవస్థలు, సహజ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, అభివృద్ది అనుభవాలు ఒకే వేదికపైకి వచ్చాయి. అదే సమయంలో భాగస్వామ్య దేశాల చట్టాన్ని కూడా బ్రిక్స్ అభివృద్ది చేసింది. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నం వంటి దేశాలు ఈ చట్టంలో భాగస్వామ్యులుగా చేరాయి. ఈ విధానం పూర్తిస్థాయి సభ్యత్వాన్ని మార్చకుండా మరిన్ని దేశాలతో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం బ్రిక్స్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మరింత ప్రజాస్వామ్య, సమానమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థను విస్తరించడం దీని విస్తృత లక్ష్యం. అదే సమయంలో సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ది, సామాజిక సమ్మిళితం, ఉమ్మడి శ్రేయస్సుకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తోంది.
1: ఆప్ సబ్ కి మౌజూద్గీ బ్రిక్స్ కి బఢ్తీ రిలెవెన్స్, ఓపెన్నెస్ ఔర్ ఇన్క్లూసివ్నెస్ కా ప్రమాణ హై. పిచ్లే దో దినో కి హమారీ చర్చాఓ నే హమారా విశ్వాస్ ఔర్ మజ్బూత్ కియా హై కి బ్రిక్స్ కేవల్ దేశో కా సమూహ నహీ, సొల్యూషన్స్ కా ఏక్ ఈకోసిస్టమ్ హై.
0: బ్రిక్స్తో భారతదేశానికి ప్రారంభం నుంచే ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రిక్స్ను మరింత సమ్మిళితమైన, సమతుల్యమైన, అభివృద్ది ఆధారిత అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దడంలో భారత్ నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఇప్పటికే 2012, 2016, 2021 సంవత్సరాల్లో బ్రిక్స్ అధ్యక్షత వహించింది. ప్రతి అధ్యక్షతా కాలంలో ఆయా సమయాల్లో ఉన్న ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా భారత్ కొత్త ప్రాధాన్యతలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తద్వారా భారత్ తన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ది, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఢిల్లీ ప్రకటన, కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం ద్వారా బ్రిక్స్ సహకారానికి సంస్థాగత పునాది మరింత బలపడింది. ఈ ఏడాది జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించింది. భారత అధ్యక్షతన 25 నగరాల్లో 350కు పైగా సమావేశాలు, ఉన్నతస్థాయి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ద్రవ్య సహకారం, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలు అనే మూడు ప్రధాన స్తంభాలపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
1: आज के इंटर कनेक्टेड वर्ल्ड में कोई भी संकट एक क्षेत्र तक सीमित नहीं रहता, इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है. चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి లియే అర్లీ వార్నింగ్ డేటా ఇంటిగ్రేషన్ గైడ్ లైన్ తయారు కీ గయి హై.
0: వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ ఆగ్రో ఎకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఆమోదం లభించింది. సహజ, సేంద్రియ, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులపై పరిశోధన, జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణానికి ఇది వేదికగా పనిచేయనుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు బ్రిక్స్ మిషన్ను ప్రారంభించారు. 2026-29 కాలానికి ఆరోగ్యకరమైన జీవనశైలిపై రోడ్మ్యాప్ను రూపొందించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం, సమాజ ఆధారిత చర్యలకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తుంది. సుస్థిర జీవన శైలిపై జ్ఞాన భాగస్వామ్యం, పరిశోధన, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ సంస్థల నెట్వర్క్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వీక్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కొత్త నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమాన్ని రూపొందించారు. యువత కోసం బ్రిక్స్ యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ 2026 ను ఆమోదించారు. భవిష్యత్ సంభాషణ

0: ప్రశ్నలు, అనుభవాలు పంచుకోవడం, ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. శక్తి నిల్వ, స్మార్ట్ గ్రిడ్లపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించింది. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సభ్యదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, నియంత్రణ, ఉత్తమ పద్దతులు, సామర్థ్య నిర్మాణం, ప్రయోగాత్మక కార్యక్రమాలపై సహకారం పెంచుకున్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్దికి బ్రిక్స్ ప్రాధాన్యమిస్తూ సుస్థిర పట్టణ రవాణాలో జ్ఞాన భాగస్వామ్యం, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సహకార పోర్టల్ ద్వారా సభ్యదేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటల్ వేదికతో అనుసంధానించేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ను రూపొందించింది. ప్రపంచ విలువ గొలుసును మరింత స్థిరంగా, సమర్థవంతంగా, ఉత్పాదకంగా మార్చేందుకు 2026-2030 కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
1: ఇన్నోవేషన్ కి అంతర్గత బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్ హమారే స్టార్ట్అప్ ఆర్ ఇంక్యుబేటర్స్ కో ఆపస్ మే జోడేగా. ఇన్నోవేటివ్ ఆర్ స్కేలేబుల్ సొల్యూషన్స్ కో బఢావా దేనే కే లియే హమ్నే బ్రిక్స్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ఫండ్ కా ప్రస్తావ్ రఖా హై. బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయ తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియోస్పేషల్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కి వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా.
0: బ్రిక్స్ అధ్యక్ష పదవి సాధారణంగా ఏటా మారుతుంది. అధ్యక్ష దేశం ఆ ఏడాది సహకారానికి సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విభజన, వేగవంతమైన సాంకేతిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పు, వనరుల కొరత వంటి అనేక సవాళ్లు ఒకేసారి ఎదురవుతున్న సమయంలో భారత బ్రిక్స్ 2026 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారతదేశం దృష్టిలో బ్రిక్స్ విస్తరణ కేవలం సభ్యదేశాల సంఖ్యను పెంచడమే కాదు, అధిక ప్రాధాన్యాన్ని అర్థవంతమైన సహకారంగా, స్పష్టమైన ఫలితాలుగా మార్చడం అసలు లక్ష్యం. భారతదేశం నాలుగోసారి అధ్యక్షతన విస్తరించిన సభ్యత్వంతో బ్రిక్స్ భవిష్యత్ దిశను నిర్దేశించడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించింది. స్థిరమైన ప్రపంచ వ్యవస్థ, సాంకేతిక ఆవిష్కరణ, సభ్యదేశాల మధ్య ఆచరణాత్మక సహకారం, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ది, ఇవన్నీ భారత అధ్యక్షత కీలకంగా నిలిచాయి. బ్రిక్స్ ప్రయాణం నాలుగు వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సంభాషణగా ప్రారంభమై నేడు విస్తృతమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు అభివృద్ది సహకార వేదికగా పరిణామం చెందింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటా కలిగిన దేశాలు ఒకే వేదికపై కలిసి పనిచేయడం బ్రిక్స్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సమానమైన ప్రాతినిధ్యం, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, సాంకేతిక భాగస్వామ్యం, ఆహార, ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా. హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢకర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: భారతదేశం 2012-2016-2021 సంవత్సరాల్లో చేపట్టిన అధ్యక్షతల ద్వారా సంస్థాగత బలోపేతం, ఉగ్రవాద నిరోధం, ఆరోగ్యం, డిజిటల్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, యువత, వ్యవసాయం వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ అనుభవాన్ని మరింత విస్తృతమైన సహకారంగా మార్చే అవకాశం భారత్కు లభించింది. నేటి ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేని సమస్యలు అనేకం ఉన్నాయి. వాతావరణ మార్పు నుంచి ఆహార భద్రత వరకు, సాంకేతిక పరివర్తన నుంచి ఆర్థిక స్థిరత్వం వరకు, ఆరోగ్యం నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు అన్ని అంశాల్లో దేశాల మధ్య సహకారం అవసరం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్తు దాని విస్తరణలోనే కాకుండా సభ్యదేశాల మధ్య ఏర్పడే ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాలు, పరస్పర విశ్వాసం, సమ్మిళిత అభివృద్దిలో ఆధారపడి ఉంటుంది. భారతదేశం 2026 అధ్యక్షతన ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. గ్లోబల్

0: సౌత్ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తూ అభివృద్ది, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతకు కేంద్రంగా బ్రిక్స్ను తీర్చిదిద్దడం ద్వారా మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. బ్రిక్స్ ప్రయాణం కేవలం ఒక కూటమి విస్తరణ కథ కాదు. ఇది మారుతున్న ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేందుకు చేస్తున్న సమిష్టి ప్రయత్నానికి ప్రతీక. భారత నాయకత్వంలో జరిగిన 2026 బ్రిక్స్ సదస్సు ప్రయాణం మరింత ఫలవంతమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తు వైపు సాగేలా జరిగిందని చెప్పవచ్చు. భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ఉంటారు. మరి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, మరి వీరు కోరుతున్నారు సీతారామయ్య గారి మనోరాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పండపాట, గీతరచన వేటూరి

ఈనాటి రావయ్య తేదీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. మరి వీరు కోరుతున్నారు చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరి వెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ సరికపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనుజ, శ్రీవత్స మరి వీరందరూ కోరుతున్నారు. ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు దేవరపల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి నాగసాయి వైష్ణవి మరి వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీత రచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

సంబరాల రాంబాబు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన రాజశ్రీ. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు

ఈనాటి రావయితీ కార్యక్రమాల తర్వాత పాటిని కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుండి మల్లిక్, లలిత, మరి వీరు కోరుతున్నారు శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన పెంగళి, మరి వీరి కోసం ఈ పాట

రావయతిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు స్వప్న చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన రాజశ్రీ. మరి ప్రతాప్ గారి కోసం ఈ పాట

మరి నటి రావతి ది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అభేదాయేష మరి వీరందరూ కోరుతున్నారు మాస్టర్ చిత్రం నుంచి రాజేష్, కృష్ణరాజు, మురళీధర్ వీళ్ళందరూ పాడిన పాట, గీతరచన చంద్రబోస్ మరి వీరి కోసం ఈ పాట

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యు మందరం. ఆ

కార్యక్రమంలో ఇప్పుడు అంజలి చిత్రం నుంచి పాట వింటారు. గీతరచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
2: నినదిద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రానికి రమ్యా బెహరా బృందం పాడిన పాట. గీతరచన వేదవ్యాస, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట, గీతరచన సాహితీ, సంగీతం గోపి సుందర్.

కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రానికి హరిచరణ్, సింధూరి విశాల్ పాడిన పాట. గీతరచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

కార్యక్రమంలో ఇప్పుడు కుమారి 21F ఈ చిత్రానికి యాసిన్ నిజార్ పాడిన పాట. గీతరచన శ్రీమణి అనంత శ్రీరామ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆనందం ఈ చిత్రానికి మల్లికార్జున్, సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు జీన్స్ ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీరింత వరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే

0: ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష గారి కథానిక ఇంకా కార్మిక గీతాలు ఉంటాయి. ముందుగా వినండి. దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు. ఈయన గత 20 సంవత్సరాలుగా హోమియో వైద్యునిగా విశాఖపట్నంలో విశేష సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ హోమియో వైద్య విధానానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: హోమియో వైద్య విధానంలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుంది సార్?
2: వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్వల్పకాలిక వ్యాధులు అంటే తక్కువ సమయం ఉండేది, తక్కువ సమయంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కనీసం 3 నెలల నుంచి సంవత్సరం పాటు లేదా ఇంకా ఎక్కువ రోజుల పాటు ఉండిపోయి మనల్ని పీడించేటువంటి జబ్బుల్ని మనం దీర్ఘకాలిక వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. మనం శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు సార్ మనకి, కానేది కవితకు అనర్హం అని. అంటే హోమియోపతి వైద్య విధానంలోనే ఆ గొప్పతనం ఉంది. ఈ వైద్యం చేయలేము, ఈ జబ్బుకు వైద్యం

0: లేదు అనడానికి లేదు. హోమియోపతిలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి క్లిష్టమైన జబ్బునైనా నయం చేయడం కాకపోయినా దాని యొక్క ట్రీట్మెంట్ చికిత్స చేసేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది. లైక్ మనం అనుకుంటాం డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి, పిల్లల్లో వచ్చేటువంటి ఎదుగుదల సమస్యలు ఉన్నాయి, సంతాన సాఫల్యానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, కిడ్నీలో రాళ్ళు అవ్వచ్చు, అలాగే ట్యూమర్స్, క్యాన్సర్స్, దీర్ఘకాలిక వ్యాధులు అనగానే అది ఒక పెద్ద ఓషన్ అనమాట. సో ఇటువంటి సమస్యలు మనం హోమియోపతి ద్వారా వైద్యం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. దాని గురించి మనం ఏ కేసుకి ఆ కేసు విడిగా మనం ఆలోచించి చెప్పాలి, కానీ బ్రాడ్ స్పాటెడ్ గా అంటే ఒక విధంగా మనం 100% ఇది అవుతుంది అని చెప్పడానికి వైద్యం వీలు కాదండి. కానీ అవకాశం అయితే మనం దీర్ఘకాలిక వ్యాధుల్లో హోమియోపతికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇది మనం చెప్పవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, ఈ హోమియో వైద్య విధానంలో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు మీరు చేసేటటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
0: అంటే హోమియోపతి వైద్య విధానమే ఒక ప్రత్యేక వైద్య విధానం అండి అది. దీనిలో మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక మనిషికి ఒక జబ్బు వచ్చింది, ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది, భౌగోళిక పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారిక పరిస్థితులు కూడా దానికి తోడవుతాయి. అంటే ఆఫీస్లో స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, ఇమోషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటూ దానికి తోడుగా వారు చేసేటువంటి ఆహార నియమాలు, ఆహారపు అలవాట్లు, ఎక్కువగా ఒబేసిటీ అంటే స్థూలకాయం వచ్చేయడము, లేదంటే సరైన టైంకి నిద్రపోకపోవడము, సరైన టైంకి మనము ఆహారాన్ని తీసుకోకపోవడము, ఇట్లాంటి అలవాట్లు ఇవన్నీ కన్సిడర్ చేసి వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, అలాగే వాళ్ళకి ఏ రకమైన జబ్బు ఉంది, వాళ్ళ జబ్బులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, బాధపడుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూలంకషంగా మనం అర్థం చేసుకుని వారికి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని కనుక మనం కరెక్ట్గా అందించగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే దీర్ఘకాలిక వ్యాధి ఉందో దాన్ని మనం నివారించే అవకాశం ఉంటుందండి.
1: హోమియోపతి వైద్య విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు సంపూర్ణంగా నివారణ అవుతాయి అని అనుకోవచ్చు అంటారా డాక్టర్ గారు?
0: సంపూర్ణంగా అవుతుంది అని మనం ఎక్కడా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా మనం బలానా జబ్బును మనం నయం చేస్తాము అనేది చెప్పకూడదు. కానీ మా అనుభవంలో మేము చూసింది ఏంటంటే చాలా మటుకు కేసుల్లో అవకాశం అయితే హోమియోపతిలో ఉంది. ఇతర వైద్య విధానాల్లో అవకాశం లేని కేసులను కూడా హోమియోపతి ద్వారా మనం చికిత్స చేసి వాళ్ళని ఎంతో కొంత మెరుగైన స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అని మాత్రం మనం చెప్పవచ్చు.
1: సాధారణంగా ఈ హోమియో వైద్యంలో రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అని చెప్పి అంటుంటాం.
0: అవును,
1: అలాంటిది మరి ఇది దీర్ఘకాలిక వ్యాధులు అంటే కూడా మందులు ఎక్కువ కాలం వాడవలసిన ఉంటుంది.
0: అవునండి.
1: అసలు ఎంతకాలం మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది? అంటే వాళ్ళు ఆ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు జీవితకాలం మెడిసిన్ వాడే అవసరం ఉందంటారా?
0: అంటే ఇది మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రతిదీ కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది కొన్ని కేసుల్లో మనం జీవితకాలం మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది, కొన్ని కేసుల్లో అవసరం ఉండదు. అంటే కేసును బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది హోమియోపతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, నేను శ్రోతలందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఏ హోమియోపతి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మీరు ఈ రోజున్న పరిస్థితి ఏంటి, మీరు వైద్యం తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత మీకు ఉన్నటువంటి మెరుగైన పరిస్థితి ఏంటి, అలా ప్రతి నెల మీకు మెరుగవుతూ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం ఇంకొక ముఖ్యమైన విషయం నేను అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే ఫ్రీక్వెన్సీ, అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఎంత తరచుగా వస్తుంది, ఎంత ఇంటెన్సిటీ అంటాం తీవ్రతతో వస్తుంది, ఆ తీవ్రత తగ్గాలి, ఆ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ అంటే వచ్చేటువంటి ఆ ఎపిసోడ్స్ యొక్క ఇది తగ్గుతూ ఉండాలి. ఈ విధంగా వెళ్తోంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో మనకు రిజల్ట్ వస్తున్నట్టు మనం గమనించవచ్చు. అంటే మనం మెయిన్ ముఖ్యంగా దాన్ని ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి దీర్ఘకాలిక వ్యాధిలోని చాలా లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక జబ్బు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3, 4 జబ్బులు, 5 జబ్బులు కూడా కలిసి ఉంటాయి. అలాంటప్పుడు క్లిష్టమైపోతుంది కేసును ట్రీట్ చేయడంలో. అటువంటి కేసుల్లో కూడా మనం రిజల్ట్ తీసుకురావచ్చు, కానీ దానికి డాక్టర్కి కూడా ఓర్పు సహనం ఉండి డాక్టర్కి చాలా క్షుణ్ణంగా పరిశీలించి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి కూడా ఆ ఓర్పునే నా జబ్బును తగ్గించుకోవాలి అనేటువంటి ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి. తగ్గుతాయి, అది పట్టుకొని మనం కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన రిజల్ట్స్ తీసుకురావచ్చు. అలాగే మనం ముఖ్యంగా గమనించాల్సింది మనం పూర్వం మందులు వాడినప్పటికీ ఈ రోజుకి మన పరిస్థితి ఎలాగుంది, మెరుగుపడుతుందా లేదా, అదొక్కటే మనకు డైరెక్షన్. డెఫినెట్గా అలా వస్తాయి అవకాశాలు, చాలా మటుకు కేసుల్లో ఉంటాయి, అలానే తగ్గని కేసులు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇచ్చే ట్రీట్

0: ట్రీట్మెంట్కి నిలబడతారా లేదా, వారికి ఆ శక్తి ఉందా లేదా, కొన్ని వయసు వేరైన కొన్ని వస్తుంటాయి, అవి మనం కష్టమవుతుంటాయి, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా నయం అవుతాయా అంటే అటువంటి కేసుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి.
1: హోమియోపతి వైద్యం వాడుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ పచ్చళ్ళు తినకూడదని, వెల్లుల్లు తినకూడదని, ఘాటు వాసన ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినకూడదని, అది తింటే ఈ మెడిసిన్ పనిచేయదని రకరకాల అపోహలు ఉన్నాయి సార్.
0: అవునండి.
1: కాబట్టి ఈ హోమియో వైద్యంలో మీరు సూచించినటువంటి, డాక్టర్స్ సూచించినటువంటి మందులు వాడుతూ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎటువంటి ఆహారం తీసుకోకపోతే మంచిది?
0: అంటే ప్రత్యేకంగా హోమియోపతి వైద్యానికంటూ పథ్యం అయితే ఏమి ఉండదండి. మనం జబ్బును బట్టి పథ్యం చెప్పడం జరుగుతుంది. షుగర్ పేషెంట్లు అయితే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో, అలాగే బీపీ వాళ్ళు అంటే బీపీ పేషెంట్స్ వాళ్ళు, అలాగే జబ్బును బట్టి మన పథ్యం ఉంటుంది. అలా అని హోమియోపతి మందు కూడా చాలా సున్నితమైనటువంటి మందు కాబట్టి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, వీలైనంత వరకు ఆహారం తీసుకున్న తర్వాత కానీ లేకపోతే ఆహారం తీసుకున్న అరగంట ముందు కానీ మందును వేసుకోవడం మంచిది అని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హోమియోపతి మందు చాలా సున్నితంగా ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వలన ఒక్కొక్కసారి మందు యాంటీడోట్ అయిపోవచ్చు కదా అనేటువంటి ఒక ఐడియాతోటి మనం అలా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మనం వీలైనంత వరకు శుభ్రమైన ఆహారము, కలుషితం లేని ఆహారము, అలాగే ఇప్పుడు అన్నీ కూడా ఆర్గానిక్ వస్తున్నాయి, సో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా కొంత మనం మన బాడీని, ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఆ విధంగానే ఈ మధ్యన కీళ్ళ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా ఉదయం ఒక గ్లాస్ పాలు, రాత్రి ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు తినగలిగిన వాళ్ళు ఒక గుడ్డు తింటే ఈ కీళ్ళ వ్యాధులు మనం ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ విధంగా మనం ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటూ సమయానికి మనం నిద్ర, ఆహారము, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలామందికి మెయిన్ 90% జబ్బులకు రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానం కానీ లేకపోతే ఇతర ఎక్సర్సైజెస్ కానీ అట్లాంటి యోగా కానీ ఇవి చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటూ వాళ్ళ లైఫ్ని చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం చాలా మటుకు ఉంది. అలాగే హోమియోపతిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్ డిపార్ట్మెంట్నే పెట్టడం జరిగింది. అలాగే హోమియోపతిలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అని చెప్పి ఒక విభాగం ఉంది. దానిలో ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అనేటువంటి రీసెర్చ్ కూడా రోజు జరుగుతుంది, నిరంతరం జరుగుతుంది అటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కావాలి. అంటే మనం వైద్యం చేసామంటే దానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు. సో అటువంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కూడా హోమియోపతిలో ఉంది, దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ జరుగుతుంది, దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ను కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది. ప్రజలకు కూడా హోమియోపతి వైద్య విధానం అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా మనం ప్రయత్నించి చూడవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుందండి. అలాగే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తుంది. అంటే ఇతర వైద్య విధానాలతో పాటు హోమియోపతిని కూడా వాటితో పాటు పెట్టి వచ్చిన వాళ్ళకి మిగతా వైద్య విధానాలు వాడుకుంటూ కూడా హోమియోపతి కూడా ట్రై చేయండి అనేటువంటి సంకేతాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ప్రజలు కూడా వేరే ఏ వైద్య విధానం వాడుకుంటున్నా హోమియోపతి కూడా ట్రై చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. దాంతోపాటు వాడుకుంటే డెఫినెట్గా మనము వ్యాధిని నిర్మూలించడానికి లేదా నయం చేయడానికి మా తరఫున మేము కృషి చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య లేనివారు
0: అవునండి,
1: రేపు భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులకి గురి కాకుండా ఉండాలి అంటే
0: అవును,
1: వారు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే
0: ఖచ్చితంగా
1: మంచిది?
0: ఖచ్చితంగా హోమియోపతిలో దానికి మంచి అవకాశం ఉంది. దానికే మనం చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. మనం ఒక మనిషిని యొక్క శారీరక, మానసిక తత్వాన్ని స్టడీ చేసి మనం గనక మందులు ఇవ్వగలిగితే రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మనం నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం అట్లా కూడా. అంటే అదే ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న జలుబు వస్తుంది లేదంటే చిన్న చిన్నగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడే మనం కనుక హోమియోపతి వాడుకొని ఉంటే ఆ దీర్ఘకాలిక సమస్యగా తీసుకెళ్లకుండా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏ సమస్య వచ్చినా ఒకసారి హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి, వాళ్ళ సలహా తీసుకోండి, వారు చెప్పిన విధానాన్ని మనం ఫాలో అయితే, అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే అది మొక్క పెద్ద చెట్టు అయిపోకుండా ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధులుగా ఎల్లక ముందుగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో, అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే స్వల్పకాలిక వ్యాధులుగా ఉన్నప్పుడే మనం కనుక హోమియోపతిలో వాడుకోగలిగితే డెఫినెట్లీ మనం అంతవరకు క్రానిక్ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోమియోపతి లో ఇటువంటి వాటన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి, డెఫినెట్గా మనం ట్రీట్ చేయొచ్చు. అది నా సజెషన్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకసారి వెళ్ళండి, ఒపీనియన్ తీసుకోండి. ఒకసారి ఒకరు చెప్పింది అర్థం కాకపోతే ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ తీసుకుందాం, దెన్ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అది మనకి ఒక వే చూపిస్తుందని ఉద్దేశం అండి.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో శ్రోతలకి మీ సూచనలు తెలియజేయండి.
0: ఒకటి వ్యాయామం అండి, డైట్, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజ్, మూడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డైట్ విషయంలో అంటే మితమైన ఆహారము, చక్కటి ఆహార నియమాలు పాటించడం, అంటే సమయానికి భోజనం చేయడము, అలాగే వెయిట్ పెరిగిపోతున్నారు అందరూ ఈ మధ్యన, వెయిట్ పెరిగిపోకుండా అంటే మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, అవసరమైనప్పుడే తీసుకోవాలి, అలాగే నీళ్ళు ఎక్కువ తాగాలి, మంచినీళ్ళు కానీ లిక్విడ్స్, హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి, అవి తీసుకుంటూ వీలైనంత వరకు రోజు కొంతసేపు యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ అవసరం వచ్చినప్పుడల్లా మనం ఈ హోమియోపతి వైద్యాన్ని కనుక మనం అప్రోచ్ అయితే డెఫినెట్లీ మనం చిన్న చిన్న సమస్యల నుంచి మనం క్లియర్ చేసేసుకోగలిగితే పెద్ద సమస్య అనేది ఎప్పుడు రాదు. అలా మేము ఎప్పుడు చూడడం జరగలేదు. అందుకని మేము చిన్న పిల్లల నుంచి కూడా మేము అందరికీ కూడా హోమియోపతి వాడుకోండి, చిన్నపిల్లల నుంచి కానీ హోమియోపతి వాడుకుంటే పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది మేము ఎక్కువగా తరచూ ప్రచారం చేస్తూ ఉంటామండి.
1: నమస్కారం అండి డాక్టర్ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు హోమియో వైద్య విధానానికి సంబంధించిన అత్యంత అమూల్యమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్ టీకే శిరీష గారి కథానిక.
3: ఉదయ కిరణాలతో పాటు న్యూస్ పేపర్ కూడా వచ్చిపడింది. తప్మన్న శబ్దానికి కళ్ళు తెరిచింది స్వర్ణ. అప్పుడే తెల్లారిపోతోందా, కిటికీ దగ్గరికి నడిచింది. మెల్లగా అరుణవర్ణాలను సంతరించుకుని తూర్పు కొండల మాటు నుండి బయటికి వస్తున్న సూర్యబింబం ప్రత్యక్షమైంది. అప్పుడే పిల్లలు లేచి స్కూలుకి వెళ్లే హడావిడి. కోడళ్ళిద్దరూ వాళ్ల పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంతలో పెద్ద కోడలు కాఫీ ఇచ్చి వెళ్ళింది. వరండాలో ఫ్యాన్ వేసుకుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతోంది స్వర్ణ. ఎందుకో ఆ పేపర్ కూడా చూడాలని లేదు, మడత పెట్టి పక్కన పడేసింది. ఎందుకో ఈరోజు మనసంతా బాధగా ఉంది. నిజానికి తన జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఇద్దరు కొడుకులు కోడళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. తను కోడళ్ళకి పనిలో అంతో ఇంతో సాయం చేసి ఏవో కథలు రాసుకుంటుంది. హాయిగా కాలం గడిచిపోతుంది. ఒకరోజు తను భర్త కలిసి కామాక్షమ్మ గుడికి వెళ్లారు. అక్కడ ఆచారిగారి భార్య చారెడు వెడల్పు తెల్లజరి చీర కట్టుకుని వచ్చింది. భర్తకి భోజనం వడ్డిస్తూ ఆ చీర ఎంత బాగుందో అనుకుంది. ఎంతుంటుంది అన్నాడు భర్త. 1000 రూపాయలుంటుంది అంది. ఆ మర్నాడే భర్త అలాంటి చీర తీసుకొచ్చాడు. అది 20 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఆయన లేకపోయినా పిల్లలు తనని అంత ప్రేమగానూ చూసుకుంటున్నారు. కానీ ఈరోజు సరోజిని గారు బాగా గుర్తొస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు చదువుకునేటప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇంట్లో 2nd ఫ్లోర్లో అద్దెకు ఉండేవాళ్ళం. కింద సెల్లార్లో ఒక చిన్న గదిలో సరోజిని గారు ఒకరు ఉండేవారు. ఆమెకి 40 ఏళ్ళుంటాయి. ఒడ్డు పొడుగు, తెల్లటి తెలుపు, చక్కని ఉంగరాల జుట్టు, చారెడేసి కళ్ళు, చిన్ని నోరు, ఎంతో చక్కగా ఉండేది. చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు స్వర్ణ రావోయ్ సంతోషిమాత గుడికి వెళదాం అని పిలిచింది. పనంతా చేసుకొని నేను సరోజిని గారు గుడికి వెళ్ళాం. అక్కడ అందరూ సరోజిని గారిని బాగా పలకరిస్తున్నారు. ఆమెని పాట పాడమన్నారు. పాడింది. పాట అంత వినసొంపుగా లేకపోయినా ఆమె సిగ్గుపడకుండా పాడింది. తర్వాత అందరూ తమకి తోచినంత డబ్బు ఇస్తున్నారు. ఆమె కూడా తీసుకుంటోంది. ఇదేమిటి ఈమె ఇలా తీసుకుంటోంది అసహ్యంగా అనుకున్నాను. సరే ఇంక వెళదామా సరోజిని గారు అనేసరికి, ఒక్క 1/2 గంట ఉందాం స్వర్ణ, ఇక్కడ ప్రసాదం పూరి పాయసం పెడతారు, తిని వెళ్ళొచ్చు అంది. అలాగే అక్కడ తిని ఇంటికొచ్చాం. నేను ఉండబట్టలేక ఆమెని, సరోజిని గారు, మీరు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకోవడం నాకు అసలు నచ్చలేదు అన్నాను. ఆమె, అవును.

ఉండాలో తెలుసు. డిగ్రీ చదివింది, అందరితో సరదాగా ఉండేది. అతి మంచితనం కూడా పనికిరాదేమో. మామూలు కాటన్ చీర కట్టుకుని బొట్టు కాటుక పెట్టుకుని జడ వేసుకుంటే చాలా, ఎంతో అందంగా ఉండేది. నగలు ఒంటి నిండా దిగేసుకుని వెళ్ళిన అమ్మలక్కలందరూ ఆమె ముందు దిగదుడిపే. ఆవిడ జీవితం మాత్రం అంత అందమైంది కాదు. భర్తకి అంతకుముందే పెళ్ళి అవ్వడం వలన ఈవిడ పిచ్చిదనే నెపం పెట్టి డబ్బుతో లాయర్ని కొని డైవర్స్ వచ్చేలా చేసుకున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగం మాత్రం చాలా ఉన్నతమైంది. ఆమె తరచూ కోర్టుకు వెళుతూ ఉండేది. అతను ఆమెకి భరణం కూడా ఇచ్చేవాడు కాదు, దానికోసం తిరుగుతూ ఉండేది. కోర్టుకు వెళుతూ స్వర్ణ స్వర్ణ అని పిలిచేది. ఎందుకో అనుకుంటూ నేను బయటకు వచ్చేసరికి, నేను ఈరోజు కోర్టుకు వెళుతున్నానో, మా ఆయన్ని చూసి వస్తాను అనేది. ఈవిడ నిజంగానే పిచ్చిదా? అంత బాధ పెట్టిన భర్తను చూడాలని అనుకుంటోందంటే ఏమనుకోవాలి? నాకు పిల్లలు స్కూలు, మా వారికి ఆఫీస్ టైం, వాళ్ళకి క్యారేజీలు సర్ది. వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకా చాలా పని చేసుకునేదాన్ని. అస్తమాటు ఈవిడ నన్ను పిలుస్తూనే ఉంటుంది, నాకేం పనుండదా అని విసుక్కునేదాన్ని. అప్పుడు పని మనిషిని పెట్టుకుందికి డబ్బు సరిపోయేది కాదు, పనంతా చేసుకునేదాన్ని. కానీ పాపం ఆమెకెవ్వరూ లేరు. ఏ దిక్కు లేని ఆడదాన్ని అందరూ ఎంతో హీనంగా చూస్తారో తెలిసిందే కదా. రాత్రి తిరిగి తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చి కింద నుంచి స్వర్ణ అంటూ పిలుస్తూ ఉండేది. నాకు కొంచెం టీ ఉంటే ఇస్తావా, లేకపోతే కొంచెం పాలైనా ఇవ్వబోయ్, నాకు చాలా ఆకలిగా ఉంది అనేది. ప్రతిరోజు ఇలాగే పనంతా చేసుకుని పడుకున్న నాకు చాలా చిరాకు కోపం వచ్చేవి. ఒక్కొక్కసారి 1-2 సార్లు పిలిచినా పలికేదాన్ని కాదు. కానీ తర్వాత నాకే చాలా బాధ అనిపించేది. ఉదయం నుంచి ఏమైనా తిందో లేదో, టీ పెట్టి బిస్కెట్లు ప్లేట్లో పెట్టి ఆమెను పిలిస్తే నేను మెట్లెక్కి రాలేను, నువ్వేరా అనేది. నాకు ఇంకా చిరాకు అనిపించేది. ఇంకా తప్పదని కిందకు వెళ్ళి ఇచ్చేసి వెంటనే వచ్చి పడుకునేదాన్ని. కానీ ఆమె మాత్రం ఆ ఇరుకు గదిలో గాలి రాక, కనీసం ఫ్యాన్ కూడా లేక, అందరూ నడిచే దారిలో మడత మంచం వేసుకుని పడుకునేది. ఆమె భర్త అంత మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమెకి ఈ కర్మేమిటి? ఎంత విసుక్కున్నా ఏదో ఒకటి తినడానికి ఇచ్చేదాన్ని. ఎందుకో ఒకరోజు ఉదయం సరోజిని గారు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నారు. ఇంట్లో పని చేసుకుంటున్న నాకు వినిపించింది. ఎందుకేడుస్తున్నారని అడిగాను. మా వారు నాకు పెళ్ళైన కొత్తలో బెనారస్ పట్టుచీర కొన్నారు. ఆయన గుర్తుగా అది నేను భద్రంగా దాచుకున్నాను. చాలా రోజులై పెట్లో ఉండిపోయిందని ఒకసారి ఎండలో వేశాను. స్నానం చేసి వచ్చి చూసేసరికి అది లేదు, ఎవరో తీసుకుపోయారు. మా ఆయన కొన్న చీర కూడా నా దగ్గర ఉండలేదు చూసావా. ఎవరు మనతో ఎన్నాళ్ళుంటారో, ఏదీ శాశ్వతం కాదు అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ. ఆవిడ అంత బాధలో ఉంటే ఆ చీరనే దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను. ఆమెని బాధపడద్దని చెప్పి ఆ సాయంత్రం నా దగ్గర ఉన్న పాత పట్టు చీరలు 2 ఇచ్చాను. సంతోషంగా తీసుకుంది. ఆమెకి స్కూల్లో జీతం కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఇంటి ఓనరు ప్రతిరోజు అద్దె ఇవ్వమని గొడవ చేసేవాడు. ఆమె పేదరికం చూసి అందరూ బెటకారంగా మాట్లాడేవారు. ఎన్ని బాధలు పడుతున్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించేది. ఒకరోజు నేను లక్ష్మీదేవి పూజ చేసుకుని మా ఇంటి వెనకాల ఉన్న ప్రసూనాంబ గారిని, సరోజిని గారిని, సుభద్ర గారిని తాంబూలానికి రమ్మని పిలిచాను. ప్రసూనాంబ గారికి తాంబూలం ఇచ్చి సరోజిని గారికి ఇచ్చిన తర్వాత సుభద్ర గారికి ఇచ్చాను. వాళ్ళు పెద్ద గొడవ చేశారు. ఎందుకంటే పిల్లా పాపాలేని సరోజిని గారికిచ్చి తర్వాత వాళ్ళకిచ్చానని చాలా సిగ్గనిపించింది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, ఇందుకేనేమో. తర్వాత కొన్నాళ్లకి మేము ఇల్లు మారిపోయాం. ఆమె చాలా బెంగపెట్టుకుంది. నేను వెళుతూ ఉంటే ఏడ్చింది. ఆమె నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో చాలీ చాలని జీతాలు, పిల్లల చదువులు, బాధ్యతలు, పని మనిషి లేకపోవడం, పనంతా తను ఒక్కటి చేసుకోవడం వలన ఆమెని విసుక్కుంటూ ఉండేది స్వర్ణ. కానీ ఇప్పుడు ఆమె ఉంటే బాగుండేది. ఆమెని తోడపుట్టిన అక్కలా చూసుకునేది.
తనకి పిల్లల ప్రేమ అభిమానాలకి లోట్లేదు, డబ్బుకి కూడా లోట్లేదు. ఈ టైంలో ఆమె ఉంటే ఎంత బాగుండేది.

0: అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేది. టేప్ రికార్డర్ పెట్టుకుని పాటలు నేర్చుకుని రోడ్డు మీద ఓ పక్క నించుని పాడుతూ ఉండేది. ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఏవో సరుకులు కొనుక్కునేది. 1వ క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పి స్కూల్లో 1000 రూపాయలు ఇచ్చేవారు. ఇవి తీసుకొచ్చి అద్దె కట్టేది. ఇంతలో, "అత్తయ్య, టిఫిన్ తినండి" అని పిలుస్తోంది చిన్న కోడలు. తను మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక టీపాయ్ మీద పడేసిన పేపర్ తీసింది. అందులో ఏదో ఫోటో కనబడింది. దాని కింద ఏదో ఒక 2 లైన్లు రాసి ఉంది. కళ్ళజోడు సరిగ్గా సవరించుకుని అవి చదివాను. ఎవరో ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందట. చుట్టుపక్కల చేరిన జనం నీళ్లు జల్లితే లేచి కూర్చొనే ఏడుస్తోందట, తనకి ఎవరూ లేరని చెప్తూ. ఆ ఫోటోని మరోసారి చూశాను. అంతే, చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎవరి గురించి వెతుకుతున్నాను, ఎవరి గురించి బాధపడుతున్నాను? ఆమె ఈ ఫోటోలో ఉన్న సరోజిని. వెంటనే కోడళ్ళకి చెప్పేసరికి, "ఇంకా ఆలస్యం ఎందుకు? అత్తయ్య గారు, ఆమెను మనం ఇంటికి తీసుకొద్దాం, పదండి" అని క్యాబ్ బుక్ చేశారు. ముగ్గురం అక్కడికి వెళ్ళి సరోజిని ఇంటికి తీసుకురాగానే మా పెద్ద కోడలు ఆమెకి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. ఆ తర్వాత నేను బీర్వాలో ఉన్న 1-4 కాటన్ చీరలు ఇచ్చాను. స్నానం చేసి మంచి చీర కట్టుకుని కూర్చుంది. మనిషి చాలా పాడైపోయింది. "మీరు కూడా నాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు" అన్న నన్ను పట్టుకొని ఏడ్చింది. ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే కొత్త మనిషిని చూసి, "ఎవరమ్మా ఆవిడ?" అని వాళ్ళమ్మని అడుగుతున్నారు. మా పెద్ద కోడలు వాళ్లతో, "ఆమె మీ అమ్మమ్మ, ఆమె కూడా మనతోనే ఉంటారు. మీరు నాయనమ్మ అమ్మమ్మలతో చాలా కబుర్లు చెప్పుకోవచ్చు" అన్న మాటలు విని సరోజిని బుక్కిరి బిక్కిరి అయింది సంతోషంతో. సరోజిని కోడళ్ళకు కూడా పనిలో సాయం చేసేది. పిల్లలకి తినడానికి జంతికలు, చెగోడీలు, సున్నుండలు ఇలా అన్నీ అందరం కలిసి చేసుకునేవాళ్ళం. అసలు అరమరికలు ఉండేవి కాదు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరోజిని మా ఇంట్లో మనిషే అనుకునేవారు. ఆణిముచ్చాన్ని వదులుకున్నాడు వాళ్ళాయన. మా ఇంట్లో చీరలు కొంటే 4 కొనేవాళ్ళం. కోడళ్ళు బజారుకు వెళితే ఇంట్లో పని మేమిద్దరం చేసుకునేవాళ్ళం. పెరట్లో పువ్వులు కోసి మాల కట్టి కోడళ్ళకి పెట్టేది సరోజిని. ఈ ఇంట్లోకి రావడం వలన ఆమె బాధలన్నీ మర్చిపోయింది. అప్పటి నుంచి నా కోడళ్ళకి తల్లిలా, నాకు అక్కలా ఎంతో ఆప్యాయంగా ఉండేది. మా ఇంట్లో ఒక స్థానం సంపాదించుకుంది. మనవలు కూడా అమ్మమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగేవారు. ఈ విషయంలో మా కోడళ్ళు కూడా బంగారాలే. ఎందుకంటే ముక్కు మొహం తెలియని ఆమెని నాతో సమానంగా చూస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు నా మనస్సు హాయిగా ఉంది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో కదా.
1: మరి ఇంతవరకు ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష గారి కథానిక విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

0: ഈ കാര്യക്രമം
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మరణ మృదంగం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసు శీల పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత వైకుంఠం కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను భక్తులు తిలకించేలా 3D వీడియో ప్రదర్శనలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. అలాగే తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో ద్వారా స్వామివారి పరిణయ విశేషాలతో పాటు తిరుమల ఏడుకొండలు, ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి విశేషాలను వివరించే 3D నమూనాలను ముఖ్యమంత్రి తిలకించారు. పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం RDSS కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో ఇప్పటి వరకు 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర, పవన ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు, సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పాలకొల్లులో సుమారు 76,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు. పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అప్పటికే 76,000 మెట్రిక్ టన్నుల చెత్తని 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని ఇక్కడ క్లీన్ చేసి దాన్ని చదును చేశాం. చరిత్రలో ఇది మొదటిసారిగా ఒక డంపింగ్ యార్డ్ ని 100% క్లియర్ చేసి ఇప్పుడు అక్కడ 5 కోట్ల రూపాయలతోటి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్ ని కూడా అక్కడ నిర్మాణం చేస్తాం. ఆ ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి తడి పొడి చెత్త తీసుకొచ్చి చెత్త కొండలు పాలకొల్లులో పెరగకుండా క్లియర్ చేసే విధంగా ఆ ప్లాంట్ గ్రీనరీతో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన RSR నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, DSR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రులు పొంగూరు నారాయణ, NMD ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపం తీసుకొస్తామని మంత్రి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన ఓటు హక్కు, సమానత్వాన్ని భారత్ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం మహిళల అభివృద్ది నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా భారత్ పయనిస్తోందని పేర్కొన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంట్, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ సహా మొత్తం 2050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వీటిలో ఎస్ఐ విభాగంలో సివిల్ ఆర్మర్డ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, జైల శాఖతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రవాణా విభాగంలో మెకానిక్, డ్రైవర్ పోస్టులతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడించనున్నామని పోలీస్ నియామక మండలి తెలిపింది. అభివృద్ది, సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పంచాయతీ రహదారుల అభివృద్దికి సుమారు 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలియజేస్తూ
2: దాదాపు ఇప్పుడు 20 కమ్యూనిటీ హాల్స్ ఈ రోజు మీ గ్రామంలో కూడా 25 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. వచ్చే 3-4 మాసాల్లో కట్టబడుతుంది. ప్రక్కన అన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. అయినప్పటికీ అన్ని సమన్వయపరచకుండా అభివృద్ధి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు ఇప్పిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు.
0: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన జలజీవన్ మిషన్, స్వచ్చభారత్, ధన్ధాన్య కృషి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంటూ
3: స్థిరమైనటువంటి నీటి భద్రత ఇచ్చేటటువంటి విధంగా కంకణ భద్రతతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వ్యవసాయ ఉత్పాదన పెంచేయడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాకి లాభం చేకూరుతా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దేశం మొత్తం కూడా 12 కోట్ల 11 లక్షల టాయిలెట్స్ నిర్మించడం జరిగింది.
0: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే మానవులతో పాటు సమస్త జీవరాశికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది. ఈ హానికరమైన కిరణాల నుంచి భూమిని రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పర్యావరణ మార్పుల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16 కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా చిన్నారుల భవితకు బంగారు బాటలు శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
5: పిల్లల పెంపకం అనేది ఓ గొప్ప కళ. పిల్లలు చిన్నప్పుడు నడిచేటప్పుడు తప్పటడుగులు వేస్తుంటే అది మనం ముచ్చటగా చూస్తుంటాం. తప్పటడుగులు అప్పుడు ముద్దుగానే ఉంటాయి, జీవితాన అవి రానియద్దు అని మన పెద్దలు అంటారు. అంతేకదండి, చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తే బాగుంటాయి, కాని పెద్దయ్యాక వారు తప్పటడుగులు వేస్తే అది వారి ఇంటికి సమాజానికి ఎంతో చేటు. కాబట్టి పిల్లలను మనం అతి జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యాలి. ఇప్పుడు పిల్లలు నెలల వయసు నుండే వాళ్ల చేతుల్లో సెల్ ఫోన్స్ చూస్తున్నాం. కొంతమంది పిల్లలు 6 నెలలు సంవత్సరం వయసు నుండే భోజనం చెయ్యాలంటే సెల్ ఫోన్స్ చేతిలో ఉండాల్సిందే. వాళ్లు అందులో మొదట బొమ్మలు చూసి ఆనందిస్తారు, ఆ తర్వాత ఐప్యాడ్లకి అలవాటు పడుతున్నారు. అసలు మొదట అలవాటు చేసేది మనమే, అదే వాళ్లకు ఒక అలవాటుగా మారిపోతుంది. కానీ పిల్లలకి అలా ఎలక్ట్రానిక్ పరికరాలు చిన్న వయసులో అసలు చేతికి ఇవ్వకూడదు. దాని వల్ల వచ్చే రేడియేషన్, అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ చాలా మంది మురిసిపోతుంటారు. మావాడు చిన్నపిల్లవాడైనా కూడా సెల్ ఫోన్ చాలా బాగా ఆపరేట్ చేస్తాడు అని. ఇలా చిన్న వయసు నుండి ఫోన్ కి అలవాటు పడడం వల్ల శారీరక మానసిక సమస్యలు, లోక జ్ఞానం లోపించడం, ఇలా ఒకటేమిటి పిల్లల్లో అనేక సమస్యలకి కారణమవుతుంది స్మార్ట్ ఫోన్ వ్యసనం. గంటలు గంటలు సెల్ ఫోన్ కి అతుక్కుపోవడం వల్ల ఆహారపు అలవాట్లలో లోపాలు తలెత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెల్ ఫోన్ వ్యసనం ప్రశ్నార్థకంగా చేస్తుంది. అయితే ఈ వ్యసనాన్ని కట్టడి చేయడంలో తల్లిదండ్రులదే మొట్టమొదటి బాధ్యత. చదువుకు సంబంధించిన విషయాలు తప్ప ఇతర సమాచారం పిల్లలకు అందకుండా చెయ్యడంలో తల్లిదండ్రులదే కీలక భూమిక. అలాగే 2 ఏళ్లలోపు పిల్లలకి కూడా సెల్ ఫోన్ ఇవ్వకుండా అన్నం తినిపించేటప్పుడు చిన్న చిన్న నీతి కథలు, చందమామ పాటలు, చక్కని పద్యాలు చెబుతూ ఇంకా చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ వాళ్ళకి అన్నం తినిపించాలి. అలా చేస్తే వాళ్ల బ్రెయిన్ కూడా షార్ప్గా తయారవుతుంది. ఇంకా ఏ విధంగా పిల్లల్ని సెల్ ఫోన్ వ్యసనం నుండి తప్పించి మంచి మార్గం వైపు మళ్లించవచ్చో మనమిప్పుడు తెలుసుకుందాం. ఆధునిక యుగంలో వచ్చిన సరికొత్త అందుబాటు సెల్ ఫోన్. కావలసిన సకల సేవలు అంటే విజ్ఞానం, వినోదం, ఆటలు, పాటలు, ఒకటేమిటి సమస్త సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న పిల్లల జీవితాలను మాత్రం ఇది ఛిద్రం చేస్తుంది. ఆట విడుపుగా దానికి అలవాటు పడుతున్న చిన్నారులు మిగతా కార్యక్రమాల్లో చాలా డల్గా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీలకు అతుక్కుపోతున్న పిల్లలు చదువులు అటకెక్కుతున్నాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణ భారత విద్యా స్థితిగతుల నివేదిక దీనిపై ఆందోళనకర వాస్తవాలను వెల్లడి చేసింది. 21 రాష్ట్రాల్లో చేసిన అధ్యయనం ప్రకారం దేశీయంగా పాఠశాలలకు వెడుతున్న పిల్లల్లో 49% మందికి పైగా పిల్లలు స్మార్ట్ ఫోన్లతో సావాసం చేస్తున్నట్లు తేలింది. స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వీక్షణం, ఆటలకు బానిసలై రోజుకు 3-4 గంటల సేపు అదే పనిలో ఉంటున్న 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్లు కూడా విశ్రాంతి కోసం అంటూ టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర, ల్యాప్టాప్ల దగ్గర విపరీతమైన సమయం వెచ్చిస్తున్నారు. దాంతో పిల్లలు కూడా వాటికే ఆకర్షితులవడం, తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్క్రీన్ టైం పెంచుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఈ రకమైన వాతావరణం నుండి ముందుగా మనం బయటపడి పిల్లల్ని కూడా చదువు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు మళ్లించాలి. అప్పుడు పిల్లలు సమాజానికి ఆదర్శవంతంగా మారతారు. అలాగే కొంతమంది నిరుపేద తల్లిదండ్రులు ఉంటారు, వారు తమ పిల్లలకి సరైన పోషకాహారం అందించలేరు. దాంతో ఆ చిన్నారులు నెలల వయసు నుండే తరచూ అనారోగ్యానికి గురవుతూ వయసు పెరిగే కొద్దీ బలం లేక చదువులో కూడా వెనకబడిపోతుంటారు. ఇటువంటి నిరుపేద చిన్నారుల కోసం అంటే నెలల పిల్లల నుండి 6 సంవత్సరాల పిల్లలకి, కిషోర్ బాలికలకు, బాలింతలకి, వీరందరికీ మంచి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో పోషణ్ అభియాన్ అనే సరికొత్త పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిన్నారులకు గొప్ప వరంగా అందించారు. ఎదుగుదల నివారణకు, బరువు తక్కువ నివారణకు, రక్తహీనత నివారణకు కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కార్యక్రమంలో భాగంగా తల్లి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, పిల్లల అభివృద్ధి, వికాసం అనేటువంటి దాని గురించి దీనిని అమలు చేశారు. ఇంత మంచి పోషణ్ అభియాన్ పథకం ప్రతి నిరుపేద తల్లిదండ్రులు అందిపుచ్చుకొని తమ చిన్నారులకి అందించి చదువులో కూడా ముందుంచాలి. ఇక పిల్లల్ని నెమ్మదిగా స్కూళ్లలో వేస్తాము. ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి వివిధ రకాలైన క్లాసులు చదువుతుంటారు. ఇలా పిల్లలు నెమ్మదిగా స్కూలుకి వెళ్లడం అలవాటు పడుతున్నప్పుడు స్కూలు నుంచి వచ్చాక తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ రోజు వాళ్లకి స్కూల్లో ఏమేం పాఠాలు చెప్పారు, వాళ్ళు ఎలా గడిపారు, వాళ్లతో టీచర్స్ కాని పిల్లలు కాని ఎలా ప్రవర్తించారు అన్న విషయాల్ని మంచిగా మాట్లాడుతూ అడిగి తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లయితే స్కూలుకు వెళ్లి తెలుసుకోవాలి, వాళ్ల టీచర్స్ తో మాట్లాడి సానుకూలం చెయ్యాలి. అలాగే తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసలుకొనేలా వాళ్లని తీర్చిదిద్దాలి. అప్పుడే పిల్లలకి మంచి, చెడు, మానవతా విలువలు అంటే ఏమిటో వివరంగా తెలుస్తాయి. మన ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు తెలివితేటలతో ఉండవచ్చు, 2వ వాడు కాకపోవచ్చు. ఇది మన చేతుల్లో ఏమీ ఉండదు, సహజంగా పుట్టుకతోనే వస్తుంది. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు అకాడమిక్ లో కాని, క్రికెట్ లో కాని స్టార్ కావచ్చు, లేదా బ్యాడ్మింటన్ లోనే స్టార్ కావచ్చు. సామర్థ్యం అనేది ఒకళ్ళకి ఎక్కువగా ఉండి మరొకరికి తక్కువగా ఉంటే పోటీ అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అన్నయ్యకి ప్రతిసారి క్లాసులో ఫస్ట్ వస్తుంటే తమ్ముడికి తనకి రావట్లేదని బాధ కలుగుతుంది. దీంతో పోటీ మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. అమ్మ అన్నయ్య బాగా చదవడం వల్ల ఇష్టపడుతుంది, కాబట్టి నేను కూడా బాగా చదివితే నన్ను కూడా ఇష్టపడుతుందని తమ్ముడు కూడా బాగా చదువుతాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు దేంట్లో అయినా బాగా రాణిస్తే 2వ వాళ్ళని కూడా దాంట్లో చేర్చి మొదటి పిల్లవాడి విజయంలో 2వ పిల్లవాడు కూడా సంతోషపడటం అనేది మనమే నేర్పించాలి. కొంతమందికి చదువులో కాని, ఆటల్లో కాని అభిరుచి బాగా ఉంటుంది. మరికొంతమందికి అటువంటివి లేకపోయినా కూడా సహజంగానే వారిలో మంచి లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి మనసు మంచిది కావచ్చు, లేదా ఎక్కువ మంది స్నేహితులు ఉండవచ్చు, వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడవచ్చు. పెద్దవాడికి క్లాసులో ఫస్ట్ రావచ్చు, కానీ చిన్నవాడు అందరినీ నవ్వుతూ పలకరించవచ్చు. ఇలాంటి వ్యక్తిగత లక్షణాలని గుర్తించి మెచ్చుకుంటే 2వ పిల్లవాడు సంతోషపడి అన్నయ్యలాగా బాగా చదవాలి అనుకుంటాడు. అప్పుడు తల్లిదండ్రులు ఈ విషయం గమనించి, అన్నయ్యలాగా నువ్వు కూడా రాణించు, మాకు మీరిద్దరూ రెండు కళ్లలాంటి వారని మంచి మాటలు చెబుతూ ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలని చెబుతూనే ప్రోత్సాహాన్నివ్వాలి తల్లిదండ్రులు. ఇలా పోటీ మనస్తత్వంతో కానియండి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కానియండి, 10వ తరగతి వరకు బాగానే చదువుతారు. ఇక ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమైన దశ. అటు పిల్లలు బాగా కష్టపడుతుంటారు, ఇటు తల్లిదండ్రులకి తమ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని కోరుకుంటారు. కానీ అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని లేదు. వాళ్ల వాళ్ల సామర్థ్యాల్ని తెలివితేటల్ని బట్టి వాళ్ళు చదువులో ముందుకెడతారు. అంతేకాని తల్లిదండ్రులు వాళ్ల ఫలానా చదువులోనే రాణించాలని వాళ్ల కోరికల్ని పిల్లల మీద ఏమాత్రం రుద్దకూడదు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. అలాంటి పిల్లల మీద మన కోరికల్ని ఎప్పుడూ కూడా రుద్దకూడదు. ముఖ్యంగా వాళ్ళ అభిరుచుల్ని గమనించాలి. వాళ్ళకి లెక్కలంటే ఇష్టమా, సైన్స్ అంటే ఇష్టమా, సోషల్ అంటే ఇష్టమా, లేదా వాళ్ళకి వేరే ఏదైనా రంగం మీద ఆసక్తి ఉందా అని గమనించి వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎన్నుకునేలా మనం చక్కని అవకాశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించి మంచి ర్యాంకులో పాస్ అయి అటు తల్లిదండ్రులకి ఇటు సమాజానికి మంచి పేరు తెస్తారు. ఇలా బాగా చదివే పిల్లల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ల భవిష్యత్తు కోసం అంటే వాళ్ల చదువు కోసం, వాళ్ల వివాహం కోసం పొదుపు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. బాలికలు నెలల వయసు నుండి 9 సంవత్సరాల లోపు ఈ పథకంలో చేరవచ్చు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏ బ్యాంకులోనైనా లేదా పోస్టాఫీసులోనైనా సుకన్య సమృద్ధి యోజన పథకం క్రింద ఒక బ్యాంకు ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో సుమారుగా 1000 రూపాయల నుంచి అత్యధికంగా 150,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఇది 14 సంవత్సరాలు కట్టిన తర్వాత మెచ్యూరిటీ 20 సంవత్సరాలకి ఉంటుంది. చదువు కోసం కావాలంటే 50% ఇస్తారు. ఈ డబ్బుతో అమ్మాయి చదువుతో పాటు వివాహం జరిపించడం సులభం అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు గొప్ప వరమనే చెప్పాలి. కావున ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పథకం ద్వారా

0: పిల్లల బంగారు భవితకు బాటలు వేయవచ్చు. మరికొంతమంది పిల్లలుంటారు, వాళ్ళకి తరగతిలో చెప్పే పాఠాల మీద అంత ఆసక్తి ఉండదు. ఉదాహరణకి కొంతమంది పిల్లలు నాట్యంలో, మరికొంతమందికి క్రికెట్, టెన్నిస్, రన్నింగ్ రేస్, వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని వాళ్ళకి ఇష్టమైన రంగం వైపు పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ రంగంలో మంచి తర్ఫీదునివ్వాలి. అంతేకాని తల్లిదండ్రుల కోరికల్ని తీర్చే సాధనాలుగా మాత్రం పిల్లల్ని భావించొద్దు. అన్నింటికంటే ముఖ్యమైనది సంకల్పం. ఈ సంకల్ప బలాన్ని పిల్లలకి మనం కలగజెయ్యాలి. వాళ్ల మనసుల్లో మంచి విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు మంచివైతే పెరిగి పెద్దవై వృక్షాలుగా కూడా మంచి ఫలాన్ని ఇస్తాయి. మనం వాళ్ళ అభివృద్ధిని చూడగలుగుతాం. ఇలా చిన్నప్పటి నుండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేంత వరకు ప్రతి స్టేజ్లో కూడా మనం వాళ్ళకి దగ్గరుండి తగిన రీతిలో కౌన్సిలింగ్ ఇస్తూ ప్రేమను చూపించినట్లయితే పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. చిన్నారుల ఈ బంగారు భవిష్యత్తే భారతదేశం అత్యున్నత స్థాయికి చేరుకుందని చెప్పడానికి ఓ మైలురాయి.
1: మీరింతవరకు చిన్నారుల భవితకు బంగారు బాటలు శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఎంఏ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా విశేషాలు వింటారు.
1: తన అమృత గానంతో జగత్తును మైమరిపించిన గాన కోకిల భారతరత్న శ్రీమతి ఎంఏ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆమె సంగీత ప్రయాణం గురించిన విశేషాలు వింటారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పూర్తి పేరు మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి. వీరు 1916 సెప్టెంబర్ 16వ తేదీన తమిళనాడులోని మధురై నగరంలో జన్మించారు. ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదు, తన భక్తిభావంతో గాత్ర మాధుర్యంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న ఒక దివ్యశక్తి. వీరు పాడిన సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజగోవిందం పాటలు వింటున్నప్పుడు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. సుబ్బులక్ష్మి గారికి సంగీతం రక్తంలోనే ఉందని చెప్పాలి. కారణం, ఆమె తల్లి షణ్ముఖ వడివు అమ్మాళ్ళుగారు. ఆమె గొప్ప వీణా విద్వాంసులు. తల్లి ప్రోత్సాహంతోనే వీణ నేర్చుకోవడమే కాకుండా కర్ణాటక సంగీతంలో ఉన్న మెళకువలను శ్రద్ధగా అభ్యసించారు సుబ్బులక్ష్మి గారు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఆమె తొలి గ్రామ్ఫోన్ రికార్డ్ విడుదల కావడం ఆమె ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. 13 ఏళ్ల పిన్న వయసులోనే మెద్రాసులోని ప్రతిష్టాత్మకమైన మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేసి దిగ్గజ సంగీత విద్వాంసుల ప్రశంసలు అందుకున్నారు. ఎంఏ సుబ్బులక్ష్మి గారు 1930-40ల దశకంలో కొన్ని తమిళ చిత్రాలలో నటించి మెప్పించారు. వారు నటించిన చిత్రాలలో సేవాసదనం, శాకుంతలై, సావిత్రి, మీరా ముఖ్యమైనవి. 1945లో వచ్చిన మీరా చిత్రం ఆమె సినీ ప్రయాణంలోనే కాకుండా భారతీయ చిత్రసీమలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో ఆమె అభినయం, అలాగే ఆమె పాడిన భజనలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హిందీలో కూడా ఈ చిత్రం పునర్నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఆమె గాత్రం ఉత్తర భారతదేశంలో కూడా ప్రతి ఇంట ప్రతి చోట మారుమ్రోగింది. కాని ఈ సినిమా తర్వాత సుబ్బులక్ష్మి గారు తన నటనా రంగానికి స్వస్తి చెప్పి పూర్తి సమయం సంగీత సాధనకే అంకితం చేసుకున్నారు. కర్ణాటక సంగీతాన్ని దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందేలా చేశారు. 1940 సంవత్సరంలో సుబ్బులక్ష్మి గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కల్కి పత్రిక నిర్వాహకులు టి సదాశివం గారిని వివాహం చేసుకున్నారు. సదాశివం గారు ఆమె జీవితంలో మార్గదర్శిగా నిలిచారు. ఆమె కచేరీలు, సామాజిక సేవా కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. సుబ్బులక్ష్మి గారు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీత గొప్పతనాన్ని చాటారు. 1966వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాడిన తొలి భారతీయ కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారే. అంతేకాదు, లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ దేశాలలో కూడా అక్కడి వేదికలపై కచేరీలు చేసి విదేశీయులను సైతం మైమరిపించారు. ఆమె గాత్రంలో భక్తి, మాధుర్యం, స్పష్టత ప్రత్యేకమైనవి. సుబ్బులక్ష్మి గారి సంగీతానికి ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అలాంటి వారిలో గాంధీజీ, నెహ్రూజీ, సరోజినీ నాయుడు, లతా మంగేష్కర్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఆమె మాట కంటే ఆమె పాడే పాటలో నిజమైన భక్తి నాకు కనిపిస్తుంది అని గాంధీజీ కొనియాడారు. ఆమె పాడిన హరితుం హరో భజన గాంధీజీ గారికి అత్యంత ప్రియమైనది. ఇక జవహర్లాల్ నెహ్రూ గారు, ఈమె సంగీత సామ్రాజ్యానికి రాణి, నేను ఆమె ముందు ఒక సాధారణ ప్రధానిని మాత్రమే అని అన్నారు. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా గాన కోకిలగా సరోజినీ నాయుడు గారు చెప్పారు. ఎంఏ సుబ్బులక్ష్మి గారు సంగీతం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుండేవారు. ఆమె కచేరీల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆసుపత్రులు, పాఠశాలలు, వేద పాఠశాలలు, అనాథాశ్రమాలు, నిరుపేదల సంక్షేమానికి విరాళంగా ఇచ్చారు. ఇక ఆమె నిరంతర కళాసేవకుగాను ఎన్నో అత్యున్నత పురస్కారాలు వరించాయి. అందులో 1998లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలుగా ఆమె పేరు పొందారు. ఆసియా నోబుల్ బహుమతిగా భావించే రామన్ మాగ్ససే అవార్డు అందుకున్న తొలి భారతీయ కళాకారిణి కూడా. 1954లో పద్మభూషణ్, 1975లో పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా అందుకున్నారు. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి అనే అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించారు. 2004 డిసెంబర్ 11న ఆమె భౌతిక కాయాన్ని వీడినప్పటికీ వారి అమృత గాత్రం ద్వారా ఎప్పటికీ మన మధ్య చిరంజీవిగా నిలిచే ఉంటారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆమె పాడిన వెంకటేశ్వర సుప్రభాతం ఆ సేతు హిమాచలం మారుమరోగుతూనే ఉంటుంది. సంగీతం ద్వారా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన కళా తపస్వి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. మీరింతవరకు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా వారి జీవితం, ఆమె సంగీత ప్రయాణం గురించిన విశేషాలు విన్నారు.
0: కార్యక్రమంలో చివరిగా ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన భక్తిగీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజా హిందుస్థానీ. ఈ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను పాడిన పాట.

కార్యక్రమంలో ఇప్పుడు పరదేశ్ ఈ చిత్రానికి హరిహరన్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

0: Chuti bo, sí.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజా, ఈ చిత్రానికి అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు? ప్రశ్న మరొకసారి, భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు? కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి చిత్రపాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ప్రశ్న మరొకసారి, భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు?

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు అని అడిగాను. అనంతపురం నుండి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి, కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునిరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు, కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. బాపట్ల నుంచి ఇందిరా వెంకట్ మణిదీప్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ వర్మ గారు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాలి నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. నేను అడిగింది మొదట, ఫస్ట్ ఎవరు, భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రెహమాన్ సుబ్బలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు
కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ బృందావన పద్మశ్రీ శ్యామ్ సాయిరాం తనూజ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వి కేశవరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ దవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత మాన్విత మార్టూరు బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతికుమార్ అశోక్ పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి దైద చిన్మయి దైద ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అన్నారం వినయ్ కుమార్ కరీముల్లా. కరెక్ట్ ఆన్సర్ దైద భిక్షం దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రెహమాన్ సుబ్బలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్ బి రాజేష్ శ్రీవల్లి కుమార్ భాగ్యలక్ష్మి చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయోన్సి సీయోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ పంపించారు. మీ పేరు పంపించలేదండి. గోపాలకృష్ణ గారు తెనాలి నుంచి అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ డి గోవర్ధనరావు ఇందిరాబాయి భాను ప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతీబాయి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు అని అడిగాను. దీనికి సరైన సమాధానం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. ఈరోజు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జయంతి. సంగీత విభాగంలో 1998లో భారతరత్న పురస్కారం లభించింది. కార్యక్రమంలో తర్వాతి క్విజ్ ప్రశ్న 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి. 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి జరుగుతున్నాయి 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో అని అడుగుతున్నాను. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న నువ్వే కావాలి ఈ చిత్రానికి జయచంద్రన్ చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం కోటి. ప్రశ్న మరొకసారి 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో నిర్వహించనున్నారు.

2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో నిర్వహించనున్నారు అని అడిగాను. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అన్నారం వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా. కరెక్ట్ ఆన్సర్ లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారండి దవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధాగారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మిగారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహారాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి లక్ష్మీనరసమ్మ మోహనకృష్ణ కొత్తముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్తి ఉపేంద్రచారి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ దోర్నాల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు దామర్ల పెదమస్తాన్రావు. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత మాన్విత మార్టూరు బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావన పద్మశ్రీశ్యాం అరుణకుమారి పావని చిరంజీవి సాయిరాం తనూజ లక్ష్మీ నరసమ్మ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ హన్విత. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి దైద చిన్మయి దైద ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం వెంకట రామ ఫణికృష్ణ గారు లంకా వెంకట కార్తీక్ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్ సామల గారు గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కేశవరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇందిరా వెంకట్ మణిదీప్ బాపట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా బానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రెహమాన్ గారు. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్
నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అన్నిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ దైదభిక్షం, దైద వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సత్యరెడ్డి గారు, అనపర్తి నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహబూబ్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని గారు. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్, ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు, ఒంగోలు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయి, నాగమణి, నరేష్, మాధవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి అని అడిగాను. దీనికి సరైన సమాధానం 20వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19, 2026 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్నాయి. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్లందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం, చిత్రం శుభ సంకల్పం.

0: సంస్కృత పాఠం. ఈనాటి కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: ఏషా నాణక మోషి కామకసిక మచ్చాసిక లాసిక నిర్నాస కులనాసిక వసిక కామస్య మంజూషిక ఏషా వేస్య వధూ సువేశ నిలయ వేస్యాంగన వేసిక ఏతాన్యస్య దశనామకాని మయా కృతాన్యజ్యాపి మాన్యేచ్ఛతి. ఈ శ్లోకంలో శకరుడు ఏం చేస్తున్నాడంటే ఆవిడ్ని ప్రాధేయపడుతున్నాడు. నీకు 10 పేర్లు ఇచ్చాను నేను, అయినా సరే నన్ను నువ్వు అనుగ్రహించట్లేదు ఏమిటి అనేటువంటిది సింపుల్గా దీంట్లో భావం అన్నమాట. ఆ శ్లోకం నేను చెబుతాను, ఒక్కొక్క పాదంలో సగం సగమే చెబుతాను, అలాగే నువ్వు రిపీట్ చేయి.
2: అలాగే మహోదయ.
1: ఏషా

0: मया कृतानि
1: अद्यापि माम् नेच्छति
0: अद्यापि नाम् एच्छति
1: अद्यापि माम् नेच्छति
0: अद्यापि माम् एच्छति
1: ఇది కొద్దిగా పెద్ద శ్లోకం. శార్దూల విక్రీడితం అంటారు దీన్ని. తెలుగులో కూడా మనకు కనిపిస్తుంది. ఛందస్సులో మస జస తతగా అనే అక్షరాలు ఉంటాయి.
0: అవును గురువు గారు.
1: ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను, మళ్ళీ నువ్వు చెప్పు. ఏషా నానక మోషి కామకసికా
0: వసికా కామస్య మంజూషికా.

0: अपि माम नेच्छति,
1: मया कृतान् अद्यापि माम नेच्छति।
0: इति श्लोकम्। प्रतिपदार्थः एषा इमे,
1: एषा इमे,
0: इमे अंटे अर्थं वसंत सेन। शकारुडु चेप्तुन्नाडु नाणकमोषि चिल्लर नाणेलनु दोंगिलिंचे वारि योक्क,
1: नाणकमोषि చిల్లర నాణాలను దొంగిలించే వారి యొక్క,
0: కామ కామవాంఛను,
1: కామ కామవాంఛను,
0: కసిక తీర్చునది,
1: కసిక తీర్చునది,
0: మత్స్య చేపలను,
1: మత్స్య చేపలను,
0: అసిక తినేది,
1: అసిక తినేది,
0: లాసిక నాట్యకత్తే,
1: లాసిక నాట్యకత్తే,
0: నిర్ణాస చప్పిడి ముక్కు గలది,
1: నిర్ణాస చప్పిడి ముక్కు గలది,
0: కుల కులాలను,
1: కుల కులాలను,
0: నాసిక నశింపజేసేది,
1: నాసిక నశింపజేసేది,
0: అవసిక లొంగనిది,
1: అవసిక లొంగనిది,
0: కామస్య మన్మధునికి,
1: కామస్య మన్మధునికి,
0: మంజూషిక భోషాణం పెట్టెలాంటిది అయినా,
1: మంజూషిక భోషాణం పెట్టిలాంటిది అయినా,
0: వేశ్యవధూ వేశ్యాంగన,
1: వేశ్యవధూ వేశ్యాంగన,
0: సువేశ మంచి భవనం,
1: సువేశ మంచి భవనం,
0: నిలయ నివాసంగా కలది,
1: నిలయ నివాసంగా గలది,
0: వేశ్యాంగన సాని పిల్ల,
1: వేశ్యాంగన సాని పిల్ల,
0: వేసిక రాచకొలువు నివాసంగా ఉండదగినది,
1: వేసిక రాచకొలువు నివాసంగా ఉండదగినది,
0: ఏతాని దశ ఈ పది,
1: ఏతాని దశ ఈ పది,
0: అస్యాహ ఈమెకి,
1: అస్యాహ ఈమెకి,
0: మయా నాచేత,
1: మయా నాచేత,
0: కృతాని పెట్టబడిన,
1: కృతాని పెట్టబడిన,
0: నామకాని పేళ్ళు,
1: నామకాని పేళ్ళు,
0: అద్య అపి ఇప్పటికైనా,
1: అద్య అపి ఇప్పటికైనా,
0: మాం నన్ను,
1: మాం నన్ను,
0: నా ఇచ్చతి ఇష్టపడడం లేదు,
1: నా ఇచ్చతి ఇష్టపడడం లేదు।
0: భావ చిల్లర మల్లర దొంగల కామవాంఛలను తీర్చేది,
1: చిల్లర మల్లర దొంగల కామవాంఛలను తీర్చేది,
0: ఎండు చేపలను తినేది,
1: ఎండు చేపలను తినేది,
0: నాట్యం చేసేది,
1: నాట్యం చేసేది,
0: ముక్కు లేనిది,
1: ముక్కు లేనిది,
0: కుటుంబాలు నాశనం చేసేది,
1: కుటుంబాలు నాశనం చేసేది,
0: ఎవ్వరికి లొంగనిది,
1: ఎవ్వరికి లొంగనిది,
0: మదన పేటిక,
1: మదన పేటిక,
0: వేశ్యాంగన,
1: వేశ్యాంగన,
0: మంచి నివాస భవనం గలది,
1: మంచి నివాస భవనం గలది,
0: సాని పాప,
1: సాని పాప,
0: కొలువు కత్తే,
1: కొలువు కత్తే,
0: అని
1: అని
0: దశనామ స్తోత్రం చేసినా,
1: దశనామ స్తోత్రం చేసినా,
0: ఈమె,
1: ఈమె
0: నన్ను ఇష్టపడుట లేదేంటి,
1: నన్ను ఇష్టపడుట లేదేంటి,
0: బామర్ది
1: బామర్ది
0: అంటున్నాడు।
1: అలాగే మహోదయ,
0: 23వ శ్లోకం ఇక్కడికి పూర్తయింది। ఇంకా 24వ శ్లోకంలోకి వెళ్దాం। విటహ విటుడే చెబుతున్నాడు, ఆయనకి వాక్యం ఏం లేదు। ఇక్కడ 24వ శ్లోకం। ప్రసరసి భయ విక్లవా కిమర్థం ప్రచలిత కుండల ఘృష్ట గండ పార్శ్వ విటజన నఖ ధక్తి తేవ వీణా జలధర గర్జిత భీత సారసీవా। చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయి। ప్రసరసి భయ విక్లవా కిమర్థం,
1: ప్రసరసి భయ విక్లవా కిమర్థం,
0: ప్రచలిత కుండల ఘృష్ట గండ పార్శ్వ,
1: ప్రచలిత కుండల ఘృష్ట గండ పార్శ్వ,
0: విటజన నఖ దట్టి తేవ వీణా,
1: విటజన నఖ దట్టి తేన వీణా,
0: విటజన నఖ దట్టితే వ వీణా,
1: విటజన నఖ దట్టితే వ వీణా,
0: జలధర గర్జిత భీత సారసీవ,
1: జలధర గర్జిత భీత సారసీవ।
0: ప్రతి పదార్థ।
1: అలాగే మహోదయ,
0: ప్రచలిత బాగా కదులుచున్నా,
1: ప్రచలిత బాగా కదులుచున్నా,
0: కుండల కర్ణాభరణాలతో,
1: కుండల కర్ణాభరణాలతో ఘృష్ట తాటింపబడిన
0: గండ పార్శ్వ చెక్కుళ్ళు కలదానవై
1: గండ పార్శ్వ చెక్కిళ్ళు గలదానవై
0: విటజన విటుల యొక్క
1: విటజన విటుల యొక్క
0: నఖ గోళ్లతో
1: నఖ గోళ్లతో
0: ఘట్టిత మీటబడిన
1: ఘట్టిత మీటబడిన
0: వీణా ఇవ వీణవలెను
1: వీణా ఇవ వీణవలెను
0: జలధర మేఘముల యొక్క
1: జలధర మేఘముల యొక్క
0: గర్జిత ఉరుములతోను
1: గర్జిత ఉరుములతోను
0: భీత భయపడిన
1: భీత భయపడిన
0: సారసీ ఇవ ఆడబెగ్గురు పక్షివలెను
1: సారసీ ఇవ ఆడబెగ్గురు పక్షివలెను
0: భయ విహ్వల భయముతో అల్లాడుచు
1: భయ విహ్వల భయముతో అల్లాడుచు
0: కిమర్థం ఎందుకు
1: కిమర్థం ఎందుకు
0: ప్రసరసి పరిగెడుతున్నావు
1: ప్రసరసి పరిగెడుతున్నావు
0: భవ ఓ వసంతసేన
1: ఓ వసంతసేన
0: ఎందుకిలా భయపడి పారిపోతున్నావు
1: ఎందుకిలా భయపడి పారిపోతున్నావు
0: నువ్వు పరిగెడుతూ ఉంటే
1: నువ్వు పరిగెడుతుంటే
0: నీ కర్ణ కుండలాలు
1: నీ కర్ణ కుండలాలు
0: బుగ్గలకు తాకి
1: బుగ్గలకు తాకి
0: సున్నితంగా ధ్వనిస్తున్నాయి
1: సున్నితంగా ధ్వనిస్తున్నాయి
0: విటులు గోటితో మీటిన వీణలాగా
1: విటులు గోటితో మీటిన వీణలాగా
0: ఉరుములకు భయపడి కూస్తున్న
1: ఉరుములకు భయపడి కూస్తున్న
0: నీటి పిట్టలాగా ఉన్నావు
1: నీటి పిట్టలాగా ఉన్నావు
0: ఇక్కడికి ఇవాళ 23-24 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. రేపు మళ్ళీ 25వ శ్లోకం చెప్పుకుందాం. ఇప్పటికి మనం 19వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు చెప్పుకున్న శ్లోకాలన్నీ నీకు స్వాధీనం కావాలి, భాష మీద పట్టు రావాలి. సంస్కృతంలో ఉండే విశేషం అది. వెళ్ళిరానాయనా చరణ్.
1: అలాగే మహోదయ, ధన్యవాదాలు.
0: శుభం భూయాత్.
2: మీరు ఇంతవరకు మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఈ బాంబుల హోరు అమాయకుల హత్య మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది. అడుగడుగునా అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే హే

0: చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి రాచగిరి వెంకటరత్నం బృందం పాడిన జానపద గీతాలు వింటారు.
1: ఇద్దరా

మీరింతవరకు శ్రీమతి రాచగిరి వెంకటరత్నం బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: సమయం మించిపోతోంది, భరత మాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

కార్యక్రమాల తర్వాత హిట్ చిత్రానికి సిద్ శ్రీరామ్ రమ్యా బెహ్రా పాడిన గీతం వింటారు.

యువ శ్రోతలందరికీ నమస్కారం. ఒక చిన్న ట్యూబ్ ఒక ప్రాణాన్ని కాపాడే మార్గం. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది, హార్ట్ కి బ్లడ్ సప్లై ఇచ్చే ఆర్టరీలో బ్లాకేజ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది కాస్త నొప్పే తగ్గిపోతుంది అని ఇంట్లోనే ఉండిపోవడం ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హార్ట్ కి బ్లడ్ సప్లై ఆగిపోతే ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. అసలు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే హార్ట్ మరియు బ్లడ్ వెజల్స్ లో ఉన్న కొన్ని సమస్యలను పెద్ద సర్జరీ చేయకుండా చిన్న ట్యూబ్ క్యాథెటర్ వంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డయాగ్నోస్ చేయడం లేదా ట్రీట్ చేయడం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలోని ముఖ్యమైన విధానాల్లో ఒకటి. ఉదాహరణకు ఒక బ్లడ్ వెజల్లో బ్లాకేజ్ ఉందనుకోండి, కార్డియాలజిస్ట్ ఒక సన్నని క్యాథెటర్ ను బ్లడ్ వెజల్ ద్వారా ముందుకు తీసుకువెళ్లి బ్లాకేజ్ ఉన్న ప్రాంతానికి చేరుకుని అక్కడ యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ప్లేస్మెంట్ వంటి ప్రొసీజర్ చేయవచ్చు. అంటే పెద్దగా కట్ చేయకుండా చిన్న మార్గం ద్వారా సమస్య ఉన్న చోటకి చేరుకుని ట్రీట్మెంట్ చేయడం. మరి సెప్టెంబర్ 16 ఎందుకు? అక్కడికే వస్తున్నా. ఇదే ఈ రోజు వెనుకొన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సెప్టెంబర్ 16 1977 సంవత్సరం జూరిచ్ లో డాక్టర్ ఆండ్రిస్ గ్రున్సెక్ ఒక పేషెంట్ కి ప్రపంచంలో తొలి కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ మెడికల్ బ్రేక్ త్రూ ను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 16 ఇంటర్నేషనల్ డే ఫర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీగా గుర్తించారు. 2022 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా ఈ రోజును అధికారికంగా ప్రకటించారు. మరి ఈ రోజు ఎందుకు ముఖ్యమైనది? ఈ రోజు ప్రధానంగా కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ గురించి అవేర్నెస్ పెంచడం, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, వాటి బెనిఫిట్స్, పాజిబుల్ కాంప్లికేషన్స్ గురించి తెలుసుకోవడం, ప్రివెన్షన్ మరియు టైమ్లీ మెడికల్ కేర్ గురించి ప్రజలకు చెప్పడం, ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది. మనం సాధారణంగా సర్జరీ అంటే ఆపరేషన్ థియేటర్, చాలా రోజుల రికవరీ అని ఊహిస్తాం. కానీ మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కొన్ని హార్ట్ ప్రొసీజర్స్ లో మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు పెరిగాయి. అందుకే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని టెక్నాలజీ ప్లస్ మెడికల్ ఎక్స్పర్టైజ్ ప్లస్ టైమ్లీ ట్రీట్మెంట్ కలిసే ఫీల్డ్ గా చెప్పొచ్చు. కానీ ఒక విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్, హెల్దీ డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, స్మోకింగ్ కి దూరంగా ఉండటం, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ పై శ్రద్ధ పెట్టడం, మరీ ముఖ్యంగా హార్ట్ అటాక్ సింప్టమ్స్ కనిపిస్తే ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ తీసుకోవడంలో డిలే చేయకపోవడం, నో యువర్ హార్ట్, ప్రొటెక్ట్ యువర్ హార్ట్ అండ్ నెవర్ ఇగ్నోర్ హార్ట్ హెల్త్ వార్నింగ్ సైన్స్. కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశమిని హద్రా చిత్రం నుంచి జీవి ప్రకాష్ అండ్ డి పాండపాట మీకోసం విని ఆనందించాలి.

0: ఆకాశంలో కనిపించని ఒక షీల్డ్. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన భూమి చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఉందనుకోండి. అది మన కళ్ళకు కనిపించదు, కానీ అది లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ రేడియేషన్ మనపై మరింత ప్రభావం చూపుతుంది. ఆ ఇన్విజిబుల్ షీల్డ్ ఏంటో తెలుసా? ఓజోన్ లేయర్స్. అసలు ఓజోన్ లేయర్స్ అంటే ఏంటి? ఓజోన్ అనేది 3 ఆక్సిజన్ ఆటమ్స్తో తయారైన O3 మాలిక్యూల్. మన భూమి వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఓజోన్ లేయర్స్ అంటాం. దీని మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ బి మరియు అల్ట్రావైలెట్ సి రేడియేషన్లో ఎక్కువ భాగాన్ని అబ్జార్బ్ చేయడం. అంటే సూర్యుడు మనకి లైఫ్ ఇవ్వడానికి అవసరం, కానీ సూర్యుడి నుంచి వచ్చే కొన్ని రేస్ ఎక్కువగా మనపై పడితే ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఓజోన్ లేయర్స్ ఒక న్యాచురల్ షీల్డ్గా పనిచేస్తుంది. మరి ఈ లేయర్కి ప్రాబ్లం ఎలా వచ్చింది? ఒకప్పుడు రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, ఆక్రోసాల్ స్ప్రేస్ వంటి కొన్ని ప్రొడక్ట్స్లో ఉపయోగించిన CFCs, క్లోరోఫ్లోరోకార్బన్స్ లాంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ వాతావరణంలోకి చేరాయి. ఈ కెమికల్ స్ట్రాటోస్ఫియర్కి చేరాయి. ఈ కెమికల్ స్ట్రాటోస్ఫియర్కి చేరిన తర్వాత ఓజోన్ మాలిక్యూల్స్ని విచ్ఛిన్నం చేసే కెమికల్ రియాక్షన్స్కి కారణమయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ కాన్సన్ట్రేషన్ చాలా తగ్గింది. దీనిని మనం సాధారణంగా ఓజోన్ హోల్ అని అంటాం. ఇక్కడే ఒక ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జాంపుల్ ఉంది. September 16, 1987 ప్రపంచ దేశాలు మాంట్రియల్ ప్రోటోకాల్పై సంతకం చేశాయి ఓజోన్ లేయర్ని దెబ్బతీసే సబ్స్టెన్సెస్ ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్ను తగ్గించడానికి. దేశాలు కలిసి తీసుకున్న ఈ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్లో ఒకటిగా గుర్తించబడింది. అందుకే ప్రతి సంవత్సరం September 16 ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్గా జరుపుకుంటాం. ఈ రోజున మనం కేవలం ఓజోన్ గురించి మాట్లాడటం కాదు, ఒక ఇంపార్టెంట్ లెసన్ కూడా గుర్తు చేసుకుంటాం. ఒక ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంకి ప్రపంచ దేశాలు కలిసి సొల్యూషన్ వెతికితే చేంజ్ సాధ్యమే. అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. కంట్రీస్, ఇండస్ట్రీస్, సైంటిస్ట్ మరియు మనం కూడా, ప్రతి ఒక్కరికి ఇందులో రోల్ ఉంది. మన లెవెల్లో మనం ఏం చేయాలంటే, ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. రెఫ్రిజిరేటర్స్, ఏసీస్ వంటి అప్లయన్సెస్ని రెస్పాన్సిబుల్గా మెయింటైన్ చేయడం మరియు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ పెంచడం. ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న రెస్పాన్సిబుల్ చాయిస్ మన ప్లానెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మనల్ని కాపాడుతున్న షీల్డ్ కనిపించదు, కానీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మనందరిది. ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్, ప్రొటెక్ట్ ద ప్లానెట్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్.
1: కార్యక్రమంలో ఇప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల బండిపాట మీకోసం విని ఆనందించండి.

ఒక గొంతు కోట్ల హృదయాలను తాకింది. ఒక గొంతు వినగానే మనసు ప్రశాంతంగా అయిపోవాలి, భక్తి గుర్తుకు రావాలి, సంగీతం అంటే ఇదే అనిపించాలి. అలాంటి స్వరం ఎవరిదంటే భారతదేశ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన పేరు. ఆవిడేనండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సెప్టెంబర్ 16, 1916 తమిళనాడులోని మదురైలో ఒక చిన్నారి జన్మించింది. ఆమె అసలు పేరు మదురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. ఇంట్లో ప్రేమగా ఆమెను కుంజమ్మ అని పిలిచేవారు. చిన్న వయసులోనే సంగీతంపై ఆమెకు అసాధారణమైన ఆసక్తి. కేవలం 8 సంవత్సరాల వయసులోనే ఆమె తొలి పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడితో ఆగలేదు, చిన్న వయసులోనే ఆమె ప్రతిభ దేశ దృష్టిని ఆకర్షించింది. ఆమె కేవలం పాట పాడలేదు, పాటకు ప్రాణం పోశారు. కర్ణాటిక్ మ్యూజిక్ ని కేవలం సంగీతం పండితులకి పరిమితం కాకుండా సాధారణ ప్రజల హృదయాలకు కూడా దగ్గర చేశారు. ఆమె భక్తి గీతాలు, భజనలు, శాస్త్రీయ సంగీత కృతులు భారతదేశ నలుమూలలా వినిపించాయి. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కేవలం భారతదేశంలోనే కాదు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ ఇచ్చిన తొలి భారతీయ సంగీతకారిణి. అంతేకాదు, 1974 రేమన్ మగ్సెసే అవార్డు అందుకున్నారు. 1998 భారతరత్న అందుకున్న తొలి సంగీతకారిణిగా చరిత్రలో నిలిచారు. అంటే ఆమె సంగీతం ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్ కి వెళ్ళలేదు, ఒక దేశం నుంచి ప్రపంచ వేదిక వరకు వెళ్ళింది. సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఎన్నో అవార్డులను ఎంఎస్ సుబ్బలక్ష్మి సొంతం చేసుకున్నారు. టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె సేవలందించారు. తెలుగు నేలపై ప్రముఖంగా వినిపించే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పాడింది కూడా ఈమె. చాలా చిన్న వయసులోనే సుబ్బలక్ష్మి గారు సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. 1936 సుబ్బలక్ష్మి మద్రాసుకు చేరారు. 1938 సేవా సదన్ అనే చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా ఆమెలోని వినయం, సరళత, ఆధ్యాత్మికత మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే ఆమె గొప్పది కేవలం ఆమె వాయిస్ వల్ల కాదు, ఆ వాయిస్ ని ఎలా ఉపయోగించారన్నదే ఆమె గ్రేట్నెస్. సంగీతం ద్వారా

ప్రజలను కలిపారు, భక్తిని పెంచారు, భారతీయ సంస్కృతిని పరిచయం చేశారు. ఈ రోజున మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఆటో ట్యూన్ ఉంది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. కానీ కొన్ని స్వరాలకు టెక్నాలజీ అవసరం లేదు. కాలం మారినా ఆ స్వరం వినిపిస్తే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొప్పతనం. కాబట్టి ఈరోజు సెప్టెంబర్ 16 ఆమె జయంతి సందర్భంగా భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై తీసుకెళ్లిన ఆ మహానుభావురాల్ని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీత ప్రపంచపు సామ్రాజ్ఞి అని నెహ్రూ కొనియాడారు. సుబ్బలక్ష్మి గారి భజగోవిందం, విష్ణు సహస్రనామం, అచ్యుతం కేశవం ఇంకా ఎన్నో, వీటితో ఆమె గానం సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. కొన్ని గొంతులు పాటలు పాడతాయి, వాటిలో కొన్ని గొంతులు చరిత్రలో నిలిచిపోతాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి స్వరం అలాంటి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే స్వరం. హ్యాపీ బర్త్ యానివర్సరీ టు ద లెజెండరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. కార్యక్రమంలో ఇప్పుడు హాయ్ నానా చిత్రం నుంచి హేషమ్ అబ్దుల్ వాహిబ్ పాడిన పాట మీకోసం, విని ఎంజాయ్ చేసేయండి.

ఇది స్నేహితులారా ఈనాటి యువవాణి కార్యక్రమము. ఈనాటి కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ టాపిక్స్ తెలుసుకున్నారని ఆశిస్తూ మళ్ళీ రేపు వచ్చే యువవాణి కార్యక్రమంలో మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.

0: ఈ బాంబుల హోరు అమాయకుల హత్య మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది. అడుగడుగునా అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే
1: హే గురు జర చూసిన

0: గుర్తుంచుకోండి. అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలకు వస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా. केंद्रीय मंत्रिमंडल ने कर्मचारी भविष्य निधि संगठन ईपीएफओ के अंतर्गत अनिवार्य कवरेज के लिए वेतन सीमा को 15,000 रूपये से बढ़ाकर 25,000 रूपये प्रति माह कर दिया है. संशोधित वेतन सीमा कल विश्वकर्मा जयंती से प्रभावी हो जाएगी. मंत्रिमंडल की बैठक

0: సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ఆధునీకరించి పునఃప్రారంభం చేశామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి తరఫున ఒక 2 లక్షల రూపాయలు బీమా కలిగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధార్ ఆధారిత పేపర్లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం.
0: గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడ గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వర్గాల కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ చక్రధర్ బాబు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో రేపు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన రేపు ఉదయం 7:30 విజయవాడ నుంచి బయలుదేరి 9:35 వారణాసి చేరుకుంటారు. రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. విజయనగరం జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రజల్లో స్వచ్ఛత, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ,
2: రూరల్ ఏరియాస్లో 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా మనము మ్యాసివ్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అబౌట్ ది క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేదే కాకుండా, శానిటేషన్ వర్కర్స్ అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం. స్వచ్ఛతే సేవ.
0: రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మంత్రి ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ప్రధానమేనని పేర్కొన్నారు. అలాగే మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్డి 4

0: ఇంటర్వ్యూలో ఇప్పటికే 2,83,00,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 59,38,000 మందిలో అధిక రక్తపోటు, 48,32,000 మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా సంజీవని ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పాలక మండలి చైర్మన్ బుర్రా గాంధీ తెలిపారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఈసారి అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ చెప్పారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్ర డబ్ల్యూపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పాత్రికేయులకు ఈరోజు వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చని, ఆంధ్ర డబ్ల్యూపీఎల్లో 4 జట్లు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి విశాఖ, కడపలోనూ డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్ళు తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజన్ చెప్పారు. భీమవరం మండలం రాయిలం గ్రామ సచివాలయంలో సామాజిక పింఛన్ల కోసం జరుగుతున్న కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులు తమకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కలెక్టరేట్లో ఆయన ఈరోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళాలో 20 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కరనీతి చర్చాయాం రాష్ట్రహితం ప్రథమం ఇతి సర్వోపరి నిధ్యాయ ప్రౌఢవిమర్శస్య ఆవశ్యకతా ఇతి కేంద్రీయ విత్తమంత్రిణః నిర్మలా సీతారామనస్య సమాహ్వానం. అంతారాష్ట్రీయ జలక్షేత్రే పాకిస్తానీయ నౌసేనా ఘటకానాం అస్వీకార్య వ్యవహారం విరుద్ధ్య భారతేన తీవ్రాపత్తి ప్రదర్శితా. నీతి ఆయోగేన 25th 2000తమస్య భారత విద్యుత్ సంచార సూచకాంక ప్రఖ్యాపితః. విద్యుద్వాహనానాం అంగీకరణే నవదిల్లీ శీర్షస్థానే, మహారాష్ట్ర కర్ణాటక రాజ్యే చ ద్వితీయ తృతీయ స్థానే వర్తేతే. సౌదీ అరబ్ దేశేన హూథీ విద్రోహిణాం డ్రోన విమానం నిరుద్ధం.

0: అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజన

0: లో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
1: ఈనాటి కార్యక్రమంలో రేచీకటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ కె చంద్రమోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ కె చంద్రమోహన్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: డాక్టర్ చంద్రమోహన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ రెటీనా వైద్య సంస్థను నిర్వహిస్తూ రెటీనా వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రధానంగా ఈ రెటీనా అనేటువంటి సమస్యల్లోనే ఎప్పటి నుంచో గతంలో కూడా ఈ మాట వింటూ ఉండేవాళ్ళం, కంటికి సంబంధించినటువంటి ఒక మాట రేచీకటి అనేవాళ్ళండి. అంటే ఇదేంటి, రాత్రిపూట మాత్రమే కనపడుతుందని అనాలనా, లేకపోతే రాత్రి కనపడట్లేదని అనుకోవాలనా అని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉండేది అప్పట్లో. ఇతనికి రేచీకటి అంటే తెలిసేది రాత్రిపూట కనపడదు అనే ఎక్కువగా తెలిసినటువంటి పదం అది. అసలు ఏమిటి డాక్టర్ గారు రేచీకటి అంటే ఏమిటి అసలు ఇది?
3: మీరన్నట్టుగా ఆధునిక వైద్య శాస్త్రంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ రేచీకటి సంబంధించి పాత గ్రంథాల్లో రాయడం జరిగిందండి. ఇది కొత్త ఇది కాదు, చాలా దీంట్లో ఇక ఒక మాటలో చెప్పాలంటే రాన్ క్రమేపీ ఈ రేచీకటికి సంబంధించి తగ్గుతూ ఉంది. కారణాలు ఏందనేది మనం మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, రేచీకటి అన్నది రాత్రిపూట సరిగ్గా కనపడకపోవడం అండి. అంటే లైటింగ్ ఉన్నప్పుడు, లైటింగ్ లేనప్పుడు, లేకపోతే లైటింగ్ డిమ్గా ఉన్నప్పుడు, ఈ మూడు. లైటింగ్ ఉన్నప్పుడు బాగా కనపడుతూ ఉంటుంది, లైటింగ్ డిమ్గా ఉన్నప్పుడు, లైటింగ్ అసలు లేనప్పుడు వీళ్ళకి చూపు తక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే కంటి లోపల మనం చాలాసార్లు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, రెటినా అని ఒక పొర ఉంటుంది లోపలి భాగం, అది బయట నుంచి వచ్చేటువంటి లైట్ని అది అబ్జార్బ్ చేసుకుని ఆ లైట్ కిరణాల యొక్క సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి బ్రైట్నెస్, కలరు అన్నిటినీ ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు పంపిస్తుంది. సో మెదడులో అనాలిసిస్ జరిగి మనకి మనం ఏం చూస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ రెటినాలో రెండు రకాల రిసెప్టర్స్ ఉంటాయండి, ఒకటి రాడ్స్ అంటారు, ఒకటి కోన్స్ అని అంటారు. ఈ రాడ్స్ అనేటువంటి రిసెప్టర్స్ ఏంటంటే రాత్రిపూట పనిచేస్తూ ఉంటాయండి. ఈ కోన్స్ అనే రిసెప్టర్స్ ఏంటంటే పగలపూట లైటింగ్ ఉన్న దీంట్లో పగలపూట కలర్స్, మనం ఏదైనా కలర్స్ చూస్తున్నవి అవి ఐడెంటిఫై చేయడం అనేది కోన్స్ యొక్క పని. సో ఈ రెటినాలో కూడా మనకి సెంటర్లో కరెక్ట్గా మనం చూపు ఏదైతే చూస్తామో, సూక్ష్మంగా చూస్తామో, వాటిల్లో కోన్స్ అనేవి అధికంగా ఉంటాయండి రిసెప్టర్స్. సైడ్కి వెళ్తున్న కొందకి రాడ్ రిసెప్టర్స్ ఎక్కువ ఉంటాయండి. ఓవరాల్గా చూస్తే కంటి లోపల కోన్ రిసెప్టర్స్ కంటే కూడా రాడ్ రిసెప్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రాడ్ రిసెప్టర్స్ యొక్క పని ఏంటంటే చీకట్లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఆ కొంత కనపడుతున్న ఎంత క్రాంతినైనా దాన్ని సిగ్నల్గా కన్వర్ట్ చేసి మెదడుకు పంపిస్తూ ఉంటాయి. ఈ రాడ్ రిసెప్టర్స్ తగ్గిపోతున్న వాటినే మనం రేచీకటి, రెటినైటిస్ పిగ్మెంటోజా అంటారు. తర్వాత చాలా కండిషన్స్ ఉన్నాయి, ఇంకా అదొకటే కాదు, ఇంకా చాలా కండిషన్స్లో ఇరిడోమాక్యులర్ డీజనరేషన్ అని, వాటిలో ఈ రిసెప్టర్స్ తగ్గిపోతూ ఉండడం, రాడ్ రిసెప్టర్స్ ఎక్కువగా తగ్గిపోతున్న వాళ్ళకి రేచీకటి వస్తూ ఉంటుంది. ఇంకొక కండిషన్ ఉంది, కోన్ రిసెప్టర్స్ తగ్గిపోతూ ఉండడం, దాన్ని కూడా కోన్ డిస్ట్రోఫీ అంటారు. వాళ్ళకి ఏంటంటే పగలపూట చూపు తక్కువగా ఉంటుంది, డిమ్ లైట్లో బాగా కనపడుతుంటుంది, పగలపూట ఎండలోకి వెళ్ళినప్పుడు అసలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కలర్స్ కనపడవు వాళ్ళకి, అది కూడా ఉందండి. కానీ అది రేచీకటితో కంపేర్ చేసుకుంటే అది అరుదుగా వస్తూ ఉంటుంది. రేచీకటి అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఆ కామన్గా చూడడానికి కూడా మనకి కారణం ఉందండి, మనం ఇందాక అనుకున్నాం రాను తగ్గిపోతుందండి. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే 80% ఈ రేచీకటికి సంబంధించి రెటినైటిస్ పిగ్మెంటోజా అనేటువంటి వ్యాధి జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధి అండి. అంటే హెరిడిటరీ, అంటే మన కుటుంబంలో ఈ జీన్స్ రెటినైటిస్ పిగ్మెంటోజాకి సంబంధించి చాలా జన్యువులు ఉన్నాయండి, ఒక జన్యువు కాకుండా. ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం సింగిల్ జీన్ డిసీజ్, మల్టీ జీన్ డిసీజ్ అని. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ మల్టీ జీన్ డిసీజెస్ అనమాట. సింగిల్ జీన్ డిసీజ్ అంటే ఒక జన్యు లోపం వల్ల వచ్చేటువంటిది, ఇది మల్టిపుల్ జన్యు లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అనమాట. అందువల్ల జన్యుపరంగా ఇది ఉన్నా కూడా అందరికీ మొత్తం రేచీకటి టోటల్గా రాదు, అందరికీ పూర్తిగా చూపు పోయేటువంటి అవకాశం ఉండదు. సో ఇది జన్యుపరంగా వస్తూ ఉంటాయి. ఈ జన్యుపరం వ్యాధులు మన అందరికి తెలిసిందే, మేనరికం పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. పాతకాలంలో ఎక్కువ మేనరికం పెళ్లిళ్ళు జరుగుతూ ఉండటంతో ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాలా కుటుంబాల్లో, ఈ కుటుంబంలో చాలా మందికి ఉందిరా ఇది అనుకుంటా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ రేచీకటే అని అనుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రమేపీ మేనరక పెళ్లిళ్ళు తగ్గుతున్న కొందుకి జన్యుపరంగా వచ్చేటువంటి తగ్గుతున్నాయి కాబట్టి రేచీకటి ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. ఇది కాకుండా జన్యుపరంగా కాకుండా అంటే హెరిడిటరీగా కాకుండా 20% మందిలో స్పోరాడిక్ అంటారు, అంటే బై ఛాన్స్ అతనికే మొదటిసారి ఈ జన్యు లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇతను దగ్గర చుట్టాలను మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇది మెయిన్గా జన్యు

0: తీవ్రంగా వచ్చేటువంటి డిఫెక్ట్స్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధిలో ఈ రాడ్ ఫోటో రిసెప్టార్స్ అనేవి రెటినాలో ఉన్నవి క్రమేపీ తగ్గిపోతూ ఉండడం మూలంగా ఈ వ్యాధి మనకి బయటపడుతూ ఉంటుంది అన్నమాట.
1: ఇది యథావత రేచీకటి అంటారు ఈ సమస్యని. అయితే డాక్టర్ గారు, లక్షణాలు ఏమిటి, అసలు ఎప్పుడు బయటపడతాయి, ఎప్పటి నుంచి ఇది రేచీకటి ఏమో అని అనుకోవాలి, ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి?
0: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. పుట్టంగానే ఇతనికి రేచీకటి ఉందా లేదా అనేది ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే పుట్టిన వెంటనే ఈ రాడ్స్ అండ్ కోన్స్ అనేవి డ్యామేజ్ జరగవు. వీళ్ళకి ముఖ్యంగా చాలా మెజారిటీ వాళ్ళల్లో యుక్త వయసు అన్నమాట, అంటే 14, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు వచ్చే సమయంలో మొదటిసారి ఈ డిఫెక్ట్ని వాళ్ళు కూడా గమనిస్తారు. అప్పుడు దాకా వాళ్ళకి పగలు రాత్రి ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంటుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళు ఒకవేళ చెకప్కి తీసుకొచ్చినా మనం రెటినా స్పెషలిస్ట్ కానీ మనం చెక్ చేసినా, అంటే టెస్టులు చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా మనం కంటితో పరీక్ష చేసినా వాళ్ళ నరం మనకి రెటినా మనకి నార్మల్ అందరికీ కనపడుతున్నట్టే కనపడుతుంటుంది. ఇది చిన్న వయసులో. కానీ యుక్త వయసు వస్తున్న కొద్దికి దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు రెటినా స్పెషలిస్ట్ కూడా గమనించగలరు. అలాగే పేషెంట్లు కూడా, సార్ చిన్నప్పుడు బాగానే ఉండేవాడు సార్, రాత్రిపూట అంతా అసలు ఆడుకుంటూ ఉండేవాడు, ఇంటికి వచ్చేవాడు కాదు, ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడుతున్నాడు అని అంటూ ఉంటారు చాలామంది. అది 14-15 ఏళ్ళ వయసులో మొదలయ్యి సింప్టమ్స్, ఇంకా అలా అలా అలా క్రమేపీ, అంటే నెంబర్ ఆఫ్ రాడ్ రిసెప్టర్స్ తగ్గిపోతున్న కొద్దికి ఈ ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ డిమ్ లైట్లో ఇబ్బంది ఉంటుంటుంది, తర్వాత చీకట్లో ఇబ్బంది, కొంతమందికి బాగా డ్యామేజ్ జరిగిన వాళ్ళకి ఈవెన్ పగలపూట కూడా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే, ఈ పలానా పేషెంట్ ఈరోజు మనం గమనించాం ఇతనికి రేచీకటి వచ్చిందని, ఇతనికి ఎన్ని సంవత్సరాల్లో చూపు తగ్గిపోతుందని తెలుసుకోవడం చాలా కష్టం అండి. అంటే దానికి డాక్టర్లు చెప్పలేరు, లేకపోతే ఏ టెస్ట్ చేసినా కూడా అందరికీ ఒకే రకంగా ఇతనికి 14 ఏళ్ళు వచ్చింది కాబట్టి 20 ఏళ్ళు తగ్గిపోద్ది, లేకపోతే 50 ఏళ్ళు అంధత్వం వస్తుందని చెప్పడానికి లేదండి. కొంతమందిలో ఇదే తక్కువ సింప్టమ్స్ చాలా రోజులు గమనిస్తూ ఉంటారు, అది కూడా ఒకటి ఉందండి, కంజెనిటల్ స్టేషనరీ నైట్ బ్లైండ్నెస్ అంటాం. అంటే రేచీకటి ఉంటుంది కానీ చూపు తగ్గదు, ఇక ఆ చీకట్లో వెళ్ళినప్పుడు ఇబ్బంది అంతే, ఇంకా తర్వాత మళ్ళీ మిగిలిన సమయాలంతా బాగానే ఉంటాడు. ఇంకోటి ఈ కంజనిటల్ స్టేషన్ లైట్ బ్లైండ్నెస్ కాకుండా మామూలు రే చీకటి అయితే మాత్రం ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈవెన్ పగలపూట ఇబ్బంది పడి కొన్ని సందర్భాల్లో టోటల్ అంధత్వం అండి. ఒక 50 ఏళ్ళు, 40 ఏళ్ళు వయసు చాలా దురదృష్టంగా మేము ఇప్పుడు కూడా చూస్తుంటాండి, ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అప్పుడు కూడా పూర్తి అంధత్వం వచ్చేస్తుందండి. పూర్తి అంటే ఇంకా మనం చేతులు పట్టుకుని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితికి వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా అరుదు అండి, తక్కువ వయసులో వచ్చి చాలా అరుదు. చాలా మందిలో 40-50 ఏళ్ల వయసు వచ్చే సమయానికి అంధత్వం, పూర్తి అంధత్వం రావడానికి అవకాశం ఉంటుందండి ఈ రెటినైటిస్ పిగ్మెంటోస ద్వారా.
1: అది రేచీకటి అనే సమస్య వల్ల. డాక్టర్ గారు, సరే ఏదో చూపు ఏదో ఇబ్బందిగా ఉంది, మొట్టమొదట్లో నాకు కనపడే విధంగా ఇప్పుడు ఎందుకో కనపడట్లేదు అని ఒక వయసు అలా పెరిగే కొద్దీ మీరు కూడా కొంత ఇప్పుడు విశ్లేషించారు, అలాంటి సందేహం అసౌకర్యం ఉన్నప్పుడు దీనికి ఏమిటి అసలు పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏమేమి ఉంటాయి? ఇది ఇదే, ఇది రేచీకటే, ఇది రెటినైటిస్ పిగ్మెంటోస అనే, అందులో దీని గ్రేడ్ ఇది, స్టేజ్ 1, 2 అనేది మీరు అంటుంటారు వైద్యులు, అలా ఏదైనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయా?
0: మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు రేచీకటిని పూర్తిగా వచ్చేసినప్పుడు కంటితో చెకప్ చేస్తూ ఉంటాము, చేసినప్పుడు తెలుస్తుందండి రెటినా స్పెషలిస్ట్లకి. అంటే కంటి లోపల మెదడుకి వెళ్ళే ఆప్టిక్ నర్వ్కి రక్తప్రసరణ తగ్గిపోవడం, అది పాలిపోతున్నట్టుగా ఉండడం, రక్తనాళాలు సనబడిపోవడం కంటిలో రెటినాలో రక్తనాళాలు, తర్వాత ఈ ఫోటోరిసెప్టర్స్ దెబ్బతినిపోయి బోనీ స్పిక్యూల్స్ అంటారు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి రెటినా లోపల. ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్డ్ కేసెస్లో మనం చూడంగానే చెప్పేసి సరే ఇతనికి రేచీకటి మొదలైంది, ఈ స్టేజ్కి వచ్చేసింది అన్నట్టుగా. కానీ మెజారిటీ వాళ్ళలో అది బయటపడకపోతే ఒక ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్లు అని చేస్తారండి, అంటే ఎలక్ట్రో రెటినోగ్రామ్ అంటారు. అంటే ఏంటంటే రెటినాలో ఉండే ఫోటో రిసెప్టార్స్ని మనం స్టిమ్యులేట్ చేసి, లైట్ కిరణాలతో స్టిమ్యులేట్ చేసి అవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనేది రికార్డ్ చేసుకుంటారు. ఈ ఎలక్ట్రో రెటినోగ్రామ్ అనేది మాత్రం చాలా వ్యాధి మనం కళ్ళతో డయాగ్నోస్ చేయలేని ముందు స్టేజుల్లో కూడా మనం దాన్ని ఇతనికి రెటినైటిస్ పిగ్మెంటోస లక్షణాలు ఉన్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి ఎలక్ట్రో రెటినోగ్రామ్ అని. ఎస్టాబ్లిష్డ్ కేసెస్లో అయితే మనం వాళ్ళకి చూపించడం కోసం ఈ ఫండస్ ఫోటోగ్రఫీ అని చేస్తూ ఉంటాం, తర్వాత మ్యాక్ల ఎంత పలచబడిందని చెప్పడానికి ఆప్టికల్ కొరెన్స్ టోమోగ్రఫీ అని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నిర్ధారణ కన్నా కూడా ఎంత డ్యామేజ్ అయిందని చూపించడం కోసం చేసేటువంటి టెస్టులు. కానీ నిర్ధారణ కరెక్ట్గా చేయాలంటే మాత్రం ఎలక్ట్రో రెటినోగ్రామ్లో క్లియర్గా తెలిసిపోతుందండి ఎన్ని రాడ్ రిసెప్టర్స్ దెబ్బతినిపోయినాయి, ఎన్ని కోన్ రిసెప్టర్స్ దెబ్బతిన్నాయి, ఇది ఎంత స్టేజ్లో ఉందనేది మనకి తెలుస్తూ ఉంటుందండి. మీరు అన్నట్టుగా ఇది ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఓన్లీ రేచీకటే ఉంటుందండి, ఇది పెరుగుతున్న కొద్దికి ట్యూబులర్ విజన్ అంటాం, అంటే సైడ్ చూపు అంతా తగ్గిపోతూ వస్తుంది. ఫీల్డ్ ఉంటుంది కదా మనము, ఇప్పుడు కన్ను మూస్తే మనకి కుడి పక్క ఎడం పక్క పైన కింద తెలుస్తూ ఉంటుంది, సెంటర్లో చూస్తుంది.

0: చూడండి, వీళ్ళకి రేచికటి రాత్రిపూట చీకటి కనపడకపోవడం కాకుండా సైడ్ చూపు తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ వచ్చేస్తూ ఉంటుందండి. పగలపూట కూడా వెళ్తున్నప్పుడు ఏదైనా నడుస్తుంటే రోడ్డు మీద ఎవరైనా మనిషి దగ్గరికి వచ్చినా బండి దగ్గరికి వచ్చేదాకా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ ఫీల్డ్ తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది గబుక్కని బైకుల్ని తగలడం, సైకిల్ని తగలడం వాళ్ళకి తెలియక జరుగుతుంది. అది అది ఫీల్డ్ రెస్ట్రిక్షన్ అంటాం, ఫీల్డ్ డిఫెంట్ ట్యూబులర్. ఫైనల్గా ఏంటంటే ట్యూబులర్ ఫీల్డ్ ఒక గొట్టంలోంచి చూస్తే మనకి ఎంతైతే కనపడుతుందో ఆ ట్యూబులర్ ఫీల్డ్ మాత్రమే చాలా సంవత్సరాలు నిలబడి ఉంటుందండి. వీళ్ళకి సైడ్ చూపు ఉండదు. సో వీళ్ళు ఎక్కడ రోడ్డు మీద తిరగాలంటే మనిషి అంతా మొత్తం తిరిగి చూసుకుని వెళ్ళాలి. అలాగే డ్రైవ్ చేస్తున్నప్పుడు కుడిపక్క ఎడం పక్క వెహికల్స్ చూడాలనుకోండి, వీళ్ళు తిరిగి చూస్తే కానీ తెలియదు, లేదంటే మిర్రర్లో పక్కకి తిప్పి చూసుకుని వెళ్ళాలి. సో వీళ్ళు ఫీల్డ్ రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఈవెన్ బైక్ దీంట్లో కూడా. సో ఇది రేచికట ఒకటే కాదు, వీళ్ళల్లో కన్స్ట్రిక్షన్ ఆఫ్ విజువల్ ఫీల్డ్స్ అంటే సైడ్ చూపు కూడా తగ్గిపోతూ రావడం జరుగుతూ ఉంటుంది. చివరి స్టేజ్లో సెంట్రల్ చూపు కూడా అంటే మొహాలు గుర్తుపట్టడం, అక్షరాలు చదవడం అది కూడా ఎఫెక్ట్ అయ్యి ఒక స్టేజ్లో పూర్తి అంధత్వం రావడానికి అవకాశం ఉందండి.
1: ఇప్పుడు మీరు చెప్పిన ట్యూబులర్ ఫీల్డ్ అంటే పక్కవి కనపడకపోవడం, ఇది గ్లకోమాలో కూడా చెప్తున్నారు.
0: అవును, సేమ్ ఎగ్జాక్ట్ గా గ్లకోమాలో ఎలా జరుగుతుందో అలాగే వస్తుంది. గ్లకోమాలో ఏంటంటే ఫోటో రిసెప్టర్స్ బాగుంటాయి, ఫోటో రిసెప్టర్స్ నుంచి వచ్చేటువంటి నర్వ్ ఫైబర్స్ దెబ్బతింటాయి. అంటే ఫోటో రిసెప్టర్ నుంచి వచ్చే నరం కణమే అది, ఇదేమవుతుంది ఫోటో రిసెప్టరే దెబ్బతింటది. సేమ్ దాంట్లో చేసినట్టుగా దీంట్లో విజువల్ ఫీల్డ్స్ కూడా చేస్తారండి. అంటే ఎంత పెరిఫరల్ సైడ్ చూపు ఎంత తగ్గిపోయిందని ఒక టెస్టుల్లో భాగంగా వీళ్ళకి విజువల్ ఫీల్డ్ టెస్ట్ కూడా చేస్తారు. గ్లకోమా వాళ్ళకి ఎలా చేసినట్టు వీళ్ళకి విజువల్ ఫీల్డ్స్, ఎలక్ట్రో రెటినోగ్రామ్, తర్వాత విజువల్ ఫీల్డ్ టెస్ట్, తర్వాత ఫండస్ ఫోటోగ్రఫీ, తర్వాత ఓసీటీ, ఈ టెస్ట్లన్నీ చేసి ఇది ఎంతవరకు దెబ్బతిన్నది, ఇతనికి ఎంత డిసెబిలిటీ వచ్చింది అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఆర్పియా అని కనుక్కోవడం కూడా జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు సరే నిర్ధారణ చేశారు అనుకోండి, సివియర్ కండిషన్ లో కాకుండా కొంత అంటే ఉదాహరణకి మైల్డ్ కాకుండా మోడరేట్ దశలో కనుక్కున్నారు. ఇప్పుడు చాలా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి పాత రోజుల్లో లాగా ఇప్పుడు ఎవరు ఉండట్లే, ఇంట్లో కూర్చోవడం లేదు, వచ్చేస్తున్నారు డాక్టర్లకి చూపించడం, బాగానే చైతన్యం ఉంది. ఎట్లా మరి దానికి చికిత్సా విధానాలతో ఏమైనా మెరుగుపరచొచ్చా?
0: చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారండి. క్లిష్టమైన ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్న మమ్మల్ని రోజు అడుగుతూ ఉంటారు. సార్ ఇంత ఆధునిక వైద్యం వచ్చి ఇన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మేము ఈ వ్యాధిలో మీకు ఎటువంటి వైద్యం లేదండి అనే ఒక పదం వాడినప్పుడు వాళ్ళు సార్ ఏంటి సార్ ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి మరి దీనికి ఏమి ట్రీట్మెంట్ లేదంటారంటే, దురదృష్టవశాత్తు ఈ రెటినైటిస్ పిగ్మెంటస్ వ్యాధికి ఇంగ్లీష్ మెడిసిన్లో అంటే అలోపతిలో ఎటువంటి మందు కానీ లేకపోతే లేజర్ ప్రక్రియ కానీ లేకపోతే ఆపరేషన్ కానీ ఏమి కనుక్కోవడం జరగలేదండి. అంటే దీనికి ఒక మేజర్ కారణం ఏంటంటే దీన్ని డయాబెటీస్తో పోల్చవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ కూడా డయాబెటీస్ ముందు వాడి కంట్రోల్ చేయగలమే కానీ దాన్ని నయం చేయలేము డయాబెటీస్ని. ఇది కూడా అలాగే అండి. ఇదేంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్ జీన్స్ చాలా జన్యువులు కలిసి ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి దీనికి నయం చేయడానికి మాత్రం ఎటువంటి వైద్యం లేదండి. పలానా ముందు వాడితే లేకపోతే పలానా లేజర్ చేస్తే పలానా ఆపరేషన్ చేస్తే ఇది ఆగిపోతుంది అనేటువంటిది లేదండి. మన చేతుల్లో ఉన్న కొంత ఏంటంటే ఇది క్రమేపీ తగ్గుతూ ఉంటుందని అనుకుంటాం కదండి, దాని కొంత పోస్ట్పోన్మెంట్ అంటే ఈ పూర్తి అంధత్వం రావడానికి కొంత పోస్ట్పోన్ చేసుకోవడానికి మనకు కొంత అవకాశం ఉంటుంది. అంటే దానికి కూడా మళ్ళీ మందులు కదండి, మామూలుగా కంటికి సంబంధించి మంచి విటమిన్స్ వచ్చేటట్టుగా ఆహారంలో ఆకుకూరలు, క్యారెట్లు, పాలు, పెరుగు, చేపలు తినేవాళ్ళు ఉంటే చేపలు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేటట్టుగా అట్లా మల్టీ విటమిన్కి సంబంధించి ఆకుకూరలు కాయగూరలు బాగా ఎక్కువగా తింటూ ఉంటే ఇది ప్రోగ్రెషన్ అనేది కొంత మనం నెమ్మదించడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాధి తొందరగా పూర్తిగా రాకుండా నెమ్మదించడం చేయగలమే తప్పితే ఇక పూర్తిగా చేయలేమండి.
1: ఇర్రివర్సిబుల్ ఇది. డాక్టర్ గారు ఇప్పుడు కొన్ని కంటికి సంబంధించి లైఫ్ పీరియడ్ ఎంత ఉంటుంది అని చెబుతూ ఉంటారు అనుకోండి, అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ అంటారు, ఒక వయసు వచ్చిన తర్వాత శుక్లాలు రావడం సహజం ఎవరికైనా.
0: అవునండి. లెన్స్ అనుకోండి, లెన్స్ లో లెన్స్ ఫైబర్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి, లోపల ఫామ్ అవుతూ 40-50 ఏళ్ళకి వచ్చేటప్పటికి మసక మారుతుంది. ఈ ఫోటో రిసెప్టర్స్ కూడా మనకి ఊపిరి ఉన్నంత వరకు ఎప్పుడు ఫామ్ అవుతూనే ఉంటాయండి. అసలు కంటి లోపల ఎన్ని ఫోటో రిసెప్టర్స్ దెబ్బతింటే అన్ని ఫోటో రిసెప్టర్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. అది ఎప్పుడు నిరంతర ప్రక్రియ, నిరంతరంగా రీప్లేస్ అవుతూనే ఉంటాయి. మన పుట్టుకతో ఉన్న ఫోటో రిసెప్టర్ కొన్ని రోజులు నెలల్లోపు రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. అది కూడా ఒకటి రెండు కాదు, కొన్ని మిలియన్స్, 130 మిలియన్ ఫోటో రిసెప్టర్స్ రీప్లేస్ అయిపోతూ ఉంటాయి కంట్లో ఎప్పుడు. ఈ రీప్లేస్మెంట్ జరిగే ప్రక్రియ వీళ్ళల్లో సరిగ్గా జరగకపోవడంతో ఆ డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ అంతే ఫాస్ట్గా రీప్లేస్ చేయలేకపోవడంతో ఈ రెటినైటిస్ పిగ్మెంటస్ అని వస్తే క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా వైద్యం అనేది నయం చేయడానికి ఏమీ చేయలేదు.

0: ప్రోగ్రెషన్ రాకుండా మనం కొన్ని విటమిన్స్ అవి వాడడం, ఆహారం జాగ్రత్త తీసుకొని చేయగలము. ఇకపోతే వీళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్లు ఎక్కువ చేస్తుంటాం అండి. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, కొంతవరకు కళ్ళజోడుతో రెక్టిఫై చేయగలిగినన్ని వాటిని కళ్ళజోడుతో రెక్టిఫై చేస్తూ ఉంటాం. ఇక కళ్ళజోడు కూడా బాగా ఇబ్బంది పడుతుంటే, కనపడకపోతుంటే లో విజన్ ఎయిడ్స్ అని చెప్పి సపరేట్ కళ్ళజోడు ఉంటాయి. అంటే దగ్గర చూపుకి కొంచెం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా మనం భూతద్దం పెట్టి ఎలా చూపిస్తామో అలా ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు పెట్టి చదవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ఇప్పుడు వచ్చిన మంచి గ్యాడ్జెట్స్ అన్ని, ఇప్పుడు ఐప్యాడ్ కానీ ఐఫోన్ ఏదైనా ఒక తీసుకుని దాంట్లో మనం పెద్దది చేసుకుని చదువుకోవచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉందనుకోండి, దాంట్లో డౌన్లోడ్ చేసుకుని లేకపోతే దాన్ని స్కాన్ చేసుకుని పెద్దది చేసుకుని చదువుకోవడం చేయొచ్చు. అలాగే కంప్యూటర్ అలా అలవాటు చేసుకుంటే కంప్యూటర్లో అక్షరాలు పెద్దవి చేసుకుని చదవడానికి అవకాశం ఉంది. అలా లో విజన్ ఎయిడ్స్ అంటారు అన్నమాట. వీళ్ళకి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మీకు ఇలాంటి ఇలాంటి ప్రక్రియ ద్వారా ఇది చేసుకోవచ్చు అనేటువంటిది అనుకుంటాం. ఇకపోతే చివరిగా మనం ఈ మధ్యకాలంలో చాలామంది ఫైనల్ క్వశ్చన్ ఇదే అడుగుతారండి, సార్ కన్ను మార్పిడి చేసి మరి దీన్ని చేయలేరా అని అంటారు. మనం ఇంతకుముందు కూడా ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చెప్పాం, కన్ను మార్పిడి చేసినప్పుడు కన్ను సేకరిస్తే ఓన్లీ నల్లగుడ్డు మాత్రం మార్చగలము, రెటీనా అని ఆప్టిక్ నర్వ్ మార్చలేము. కానీ ఇప్పుడు కాలంలో ఇది బయోనిక్ ఐ అని ఒకటి, ఇప్పుడు న్యూరో స్టిమ్యులేషన్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఇది బయోనిక్ ఐ అంటే ఏం లేదండి, మనం ఫోటోరిసెప్టర్ మన ఫోటోరిసెప్టర్స్ దెబ్బతిన్నాయి, అందుకని ఏం చేస్తారంటే ఒక చిప్ లాంటి దాన్ని మన కంటి లోపల ఆపరేషన్ చేసి రెటీనా ముందు పెడతారన్నమాట ఆ చిప్ని. ఆ చిప్ ఏంటంటే, ఎప్పుడైతే లైట్ ఆ చిప్ మీద పడుతుందో ఆ చిప్లోని కరెంటు ఇది ఆప్టిక్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆప్టిక్ నర్వ్ నుంచి సిగ్నల్స్ వెళ్ళడం వల్ల కొంత చూపు అంటే కంప్లీట్ అంధత్వం వచ్చిన వాళ్ళలోనే ఇది బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రక్రియ కానీ బాగా సక్సెస్ అయితే మొట్టమొదట బెనిఫిట్ అయ్యేవాళ్ళు వీళ్ళేనండి. ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా రేచకటి ఉన్న వాళ్ళే మొట్టమొదటి బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి గుడ్డంతా చాలా బాగుంటుంది, బయట చూస్తే ఎవరు చెప్పలేరు ఇతను కనపడదా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఏంటి ఇంత చిన్న వయసులో కళ్ళన్నీ బాగా కనపడుతున్నాయి, మనకి చూడడానికి కన్నంత బాగుంది, మరి ఎందుకు కనపడలేదు, లోపల జరిగిన ప్రక్రియ. సో ఇది బయోనిక్ అండి. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే డైరెక్ట్గానే చిప్ని మెదడులో ఆక్సిపిటల్ కార్టెక్స్లో ఇది జరిగింది ప్రాబ్లం, ఆక్సిపిటల్ కార్టెక్స్లో పెట్టేస్తున్నారు. పెట్టి కళ్ళజోడు ఒకటి పెట్టుకుంటే కళ్ళజోడు ఎప్పుడైతే లైట్ని డిటెక్ట్ చేస్తుందో ఇది డైరెక్ట్గా ఆక్సిపిటల్ కార్టెక్స్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కూడా కొంత బెనిఫిట్ రావడానికి, అంటే వాళ్ళు ఆబ్జెక్ట్ ఫలాంది ఉంది అంటే తగలకుండా ముందు ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంది మనం చూసుకుని వెళ్ళడానికి అవకాశం ఉండి వీళ్ళకి హెల్ప్ చేయడానికి, అంధత్వం ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి పనికొస్తుంది అండి. అది ఈ రెండు కానీ జరిగితే ముందు ముందు వీళ్ళకి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతాం,
1: ఉపయోగకరంగా
0: ఉంటుంది. చాలా
1: ధన్యవాదాలు డాక్టర్ కె చంద్రమోహన్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు రేచీకటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ కె చంద్రమోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: బొప్పాయి పంటను ఆశించి నష్టపరిచే తెగుళ్ల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. బొప్పాయిలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనది ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. ఈ వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, బొప్పాయి నారుని రసం పీల్చే పురుగుల బారిన పడకుండా 40x60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ కింద పెంచుకోవాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి అలాగే గుమ్మడి జాతి పంటల్ని పొలం చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసెని 2 వరుసల్లో విత్తుకోవాలి. అలాగే మొక్కజొన్న లేదా జొన్న పంటల్ని రక్షణ పంటగా 2 వరుసల్లో వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల్ని, తద్వారా తెగుళ్ల వ్యాప్తిని తగ్గించవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో తెల్లదోమల ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్టయితే, నీలం రంగు గల

జిగురు పూసిన కార్డులని పెట్టుకోవాలి. అలాగే పేనుబంక నివారణ కోసమైతే పసుపు రంగు జిగురు పూసిన కార్డులని ఎకరానికి ఒక 10 నుంచి 15 చొప్పున పంట ఎత్తులో అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగుల్ని మనం బొప్పాయిలో గమనించిన వెంటనే నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనికోసం వేప నూనె 2.5 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 2.5 గ్రాములు, 0.5 మిల్లీలీటర్ల జిగురు, ఈ 3 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడి కాయ నాణ్యత పెంచడానికి 10 గ్రాముల యూరియా, దీంతో పాటుగా 1.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 1 గ్రాము బోరాన్ 1 లీటర్ నీటికి కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. బొప్పాయిలో ఆకుముడత తెగుళ్ల లక్షణాలని గనక మనం గమనించినట్లయితే ఆ మొక్కల్ని పీకి కాల్చేయాలి. బొప్పాయిని ఆశించి నష్టపరిచే మరొక తెగులు కాండం మొదలు అలాగే కాయకుళ్ళు. ఇది ఎక్కువగా నర్సరీల్లో నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకి ఆశించినట్లయితే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బోర్డో మిశ్రమం 1% లేదా ఎలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలు తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఇలాగ తడుపుకోవాలి. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదల చుట్టూ నేల బాగా తడిచే విధంగా పోసుకోవాలి. లేదా 1 కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రము, 90 కిలోల పసుపుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 1 కిలో బెల్లం, నీరు కలిపి 1-10 రోజులు మాగనిచ్చి చెట్ల పాదుల్లో వేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల రిడోమిల్ MZ కలిపి చెట్ల మొదళ్లలో అలాగే కాండాన్ని తడుపుతూ మందును పోసుకోవాలి. బొప్పాయిలో బూడిద తెగులు గనక ఆశించినట్టయితే ఆకుల మీద, కాడల మీద, అలాగే కొత్త చిగుళ్ల మీద కూడా తెల్లగా బూడిద లాంటి శిలీంద్రపు పెరుగుదల మనకి కనిపిస్తుంది. దీని నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటర్ కెరాథెన్ లేదా హెక్సాకనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. బొప్పాయిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గనక ఆశించినట్టయితే ఆకుల మీద గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుగా మారి రాలిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు కలిపి 15 రోజుల వ్యవధితో 2 దఫాలుగా పిచికారీ చేయాలి. బొప్పాయిలో మొజాయిక్ తెగులు వైరస్ ద్వారా వస్తుంది. దీనివల్ల ఆకుల మీద పసుపు రంగు, ఆకుపచ్చ రంగు కలిగిన కణజాలం తయారయ్యి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల కాయ పరిమాణం కూడా తగ్గి నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక బొప్పాయిలో ఎక్కువగా నష్టాన్ని కలిగించే వైరస్ తెగులు రింగ్ స్పాట్ వైరస్. ఇది ఆశించినప్పుడు ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగల్లాగా మారతాయి. కాయల మీద అలాగే కాండం మీద ఉంగరం లాంటి మచ్చలు కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు సోకిన కాయలు నిల్వకి పనికిరావు. పొలం చుట్టూ 2 వరుసల్లో మొక్కజొన్నని అడ్డుపంటగా బొప్పాయి మొక్కల్ని నాటే నెల ముందుగా పెంచుకోవాలి. బొప్పాయిలో ఈ రింగ్ స్పాట్ వైరస్ తెగులు నివారణకి అంతర్వాహిక క్రిమిసంహారక మందులైన డైమిథయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి నెలకి 1 సార్లు చొప్పున 5 నెలల వరకు పిచికారీ చేయాలి. బొప్పాయిలో ఆకుముడత కూడా వైరస్ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుని పోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ఉండలుగా మారి వికృతంగా కనిపిస్తాయి. కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి వంకర్తింకరగా వస్తాయి. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వైరస్ తెగుళ్లను రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, పేనుబంకలు వ్యాప్తి చేస్తాయి. అంతర్వాహిక కీటక నాశనులైనటువంటి డైమిథయేట్, మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రోనిల్ వీటిని ఉపయోగించి ఈ రసం పీల్చే పురుగులను నియంత్రించడం ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. బొప్పాయిలో కాయలు పక్వానికి వచ్చిన తర్వాత పండు ఈగలు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కల్ని కలిగి ఉంటుంది. ఈ తల్లి ఈగ సూదిలాంటి మొనని కాయల చర్మంలోకి చొప్పించి గుడ్లని గుంపులు గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు 3-4 రోజుల్లో పొదిగి చిన్న లార్వాలు వృద్ధి చెందుతాయి. ఇవి కాయలోని గుజ్జుని తినేయడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవడం జరుగుతుంది.
ఈ బొప్పాయి తోటల్లో పండు ఈగల నివారణకి తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

0: కావాలి. చెట్ల కింద పడిపోయిన, చెట్లపైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. మిథైల్ యూజనాల్ ఎర్రబుట్టల్ని ఉపయోగించి ఆకర్షించబడిన మగ పురుగులను నాశనం చేయాలి. ఇక బొప్పాయి తోటల్లో నులి పురుగులు గనక ఉన్నట్లయితే వాటి నివారణకి నారు సంచుల్లో 1 గ్రాము కార్బోఫ్యూరన్ 3g గుళికల్ని నారు సంచికి 1 గ్రాము చొప్పున విత్తనాలు మొలకెత్తిన తర్వాత వేసుకోవాలి. నులి పురుగుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఒక్కొక్క మొక్కకి 250 గ్రాముల వేపపిండి, 25 నుంచి 30 గ్రాముల కార్బోఫ్యూరన్ 3g గుళికలు, అలాగే 4 గ్రాముల సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ ని ఒక్కొక్క చెట్టుకు చొప్పున వేసుకోవాలి. బొప్పాయిలో పిండి నల్లి గనక ఆశించినట్టయితే ఆకులపైన, కాండంపైన, కాయలపైన ఇవి రసాన్ని పీల్చి నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి ఆశించిన మొక్కలు గిడసబారి కాయ నాణ్యత తగ్గి తినడానికి పనికిరాకుండా పోతాయి. అలాగే మార్కెట్ విలువ కూడా ఉండదు. ఈ పిండి నల్లి బొప్పాయినే కాకుండా కలుపు మొక్కల్ని కూడా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకి గట్లపైన కలుపు మొక్కలు, అలాగే పిండి నల్లి ఆశించే ఇతర మొక్కలు లేకుండా చేయాలి. పురుగుని గమనించిన వెంటనే వేపనూనె 2.5 మిల్లీలీటర్లు, 1/2 మిల్లీలీటర్ జిగురు పదార్థం కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగులు ఆశించవు. ఈ పురుగులపైన తెల్లటి బూజు వంటి పదార్థం ఉండడం వల్ల రసాయనిక పురుగు మందులు ప్రభావం చూపలేవు. ఈ తెల్లటి బూజు పదార్థం పోవడానికి 10 లీటర్లకి 5 షాంపూ ప్యాకెట్లను కలిపి పిచికారీ చేయాలి. మరుసటి రోజు డైమిథియట్ 2 మిల్లీలీటర్లు, దీంతోపాటు 1/2 మిల్లీలీటర్ జిగురు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పిండి నల్లిని నివారించుకోవచ్చు. వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే బొప్పాయి నారుని రసం పీల్చే పురుగుల బారిన పడకుండా 40x60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ కింద పెంచుకోవాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి, అలాగే గుమ్మడి జాతి పంటల్ని పొలం చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిస్సని 2 వరుసల్లో విత్తుకోవాలి. అలాగే మొక్కజొన్న లేదా జొన్న పంటల్ని రక్షణ పంటగా 2 వరుసల్లో వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల్ని, తద్వారా తెగుళ్ల వ్యాప్తిని తగ్గించవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మంచి సైజు వచ్చిన కాయల్ని చెట్ల మీద మాగనీయకూడదు. వాటిని కోసి న్యూస్ పేపర్ చుట్టి రవాణా చేసుకోవాలి. నాటిన 9వ నెల నుండి 2.5 సంవత్సరాల వరకు ఈ బొప్పాయి కాపు కాస్తుంది. ద్విలింగ పుష్పాల నుండి ఎదిగే కాయలు తక్కువ పొడవుతో గుండ్రంగా ఉంటాయి. అదే ఆడపుష్పం నుండి ఎదిగిన కాయలు పొడవుగా కోలగా ఉంటాయి. దిగుబడి ఎకరానికి 35 నుండి 40 టన్నుల వరకు ఉంటుంది. ఇక బొప్పాయిలో పాలు సేకరించే విధానాన్ని గనక మనం చూసినట్టయితే 70 నుండి 90 రోజుల వయసున్న కాయకు పొడవున 4 వైపులా 3 మిల్లీమీటర్ల లోతు ఉండేలాగా పదునైన వెదురుపుల్లతో ఘాటు పెట్టాలి. ఈ పని ఉదయం 8 నుండి 9 గంటల్లోపే చేసుకోవాలి. కొబ్బరి చిప్పల్లో కానీ, అల్యూమినియం లేదా గాజు పాత్రల్లో కానీ ఈ పాలని సేకరించాలి. ఒక కాయ నుండి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు సేకరించి లీటర్ పాలకి 0.5% పొటాషియం మెటాబై సల్ఫేట్ని కలిపి 38 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ఎండలో శుభ్రంగా ఆరపెట్టాలి. పాలని పొరలు పొరలుగా వచ్చే వరకు ఆరనిచ్చి మెత్తగా పొడి చేయాలి. దీనిని పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనలు మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారి అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించారు.
1: ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో కొబ్బరిలో జీవ నియంత్రణ పద్ధతులు డాక్టర్ ఎన్బివి చలపతిరావు గారితో పరిచయం, జానపద గీతం, చూడి పశువుల యాజమాన్యం వివరాలు వింటారు. 7:45.

వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రకొంటపాలెం ఉద్యాన శాఖాధికారి శ్రీ పల్లకి ఆతిరెడ్డి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి.

వాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:40 దేశభక్తి గీతం, రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 9:30 2026 ఆసియా క్రీడల సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం వింటారు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి. ఈ కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. పి జయభాస్కర్ మృదంగం, కె శ్యామ్ కుమార్ కంజీరా. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 10:45 ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. ప్రసార విశేషాలు, ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు. ఇప్పుడొక చిత్ర గీతం, ఉయ్యాల జంపాల. ఈ చిత్రం నుంచి ఘంటసాల పాడిన గీతం.

0: చిత్రగీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 అవస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక వివరాలు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరపబోయే విశ్వకర్మ జయంతిని

0: అమలవుతుందని మంత్రి తెలిపారు.
1: ఆజ్ కేబినెట్ మే హమారే దేశ్ భర్ మే ఇండస్ట్రీస్ మే కామ్ కర్నే వాలే జో కర్మచారీ హై ఉన్కే లియే ఏక్ బహుత్ బడా నిర్ణయ లియా హై. ప్రావిడెంట్ ఫండ్ కా జో నియమ్ హై ఉస్ నియమ్ మే అబ్ తక్ 15,000 రూపీస్ కీ సీలింగ్ రహా కర్తీ థీ. యే సీలింగ్ 2014 మే తయ్ కీ గయీ థీ. ఇస్కో బడా కర్ 25,000 రూపే పర్ మంత్ సాలరీ పే లేకే ఆ గయే. ఇస్సే కరీబ్ 51 లాఖ్ ఎంప్లాయీస్ కో ఇస్కా బెనిఫిట్ మిలేగా.
0: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజాచర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్డీ అఫైర్స్ ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత చార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆశయ సిద్ది దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా ముడయ్యే కాలలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి

0: జితేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్త్రాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 మంది పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో కొబ్బరిలో జీవ నియంత్రణ పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్బివి చలపతిరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్న మధు.
1: డాక్టర్ చలపతిరావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్, మీరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. ముఖ్యంగా మనకు ఉద్యాన పంటలు వేసే రైతు సోదరులకి పురుగులు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి. ఈ నేపథ్యంలో కొబ్బరిలో ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం ఏ విధంగా ఈ పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రధానంగా కొబ్బరిని ఏ ఏ నేలల్లో ఏ ఏ ప్రాంతంలో పండిస్తూ ఉన్నారు, ఆ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.

0: కొబ్బరి చాలా ప్రధానమైన పంట అండి, మన యొక్క రైతులకి జీవనాధారం. అలాగే భారతదేశంలో కూడా తీసుకున్నా కూడా మన రాష్ట్రం దాదాపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కొబ్బరి దిగుబడిలో. మన ప్రాంతంలో చూసుకుంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కొబ్బరికి అనుకూలమైనవి. అంటే మనకి తీసుకుంటే కోస్తా తీర ప్రాంతాలు, ఎక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ఇవన్నీ కూడా ఇంతకుముందు నుంచి మనకు ప్రధానంగా కొబ్బరి పండిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో రైతు సోదరులు వాళ్ళ యొక్క సౌలభ్యాన్ని బట్టి మనకి కొబ్బరి పండించిన ప్రాంతాలైన అనంతపురం, కడప నుంచి కూడా కొబ్బరి నారు కావాలని చెప్పి రైతు సోదరులు అడుగుతున్నారు. అంటే కొబ్బరి ఇప్పటి వరకు తీర ప్రాంతాలే కాకుండా ఇప్పుడు లోతు, అంటే లోపల ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాపించింది, విస్తరించింది. రైతు సోదరులు కూడా తనకనుగుణంగా తమ యొక్క ఉద్యాన ప్రణాళికలు మార్చుకుంటున్నారు.
1: డాక్టర్ చలపతిరావు గారు, అయితే నాకు తెలిసిన ఒక ఎంటర్ప్రెన్యూర్ ఫ్రెండ్ ఒక విషయం చెప్పారు సార్, ఈ రకాల గురించి వస్తే మన దగ్గర దొరికే గోదావరి రకాలకి అలాగే తమిళనాడు కేరళలో దొరికే రకాలకి కొంత డిఫరెన్స్ ఉంది. మన దగ్గర దొరికే ఆ ఎండోస్పర్మ్ వాల్యూమ్ ఆఫ్ ఆ కంటెంట్ తక్కువ అండి వాటితో పోలిస్తే అంటారు. మన దగ్గర ఈ తమిళనాడు కేరళ రకాలు పండించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి?
0: మంచి ప్రశ్న అండి. మన దగ్గర పండించే కొబ్బరి మొక్కలు ఈస్ట్ కోస్టాల్ అంటారు, అంటే దేశవాళీ రకం. అలాగే మనకి కర్ణాటకలో తిప్తుటాల్ అని అంటారు, తమిళనాడు ప్రాంతంలో వెస్ట్ కోస్టాల్ అంటారు. ఈ యొక్క మొక్కలు జన్యుపరంగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పెరగడం వల్ల వాటి యొక్క స్థితిగతులు మారి ఉంటాయి అక్కడికి అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా. మన దగ్గర ఉండే దేశవాళీ ఈస్ట్ కోస్టాల్ రకంలో దాదాపుగా చెట్టుకి 120 కాయలు సగటున దిగుబడి మనం ఇస్తాము. ఈ దిగుబడి ఇచ్చే కాయలు యొక్క పరిమాణం చిన్నగా ఉన్నా దాని లోపల కొబ్బరి నీరు సుమారుగా 300 ml దాకా ఉంటుంది. అదే మన తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో తీసుకుంటే కొబ్బరికాయల సైజు యొక్క పరిమాణం చాలా ఎక్కువ, దాంట్లో నీటి యొక్క పరిమాణం కూడా ఎక్కువే. అంటే సుమారుగా మన దగ్గర 300 ml ఉంటే వాళ్ళ దగ్గర 400 ml ఉంటుంది. కానీ మనకి వచ్చే కాయలు సగటు దిగుబడి 120, అక్కడ వచ్చే సగటు దిగుబడి 70-80. అంటే మనకి కాయల యొక్క సంఖ్య వ్యత్యాసం వలన మనకి ఎక్కువ కాయలు వచ్చినా తక్కువ నీరు ఉంటుంది, వాళ్ళకి తక్కువ కాయలు వచ్చినా ఎక్కువ నీరు ఉంటుంది. కానీ జీవితకాలంలో ఒక చెట్టు ఒక సంవత్సరంలో సరాసరి అదే దిగుబడి ఇస్తుంది. కానీ మన దగ్గర మనం గుర్తించిన వెరైటీలలో రకాలలో ముఖ్యంగా డబుల్ సెంచరీ అనే రకము అత్యంత అద్భుతమైనది. ఇది ఫిలిప్పీన్స్ ఆర్డినరీ టాల్ అనే ఒక రకం నుంచి ఎంచుకోబడినది. మన రాష్ట్రంలో 1993 విడుదల చేశాం. ఈ యొక్క రకము ఈస్ట్ కోస్ట్ అలాగే ఉంటుంది, పొడుగ్గా అవుతుంది, కానీ నీటి పరిమాణం సుమారుగా 1/2 లీటర్ ఒక కాయ నుంచి. అలాగే కాయ సైజు కూడా మనకి తమిళనాడు కర్ణాటకలో ఉండే తిప్తుటాల్లాగా పెద్ద కాయలు వచ్చి ఎక్కువ కూడా దిగుబడి సుమారుగా 120 కాయలు వస్తాయి. కాబట్టి ఈ రకం యొక్క ప్రాముఖ్యత రైతు సోదరులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మన దగ్గర ఈ మొక్కను ఎక్కువగా వ్యాపింపజేయడానికి కావాల్సిన తల్లి చెట్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి మేము ఔత్సాహికరణ రైతులను ఏమంటామంటే, మీరు ఇటువంటి రకాలని మా దగ్గర తీసుకుని మీ తోటల్లో వేసుకుని వాటి నుంచి వచ్చే మొక్కలని మీరు మిగతా రైతులకు ఇవ్వచ్చు. దాన్ని ఏ విధంగా మనం టెక్నాలజీ పరంగా శాస్త్రీయంగా ఏ విధంగా మీరు అభివృద్ధి చేయాలనేది మేము అంబాజీపేటలో మీకు శిక్షణ ఇస్తాం, మా ఉద్యాన విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్స్లో కూడా శిక్షణ ఇస్తాం. కాబట్టి ఈ యొక్క నీటి కాయల యొక్క దిగుబడి కానీ లేకపోతే మంచి నాణ్యమైన కొబ్బరి మొక్కలు ఎలా ఎంచుకోవాలన్న దాని మీద కానీ మనం రైతు సోదరులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: అయితే డాక్టర్ చలపతిరావు గారు, మనం టాపిక్లో ముందుకెళ్తే కొబ్బరి పంటని ఆశించే ప్రధానమైన పురుగులు ఏమున్నాయంటే ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు
0: వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. అలాగే మన దగ్గర కూడా పగటి ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రత యొక్క వ్యత్యాసం కూడా మనకి చాలా కనబడుతున్నది. అంటే చలికాలం మొదలైంది. అందరి రైతు సోదరులకి గత 3-4 సంవత్సరాల నుంచి మనము వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, అక్టోబర్ నవంబర్ మాసాల్లో రైతు సోదరులు మెలకువగా ఉంటూ తోటలని చూసుకుంటూ సర్పిలాకార తెల్లదోమ అనే ఒక పురుగు అన్య దేశపు కీటకం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో 2017 ప్రవేశించింది. కోనసీమలో 2019-20 ప్రవేశించింది. ఇది ప్రస్తుతం భారతదేశం అంతా వ్యాపించింది. అలాగే పక్కనున్న శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్ అన్ని దేశాలకు కూడా వ్యాపించింది. ఈ యొక్క పురుగుని ప్రస్తుతం మనం తోటల్లో గమనించుకోవచ్చు. ఈ సర్పిలాకర తెల్లదోమ అన్నది రైతు సోదరులు ప్రస్తుతం అశ్రద్ధ చేస్తే పండగ సమయానికి అంటే జనవరి మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ కొబ్బరి చెట్లు పచ్చగా ఉండాల్సినవి నల్లబడిపోతాయి. ఎందుకు నల్లబడిపోతాయి అంటే మనకు తెలుసు ఈ సర్పిలాకర తెల్లదోమ యొక్క జీవితకాలం తక్కువ, దాని యొక్క పిల్లలు పెట్టే సంఖ్య గుడ్లు పెట్టే సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా పొట్టి రకాలు ఏవైతే గంగా బొండం కానీ చౌగట్ ఆరెంజ్ డ్రాఫ్ కానీ మలియన్ ఎల్లో డార్ఫ్ అనే వెరైటీలు మలియన్ గ్రీన్ డార్ఫ్ ఈ పొట్టి రకాలకి తీపిదనం ఎక్కువ, వాటి నీటిలో తీపిదనం ఎక్కువ, అంటే

0: కొబ్బరి గుజ్జులో కూడా తీపిదనం ఎక్కువ. అలాంటి వాటికి ఈ యొక్క తెల్లదోమ ఎక్కువగా ఆకర్షింపబడుతుంది కాబట్టి ముందు పొట్టి రకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అలాగే మనం విడుదల చేసిన రకరకాల హైబ్రిడ్లు వాటిలో కూడా నీటి శాతము మరియు తీపిదనము గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే గోదావరి గంగ కానీ, వశిష్ఠ గంగ, అభయ గంగ, వాణితేయ గంగ ఇలాంటి హైబ్రిడ్ మొక్కల్ని కూడా మొదట ఆకర్షించి నష్టం చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే ఈ మొక్కల్ని వాళ్ళ తోటల్లో మా దగ్గర తీసుకుని వేసుకున్నారో, లేకపోతే ప్రైవేట్ హైబ్రిడ్స్ ఏవైనా తీసుకుని వేసుకున్నారో, అలాంటి హైబ్రిడ్స్ని కానీ పొట్టి రకాల చెట్లను కానీ క్షుణ్ణంగా తీక్షణంగా గమనిస్తూ ఆకు అడుగు బాగాన తెల్లటి వలయాకారంలో ఏమైనా పురుగులు కనబడితే అశ్రద్ధ చేయకుండా ప్రస్తుతం నివారణ తీసుకుంటే మనకి జనవరి మాసానికి ఈ యొక్క పురుగు యొక్క సంగతి చాలా వరకు పెరగకుండా తగ్గించుకునేదానికి మంచి అవకాశం ఉంటుందండి.
1: సార్, అయితే దీన్ని ఎలా గుర్తించాలంటారు రైతు సోదరులు?
0: ఆకుల కింద తెల్లగా ఉన్నప్పుడు, ఆకుల పైన నల్లగా ఉన్నప్పుడు తోటలో సరిపిలాకర తెల్లదోమ ఉందని గమనించవచ్చు.
1: అయితే ఇది ఎటువంటి నష్టం కలుగజేస్తుందండి ఈ పంటకి?
0: చాలా మంది ఈ యొక్క తెల్లదోమ యొక్క స్థితిని చూసి ఆందోళన చెందారు. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క కాయ మనం కోల్పోతున్నప్పుడు అంతంత ఆదాయం, సుమారుగా మనకి తెలుసు ఒక 700-800 రూపాయల ఆదాయం రైతులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క దిగుబడిని ప్రభావితం చేసే పురుగు కాబట్టి మనం ఇంతసేపు దీని గురించి చెప్పుకుంటాం.
1: అయితే డాక్టర్ గారు, ఇంత నష్టం చేకూరుస్తున్నటువంటి ఈ సర్పిలాకార తెల్లదోమని ఎలా రైతు సోదరులు కంప్లీట్గా అసలు యాజమాన్యం చేసుకోవాలంటారు పూర్తిగా నివారించడానికి?
0: మన సూచనల మేరకే సిఫార్సు చేసిన గ్రీన్ లేబుల్ ఇన్సెక్టిసైడ్స్ని అవసరం మేరకు వాడుకోమని చెప్తున్నాం. పురుగు వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పట్లేదు. పురుగు వచ్చినప్పుడు మన దగ్గర అత్యంత అద్భుతమైన ప్రకృతి సమకూర్చిన మిత్ర పురుగులు, మనందరూ తెలుసు, మన గౌరవ ప్రధాని మోడీ గారు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎంఫసిస్ చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పంచసూత్ర ప్రణాళికలు దీని మీద పెట్టారు. రైతులకి ఎక్కువగా ఈ ఖర్చు తగ్గించే విధానం, వాతావరణ సమతుల్యతను కూడా కాపాడే విధానంలో ఈ జీవ నియంత్రణ అనే పాత్ర చాలా ఎక్కువ. అది కొబ్బరిలో విశేషంగా ప్రాచుర్యం పొందింది, లాభసాటిగా కూడా ఉంది, ఫలితాలు కూడా ఇస్తుంది. కానీ రైతు సోదరులకి అవగాహన కలిగించాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఈ రోజు జీవ నియంత్రణ మీద అత్యంత అద్భుతంగా కొబ్బరిలో మనం సాధించిన ఫలితాలు ఎన్నో ఉన్నాయి. ఈ మిత్ర పురుగుల్ని మనము చెప్పినప్పుడు అవి అన్ని చోట్ల దొరకపోవచ్చు. రైతు సోదరులకి మనకి అంగడిలో దొరికేటట్టుగా ఈ పురుగు మందుల్లాగా లభ్యం కాకపోవచ్చు. కానీ మన భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి వాళ్ళ యొక్క దిశానిర్దేశంతో మనము మన జీవ నియంత్రణ ప్రయోగశాలలో అనేక మిత్ర పురుగులను ఉత్పత్తి చేస్తున్నాం. ఆ మిత్ర పురుగులు మనకి అందుబాటులో ఉన్నాయి. తదనుగుణంగా రైతు సోదరులు ఎవరైతే ఇప్పుడు సర్పిలాకర తెల్లదోమకే చూసుకుంటే, మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చెప్పుకుంటున్నప్పుడు దానికి ఉపయోగపడే మిత్ర శీలింద్రం ఒకటి కనిపెట్టాం. అది కార్డిసెప్స్ ఫ్యూమసోరోసియా, రిసారియా ఫ్యూమసోరోసియాతో అని పేరుతో పిలిచాం, తర్వాత కార్డిసెప్స్ ఫ్యూమసోరోసియా అంటాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది క్షేత్రస్థాయిలో రైతులు తమ ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా తక్కువ ఖర్చుతో దాని మీద శిక్షణ ఇస్తాం, వారి యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాం. ఉద్యాన పరిశ్రమ స్థానం అంబాజీపేటలో కానీ మా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉండే కేవీకేలో కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఈ యొక్క శిక్షణ ఇస్తాం. అలాగే ఇంకొక మిత్ర పురుగు మన భారతదేశంలో కనుక్కున్నది, ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఈ యొక్క మిత్ర పురుగు పేరు ఎపట్రోక్రైస్ యాస్టర్. దీన్ని కూడా ఎక్కువ సంఖ్యలో మనం అభివృద్ధి బోర్డు వారి యొక్క సహకారంతో ఉత్పత్తి చేస్తున్నాం. విడుదల చేయడానికి ప్రణాళికలు శాస్త్రీయంగా నిర్ధారించాం. కాబట్టి ఈ యొక్క పురుగులు కావాల్సిన వాళ్ళు మన అంబాజీపేట ఉద్యాన పరిశ్రమ స్థానం జీవ నియంత్రణ ప్రయోగశాలను సందర్శించవచ్చు, చూడొచ్చు, వాటి యొక్క పనితీరుని విశ్లేషించుకుని ముందుగా మాకు చెప్తే వాళ్ళకి తక్కువ సరసమైన ధరకి, అంటే ఒక పురుగు 25 పైసలు, ఒక పురుగు పావల అద్రూపాయ్, ఈ రోజుల్లో మీ అనేది తెలుసు కనీసం రూపాయి లేకపోతే ఏమి రాదు, ఇంత ఖర్చు అయ్యేది కూడా మనము చాలా తక్కువ ఖర్చుతో రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి వీటిని ఉపయోగించుకుంటూ నెమ్మదిగా తోటల్లో మిత్ర పురుగుల యొక్క సంతతిని పెంచుకుంటూ, శత్రు పురుగు యొక్క తాకిడిని తగ్గించుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ, క్రిమిసంహారక మందులు వాడడాన్ని పూర్తిగా నిర్మూలించుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన పంటని, అలాగే సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడే రైతన్నలు చాలా వరకు మనకు మేలు చేసిన వాళ్ళు అవుతారండి. తోటలో రైతులు పసుపు రంగు టార్పిన్ షీట్లు తోట యొక్క సరిహద్దుల్లో కొబ్బరి చెట్లకి కనీసం 5 అడుగులు ఎత్తుపైన కట్టుకుని దానికి ఆముదం, పసుపు రంగు టార్పిన్ షీట్లకి ఈ యొక్క తెల్లదోమ ఆకర్షింపబడుతుంది కాబట్టి దానికి ఆముదం రాసుకుంటే, ఒకసారి ఆముదం రాస్తే దాదాపుగా 7 రోజుల వరకు ఆ జిగురు ఉంటుంది ఆటకి. తెల్లగా ఉండే తెల్లదోమలు పసుపు రంగు మీద మనకు ప్రస్ఫుటంగా కనబడతాయి. సో రైతు సోదరులు అలాంటివి వాటి యొక్క సరిహద్దులు, కొబ్బరి చెట్ల యొక్క సరిహద్దులకి కనీసం ఎకరానికి 60 చెట్లు ఉన్నప్పుడు 5-6 అయినా సరే ఈ పసుపు రంగు టార్పిన్ షీట్లని అతికిచ్చి వాటికి ఆముదం పూసి వాటి మీద తెల్ల

0: దోమలు ఉన్నాయా లేదా గమనించుకుని ఒకవేళ ఉన్నాయి అని నిర్ధారించుకోగలిగితే, నిర్ధారించుకున్న తర్వాత మన దగ్గర అంబాజీపేటలో ఇసారియా ఫేమస్ సోరోసి అనే ఒక మందు దొరుకుతుంది జీవశైలేంద్రని, అది తీసుకోవచ్చు. అలాగే మిత్రపూర్కి ఎపటోక్రాసి ఆస్టర్ని కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ దొరకనప్పుడు మాత్రం మనకి వేపమంది అనేది చాలా మార్కెట్లో మంచిది.
1: అయితే తర్వాత నష్టపరుస్తున్నటువంటి పురుగులు ఏమున్నాయి సార్ మనకి?
0: ఈ అక్వ రంగంలో చేపల చెరువు గట్ల మీద ఉండే కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల వాటి మీద మనకి నల్లముట్ట పురుగు అనేది ఇంతకు ముందు నవంబర్ నుంచి మార్చి వరకు కనబడుతుంది. తర్వాత ఈ యొక్క పురుగు వాతావరణ పరిస్థితులను మారినందుకు ప్రస్తుతం సంవత్సరం పొడుగున మనకు కనబడుతుంది. ఈ యొక్క పురుగు వస్తే తోట దూరం నుంచి చూస్తే కింద వరుస ఆకులు ఎండిపోయి కాలిపోయినట్టుగా ఎలాగా ఉంటుందో అలా కనబడుతుంది. మనం కింద వరుస ఆకులను చూసుకుంటే తెలిసిపోతుంది. కొబ్బరి చెట్లు చాలా పొడుగుగా ఉంటాయి కాబట్టి రైతు సోదరులు వాటిని గుర్తించలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆకు సహజసిద్ధంగా ఎండిపోయిందో, ఎండకుండా ఉండాల్సిన ఆకు కూడా ఎండిపోతే దాని అర్థం ఈ నల్లముట్టు పురుగు వచ్చినప్పుడు. దింపు తీస్తున్నప్పుడు ఒక ఆకుని కానీ కొన్ని రెమ్మల్ని అంటే ఆ యొక్క ఈనల్ని కానీ తీసుకుని చూసుకోగలిగితే రైతు సోదరులు దాన్ని గుర్తించవచ్చు.
1: రైతు సోదరులు వీటిని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఎలా యాజమాన్యం చేసుకోవాలి?
0: దీని మీద జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే నివారణ చేయడానికి కృషి చేశాం. చాలా చక్కని సత్ఫలితాలు వచ్చాయి. బ్రాకాన్ హెబిటర్ అనే ఒక మిత్ర పురుగు, అలాగే గునియోజిస్ నెఫాండిటిస్ అనే ఒక మిత్ర పురుగు. బ్రాకాన్ హెబిటర్ అయితే ఎకరానికి 20, గునియోజిస్ నెఫాండిటిస్ అయితే ఒక చెట్టుకి ఎకరానికి 10, అంటే దాదాపుగా ఒక తోటలో 10 చెట్లకి మనం విడుదల చేసుకునే విధంగా. ఈ పురుగులు కూడా మనము 35 పైసలు 50 పైసలకి ఇస్తున్నాం రైతులకి. అవి అంబాజీపేట పరిశ్రమ స్థానం నుంచి వాళ్ళు పొందవచ్చు. కానీ దీనికి చేయాల్సింది ఏంటంటే ముందు పురుగు యొక్క స్థాయి ఎలా ఉంది, ఏ దశలో ఉన్నదని రైతు సోదరులు గుర్తించుకుని ఆ ఆకు నమూనాలను మన పరిశ్రమ స్థానానికి తీసుకురమ్మంటాం. అందులో ఉన్న దశను బట్టి మనం ఎప్పుడు పురుగును విడుదల చేయాలన్నది రైతులకు చెప్తాం. ఎందుకంటే కొన్ని పురుగులు, ఈ పురుగుల్ని చంపే పురుగులు, అవి ఎంచుకునే దశ చాలా ముఖ్యమైనది. తోటలో ఆ దశ ఉన్నప్పుడు మనం ఇతర పురుగులు విడుదల చేయాలి కాబట్టి చాలా వరకు రైతు సోదరులు దీని మీద పూర్తి అవగాహన ఉన్నారు. కానీ ఏదైనా సరే ముందుగానే మనం మేల్కొని విడుదల చేసుకుంటే వచ్చే సత్ఫలితాలు చాలా ఎక్కువ. ఆలస్యం చేసే కొద్దీ మనకి ఈ పురుగు చేసే నష్టం విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ పురుగు పెరుగుతుంది. అలాంటప్పుడు మనం ఒక వారం అశ్రద్ధ చేసినా కూడా మనకి నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది.
1: ఈ కొమ్ము పురుగు అని కూడా చెప్తూ ఉన్నారు రైతు సోదరులు, దీని నష్టం ఏ విధంగా ఉంటుందండి?
0: కొమ్ము పురుగు అన్నది కొబ్బరి, ఆయిల్ పామ్, తాటి చెట్టు, ఈ మూడిట్లో కూడా వస్తుందండి. రైతు సోదరులు మర్చిపోతుంది ఏంటంటే కొమ్ము పురుగు యొక్క పిల్ల దశ, తల్లి దశ. ప్రతి పురుగులోనూ మనకి తల్లి పురుగు నష్టం చేయదు, పిల్ల పురుగులు, గొంగళి పురుగులు నష్టం చేస్తాయి. కానీ కొమ్ము పురుగులో పిల్ల పురుగులు నష్టం చేయవు, తల్లి పురుగు నష్టం చేస్తుంది. ఒక్కొక్క పురుగు లేత మొవ్వుల్ని, మొవ్వుల్లో ఉన్న తీపి పదార్థాన్ని తింటుంది. దానివల్ల విసనకర్రల ఆకులు కత్తిరింపబడి ఉంటాయి. కాబట్టి మనకి పెంటకుప్పలు ఉన్న చోట రైతులు ఆ పెంటకుప్పలు తిరగేస్తున్నప్పుడు మనకి సీ షేప్ ఆకారంలో ఉన్న లద్దె పురుగులు కనబడితే అశ్రద్ధ చేయకుండా వాటిని తీసి కాలు కింద పడేసి తొక్కేయచ్చు. అలాగే మా దగ్గర మెటారైజం అనే ఒక మిత్ర శిలీంద్రం ఉంది. దాన్ని మీరు అంబాజీపేట నుంచి తీసుకొచ్చి లీటర్కి 5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకున్నా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకా లేదు, తగ్గట్లేదు అనుకుంటే మనకి క్లోరాంథ్రెనిప్రోల్ అని గ్రీన్ లేబుల్ గుళికలు మనం ఒక శాచెట్లు చేసుకుని వాటిని చెట్టు మొవ్వుల్లో పెట్టుకోవాలి. ఎక్కువగా లేత మొక్కలు 5 సంవత్సరాల లోపల ఉన్న మొక్కలను ఎక్కువగా నష్టపరుస్తాయి.
1: అయితే దీనిలో మనం ఈ ఫెరమోన్ నెలలు కూడా వాడుకోవచ్చు అంటారా?
0: ఈ ఫెరమోన్స్ అనే దాంట్లో మనకి నానో ఫెరమోన్స్ అని మనకి మార్కెట్లో లభ్యమయ్యే ఫెరమోన్సే కాకుండా ఐసీఆర్ ఎన్బిఐఆర్ అంటే అఖిల భారత జీవ నియంత్రణ సమన్వయ పథకం కింద మనకి బెంగళూరులో ఒక పరిశోధనా స్థానం ఉంది. దాంతో అంబాజీపేట వాళ్ళు సంయుక్తంగా కేరళ రాష్ట్రంతో కలిపి పనిచేసాం. మనము తక్కువ ఖర్చుకి ఎక్కువ కాలం విడుదలయ్యే ఫెరమోన్ లూర్ని తయారు చేసాం. మార్కెట్లో దొరికే వాడుకోవచ్చు. ఇంకా కావాలంటే మన దగ్గర కూడా సంప్రదిస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా రప్పించి రైతు సోదరులకు ఇస్తాం. వీటి వలన తల్లి పురుగులు ఏవైతే తయారవుతాయో, తల్లి తండ్రి పురుగులు, అవన్నీ కూడా బుట్టల్లో మనం ఏర్పాటు చేసే బుట్టల్లో పడిపోతుంటాయి. కానీ ఎక్కువగా వీటి మీద ఆధారపడకూడదు. ఇతర చర్యలు అంటే పెంట కుప్పలను శుభ్రం చేసుకోవడం, మెటారైజం ద్రావణాన్ని చేయడం, చనిపోయిన చెట్లు ఏమైనా ఉంటే వాటిని తీసి తగలబెట్టడం, వాటితో పాటు ఈ యొక్క పురుగు యొక్క ఉనికిని గమనించుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడుతుంటాయి ఆకర్షణలు.
1: అలాగే మీరు ఎర్రముక్కు పురుగు గురించి కూడా చెప్పారు సార్, దీన్ని ఎలా యాజమాన్యం చేసుకోవాలంటారు?
0: ఎర్రముక్కు పురుగు వస్తే చెట్టు చనిపోవడానికి 100కి 100% అవకాశం ఉంది. ఎందుకంటే ఎర్రముక్కు పురుగు చెట్టు యొక్క మొవ్వు వరకు వెళ్ళిపోయి నాశనం చేస్తుంది. ఎర్రముక్కు పురుగు ఎప్పుడు వస్తుందంటే మనకి ఎటువంటి గాయాలు చేసినప్పుడు, చెట్టు కాండం మీద గాయాలు చేసినప్పుడు మనకి అక్కడ రసి రావడం, ఆ రసికి ముక్కులకి ఈ ఎర్రముక్కు పురుగుకి వాసన గ్రహించే శక్తి చాలా ఎక్కువ. వాటి యొక్క కనులు పని చేయకపోయినా మనకి వాసనని ఎక్కువగా పట్టుకుంటాయి. ఈ రసి నుంచి వచ్చే ఒక రకమైన వాసనకి వచ్చి అక్కడ గుడ్లు పెట్టడం. అలాగే ఈ కొమ్ము పురుగు ఎప్పుడైతే నాశనం చేస్తుందో అక్కడి నుంచి వచ్చే కుళ్ళిపోయిన వాసన ఎర్రముక్కు పురుగును ఆకర్షిస్తుంది. కాబట్టి అక్కడ గుడ్లు పెట్టినప్పుడు చెట్టు చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ ఎర్రముక్కు పురుగుని గమనించకపోతే

0: మనం చెట్టును కోల్పోయే అవకాశం 100కి 100% ఉందా? కాబట్టి దీనిని నివారించుకోవాలంటే చెట్టుకి ఎటువంటి గాయం చేయకూడదు. అలాగే చాలామంది అలంకారం కోసం ఆకులు లాకిస్తుంటారు, కింద వరుస ఆకులు ఒక 1.5 అడుగు వదిలి కమ్మలు కొట్టేసుకోవాలి, కానీ అందుబాటులో ఉన్న ఆకులన్నీ లాగేసుకుంటే అక్కడి నుంచి వచ్చే కాండం మీద కనపడే రసి ఈ యొక్క ఎర్రముక్కు పురుగును ఆకర్షించి అక్కడ గుడ్లు పెట్టేటట్టుకు దోహదం పడుతుంది. అలాగే కొమ్ము పురుగు నివారణ చేసుకోకపోతే కూడా ఎర్రముక్కు పురుగు వస్తుంది, కాబట్టి కొమ్ము పురుగు నివారణ కంపల్సరిగా తప్పనిసరిగా రైతు సోదరులు చేసుకోవాలి. ఎర్రముక్కు పురుగు ఇంకా గమనించుకోవచ్చు అంటే దాన్ని కట్టిన ఉండలు మన చెట్టు మొవ్వుల్లో ఉండడం ఇంట్రెస్ట్ ఉందంటే ఒక స్టెతోస్కోప్ తీసుకుని రైతు సోదరులు చెట్టు కాండం మీద పెడితే ఆ పురుగు నవ్వులుతున్న శబ్దం కూడా ఆయన వినొచ్చు. ఎర్రముక్కు పురుగుని నివారణ చేసుకోవాలంటే జీవ నియంత్రణ ఇంకా పరిశోధనలో మనం సఫలీకృతం కాలేదు, కాబట్టి మనకి అది పురుగు ఆశించి ప్రాంతంలో ఇమిడక్లోరిడ్ అనే మందు లీటర్కు 1 ml చొప్పున అక్కడ పోసుకోవాలి.
1: డాక్టర్ చలపతిరావు గారు, మన రైతు సోదరులు మనం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని నమ్ముకొనున్నారు. ఒకటి ఏంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ పురుగులను అంత కట్టడి చేయలేమేమో, రాబడి రాదేమో అని ఒకటైతే తొందరగా మనకు పని అయిపోవాలి, తొందరగా పురుగు చనిపోవాలి మనకు, అంటే వాళ్ళ ఫలితాలు వెంటనే కనబడిపోవాలి. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జీవ నియంత్రణ పద్ధతుల మీద చాలా ఫోకస్ చేస్తున్నారు సార్. అయితే ఒకసారి ఈ జీవ నియంత్రణ పద్ధతుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రభుత్వాలు వాటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ మన రైతు సోదరులకి మీ మాటల్లో ఒకసారి చెప్పండి.
0: ఒక పక్కన పెరుగుతున్న కాలుష్యం, రెండోది క్షీణిస్తున్న ఆరోగ్యం, మితిమీరిన పురుగు మందుల వినియోగం, దిగుబడి మీద ప్రభావం చూపించే విధంగా ఉండే వాతావరణ పరిస్థితులు, ఇన్ని ఆటుపోట్లను తట్టుకునే రైతన్నలు మనకి ఆహారం అందజేస్తూ వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కూడా చూసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా మనము జీవ నియంత్రణ చెప్తున్నాం, కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకి పురుగు మందులు తెగుళ్ళు మందుల యొక్క లభ్యతతో చూసుకున్నప్పుడు మన జీవ నియంత్రణ లభ్యత చాలా తక్కువ. దీనికి ఈ మధ్యకాలంలో కానీ మంచి పరిమాణం రైతులు వాళ్ళంతటి వాళ్లే దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నప్పుడు మాలాంటి జీవ నియంత్రణ పరిశోధన శాస్త్రవేత్తలకు కూడా చాలా వరకు ఉత్సాహం ఇచ్చారు రైతులే. ప్రథమంగా మనం చూసుకుంటే జీవ నియంత్రణకి ఉపయోగపడే మిత్ర పురుగులు, మిత్ర శీలేంద్రుల యొక్క లభ్యత అన్ని చోట్ల దొరకవు. దీనికి ఏం చేయొచ్చు? దీనికి ఏం చేయొచ్చు అంటే మన ప్రభుత్వం, మనకి హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని ఉంది, వాళ్ళు శిక్షణ ఇస్తారు. అలాగే బెంగళూరులో నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ అని, వాళ్ళు శిక్షణ ఇస్తారు. వాళ్లతో అనుసంధానం చేసుకున్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ యొక్క పరిశోధన, అంటే ఎక్కువగా హార్టికల్చర్ ఉద్యాన విభాగంలో మన ఆహారము కూరలు ఎక్కువ ఉంటాయి ఈ ఉద్యాన విశ్వవిద్యాలయం, అలాంటి వాటిల్లో వచ్చే పురుగులను నివారించుకోవడానికి మనకి మొన్న మిత్ర పురుగుల్ని ముందు గుర్తించాం. మిత్ర పురుగుల్లో మీకు చెప్తాను, ఒకటి ట్రైకోగ్రామ అనే మిత్ర పురుగు. ఇది ఎలాగ చేయాలి అని రైతు సోదరులు ఎక్కువ సంఖ్యలో, అంటే చాలా వరకు చూసుకుంటే మా దగ్గర ఉండి లభించే ట్రైకోగ్రామ ఒక కార్డు 100 రూపాయలు, కానీ రైతు దాన్ని తీసుకోవడానికి ఆయన ఖర్చు పెట్టేది 250 రూపాయలు, రావాలి తీసుకోవాలి. చాలామంది రైతులు ఇదే చెప్పారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు అందుబాటులో లేదు. కాబట్టి నేను రైతులకు ఏం చెప్పానంటే మీరు ఒకరి మీద ఆధారపడే బదులు మీరే ఎందుకు ఈ ట్రైకోగ్రామాని ఉత్పత్తి చేసుకునే విధంగా ఆలోచించారు? అంటే ఇప్పుడు మనందరం FPO ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనేది మన భారత ప్రభుత్వం చాలా వరకు ప్రోత్సహిస్తుంది, అలాంటి వాళ్ళందరూ కలిపి ఊరిలోనే ఒక చిన్న గది తీసుకుని దానిలో మిత్ర పురుగుల్ని పెంచడం ఎలాగా, దానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఎలా సంపాదించడానికి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైకోగ్రామా మిత్ర పురుగుల్ని పెంచడం అన్నది నాకు తెలిసి ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు క్షణాల్లో అయ్యే పని, కానీ ఒక దానికి కావాల్సిన నది ఒకటి ఉత్సాహం, వాళ్ళకి చేయాలనే ఉత్సాహం ఉండాలి. అలాగే కలిసికట్టుగా మిత్ర పురుగుల్ని మనం పెంచి విడుదల చేయాలనే ఒక ఆలోచన. ఈ సరళి వచ్చినప్పుడు మనకి క్షేత్రస్థాయిలో దీని యొక్క ఫలితాలు చాలా వరకు ముందంజలో ఉంటాయి. ఈ ట్రైకోగ్రామాని మనం అన్ని పంటల్లో వాడుకోవచ్చు, దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ, వాళ్ళు కొనేదానికన్నా వాళ్ళు తయారు చేసుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇది అవసరమైనప్పుడు తయారు చేయొచ్చు, లేనప్పుడు వాళ్ళు ఆపేయచ్చు. ముందు కావాల్సిన ట్రైకోగ్రామా యొక్క మిత్ర పురుగుల యొక్క కార్డ్స్ కానీ, అలాగే దీని మీద దాన్ని రెక్కల చిలక అంటే కర్సెరా అనే ఒక మిత్ర ఇంకో పురుగు ఉంటుంది, దాని మీద పెంచుతాం, దాని యొక్క కల్చర్ కానీ మనం రైతులకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందజేస్తాం. నైపుణ్యాన్ని కోసం ఉద్యాన పరిశ్రమ స్థానం అంబాజీపేటలో కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇస్తాం. కాబట్టి రైతులు ముందు ఇది విడుదల చేసుకుందామని వాళ్ళు ప్రణాళిక చేసుకుని రమ్మనండి. వాళ్ళ యొక్క పంట పొలాలలో మిత్ర పురుగుని మనం అధిక సంఖ్యలో ఉత్పత్తి అయ్యే చర్యలు మార్గాలు మనం చూపించడానికి అవకాశం ఉంది. అలాగే మిత్ర శీలింద్రాలు, ఇవి ప్యాకింగ్ చేసి మనకి ఎక్కువ ఖరీదుకు మార్కెట్లో లభ్యమవుతాయి, మనం తక్కువ ఖర్చుతో ఏ విధంగా అప్పటికప్పుడు తయారు చేసుకుని పిచికారీ చేసుకునే విధానం ఏంటి అన్న దాని మీద, దానికయ్యే ప్యూర్ కల్చర్స్ అంటే మనం ఏదైనా తయారు చేయాలంటే మూల పదార్థం కావాలి, ఆ మూల పదార్థాలన్నీ కూడా మన యొక్క విజ్ఞాన విశ్వవిద్యాలయం రైతులకు శిక్షణతో పాటు కల్చర్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. రైతుల వరకు మనము అందుబాటులోకి తీసుకురావడానికి కావాల్సిన శిక్షణ ఇస్తాం, దానికి కావాల్సిన మూల పదార్థం ప్యూర్ కల్చర్స్ కూడా ఇస్తాము. అలాగే ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన బయోకంట్రోల్ ల్యాబ్ మన రాష్ట్ర ప్రభుత్వము చాలా వరకు వీటికి ప్రోత్సాహకాలు అందజేస్తుంది కాబట్టి ఆ ప్రోత్సాహాలు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ ద్వారా కానీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తాం. ఇవన్నీ చేయడానికి రైతుకు కావాల్సింది కలిసికట్టుగా ఒక 5 మంచి ఉత్సాహమైన గ్రామీణ యువత, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎక్కడైతే మనకి గ్రామంలో ఉండే రైతు సోదరీమణులు అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఫామ్ అయ్యే FPOలో ఫామ్ అయ్యే రైతులు యువత వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో మనం ఒక జీవ నియంత్రణ పరిశోధనా స్థానాన్ని స్థాపించవచ్చు. కొబ్బరి అభివృద్ధి కూడా ప్రత్యేకంగా కొబ్బరికి దీన్ని వాళ్ళు చాలా వరకు స్పాన్సర్ చేస్తున్నారు. సుమారుగా వాళ్ళ యొక్క స్కీమ్స్లో ఈ పరిశోధన జీవ నియంత్రణ పరిశోధనకాలను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా వరకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకుని ప్రతి గ్రామంలో ఒక జీవ నియంత్రణ పరిశోధన స్థానానికి ఏర్పాటు చేయాలి, కనీసం మండలంలో ఒక హెడ్ క్వార్టర్స్లో అయినా తయారు చేసే విధంగా మనం వాళ్ళకి శిక్షణ ఇస్తాం. ఉత్సాహవంత సోదరులు మా యూనివర్సిటీని సంప్రదిస్తే రానున్న రోజుల్లో ఆరోగ్యకరమైన పంటకి కావాల్సిన జీవ నియంత్రకాలని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తూ మిగతా రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఉత్సాహపరిచే విధంగా ఈ లీడ్ ఫార్మర్స్ మనకి ఏదైతే ప్రథమ రైతులు ఉంటారో వాళ్ళు క్షేత్రస్థాయిలో దాన్ని ప్రోత్సహించే విధంగా మనం నైపుణ్య అభివృద్ధి మనం వాళ్ళకి అందజేయడానికి మన దగ్గర చాలా వరకు అవకాశం ఉందండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ చలపతిరావు గారు ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ముఖ్యంగా కొబ్బరిలో ఎటువంటి ప్రధాన పురుగులు ఆశిస్తాయి, రైతు సోదరులకు ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నాయి, వీటికి రైతు సోదరులు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఏ విధంగా యాజమాన్యం చేసుకోవచ్చో చక్కగా వివరించారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో జీవ నియంత్రణ పద్ధతుల యొక్క ఆవశ్యకతని రైతు సోదరులకి చాలా చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు కొబ్బరిలో జీవ నియంత్రణ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ NPV చలపతిరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.
3: గాదు గాదు లాని మోదుగా ఎమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా ఎమ్మేవు గాదులుంటే వేయి చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్త గాదులు. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి, గుంటూరు గాదులు కలకత్త గాదులు. గాదు గాదు లాని మోదుగా

నిత్యవేళ చిన్నోడా, గాదు గాదులా నీ మోదుగా ఎమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా. మంచి గాదులుంటే వేయి కుర్రోడా, మంచి గాదులకేమి సంచులు.

0: గాదులు గాదు గాదులాని మోదుగా ఎమ్మే ఓ గాదు వేరు అని చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా.
1: జానపద గీతం విన్నారు. ఇప్పుడు చూడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం.
2: చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించకూడదు, పరిగెత్తించకూడదు, ఎత్తు ప్రదేశాలకు వెళ్లనివ్వకూడదు. చూడి పశువుల చేత బరువులు మోయించకూడదు మరియు ఇతర పనులు చేయించకూడదు. ఇలా చేయించినట్లయితే అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది. చూడి పశువుకు 3వ నెల 6వ నెల సమయంలో నట్టల నివారణ మందులు వాడాలి. చూడి పశువు పొదుగును ఎనటానికి నెల ముందుగా మర్దన చేయాలి. దీనివలన పొదుగు బాగా పెరుగుతుంది.

ముఖ్యంగా తొలి ఈత పశువుల మర్దనా చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చూడి పశువు ఈనటానికి 45 నుంచి 60 రోజుల ముందు పాలు పెతకకుండా వదిలేయాలి. ఇలా చేయటం వలన పొదుగులోని పూర్వ కణజాలం నశించి కొత్త కణజాలం ఏర్పడుతుంది. ఈనిన తర్వాత పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పశువు నిండు చూలతో ఉన్నప్పుడు మేతకు బయటకు పంపించకూడదు. చూడితో ఉన్న పశువులను ఎదలో ఉన్న ఇతర పశువులు కానీ ఆబోతులు కానీ ఎక్కకుండా చూసుకోవాలి. చూడి పశువులను ఇతర పశువులతో కలపకుండా విడిగా లేక వేరే పాకలో ఉంచుకోవాలి. అక్కడ నేల జారుడుగా లేకుండా చూసుకోవాలి. బయటకు వదిలేటప్పుడు ఇరుకైన మార్గాలు లేకుండా చూసుకోవాలి. ఇక చూడి పశువుల మేపడం విషయానికి వస్తే, చూడి పశువులకు సమృద్ధిగా పచ్చిమేత వేయాలి. చూడి దశలో పశువుకి దాని శరీర పోషణకు, గర్భంలోని పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరమవుతాయి. ఈ దశలో అదనంగా మేత దాణా ఇవ్వాల్సి ఉంటుంది. చివరి 2 మాసాల చూడిలో పశువుకు 1 కిలో దాణా మరియు 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం కూడా అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరింతవరకు చూడి పశువుల యాజమాన్యం గురించి విన్నారు.

0: ఈనాటి కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం అంటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక

0: సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు, అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు గాని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్లి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా రైతులతో మాట్లాడాలి శాస్త్రవేత్తలు. దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
1: మరి మన ప్రకాశం జిల్లాలో మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
0: మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజన్ కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శి వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
1: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు గానీ లేదా ప్రజలకు గానీ ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
0: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్ లో మనము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తోటి అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికి తెలిసిందే పిఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6,000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క కొంత మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి, కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దానికి పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనకి ఎలా అయితే ఆధార్ ఉందో, అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ 10 ఎకరాల మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జియో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని 7 జూలై అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇచ్చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి, ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు అలాగే కూరగాయలు, హైబ్రిడ్ కూరగాయల పంటలు అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ అలాగే సపోటా, ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాలు

0: లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో, దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో, ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు, బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక షీట్ వేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని, దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం. మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం అన్నమాట. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు, అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు, అట్లాగే పురుగు మందులు గానీ తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు, అట్లాగే ట్రాక్టర్ కి అటాచ్డ్ గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దానికి ఒక ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమో లాగా ప్రోగ్రామ్ లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు. అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంకుకి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకుని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని యొక్క ప్రభావం గాని దాని యొక్క రైతుల్లో స్పందన గాని చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధన సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటులో ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు వంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్ గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. అలాగే కొంతమంది రైతులకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డు చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారు. దాన్ని చేయడం దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్ళిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్ కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఈ కార్యక్రమానికి.
1: మరి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడకం, ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర

0: వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి ఒక 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదున్నుకుంటే మనకి పశువులు ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది. భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి. కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది, మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది. దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తూ ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా నిల్వలు ఉన్నాయి. మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు, భాస్వరం గాని, నత్రజని గాని, పొటాష్ గాని, అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయన్నమాట. ఈ జీవన ఎరువులు మనం గాని భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం వెయ్యాల్సింది తగ్గిపోద్ది. మన కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ అధికారులకి మాకు కూడా ఒక శిక్షణ కార్యక్రమం చేశారు. మేము ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి దీని మీద అవగాహన అనేది పెంచబోతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక మిషన్ స్టార్ట్ చేసింది, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టింది. సో దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, రైతుల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడానికి ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
1: కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారమింటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ పి వెంకట చలపతి గారు. మరికొంచెం సేపట్లో ఈ కార్యక్రమం తిరుపతి కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వేంకటేశాయ, భవ్యస్వరూపాయ నమో నమః.
3: శుభ సాయం అంటూ చక్కగా అదిగో వెంకటనాథుడు అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేష లావణ్యాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని అలరిస్తూ వస్తున్నటువంటి దివ్య క్షణాలలో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తమ చెవులను రిక్కించి ఆ భగవంతుని యొక్క దివ్య ఘంటానాదాలతో కూడిన విశేషాలకు తమ యొక్క హృదయాన్ని అర్పించి చక్కగా ఆ భగవంతుడిని సేవిస్తున్న సాయంకాల క్షణాలు. అదిగో కాలస్వరూపుడుగా భగవానుడు ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 34:57

ప్రక్రియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 సాగుతున్న ఈ శుభముహూర్తంలో అయ్యవారు, అందమైన అయ్యవారు, అద్భుతమైనటువంటి కళాస్వరు

0: శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే అంటూ మహర్షులు ఆ భగవతిని అంటే పరమాత్మలో ఒక భాగమైనటువంటి శక్తి రూపాన్ని చిచ్చక్తి స్వరూపంగా జ్ఞానశక్తి స్వరూపంగా ఉపాసిస్తారు. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమే 14 లోకాలే తన యొక్క శరీరంగా కలిగినటువంటిదై భక్తవాత్సల్యంతో బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా వాళ్ళ లోపల తానే ఉంటూ లోపల బయట అంతా కూడా తానే అయి అలవోకగా అయ్యి విశ్వరూపంతో చక్కగా క్రీడిస్తూ ఉన్నారు. అందుకనే ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తినో అర్జున అంటారు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా ఆయన. ఎందుకంటే మొత్తం 14 లోకాలు కూడా ఎవరి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ఉదరంలో తిరుగుతోందో అటువంటి ఉదరంలో తిరుగుతున్నటువంటి విశ్వంభరుడు, విశ్వోదరుడు, విశ్వరూపుడు, విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడుగా ఎవరినైతే కొలుస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలుగా ఈనాడు అందరూ అనుకుంటున్నా మేమందరం ఒక్కటే సుమా భక్తులుగా భగవానునికని వాళ్ళు నిరూపిస్తూ తమ హృదయాలను ఎవరైతే ఆ పరమాత్ముడికి అర్పిస్తున్నారో అటువంటి ఆ సమస్త భక్తులను కూడా అలవోకగా అలరించేటువంటి దేవదేవుడు అదిగో ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద అద్భుతమైనటువంటి రాజమాడ వీధులలో పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి వసంత మండపం ముందు నుంచి కదులుతున్నటువంటి ఈ వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తున్నాం. ప్రభో దేవదేవ మంగళనాయక మంగళస్వరూప అంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు భక్తులు. ఒక్కసారి చూస్తుంటే చాలు, అందమైనటువంటి హంస అద్భుతమైనటువంటి బంగారు వన్యతో బంగారు తామర తూడును అలవోకగా తన ముక్కున కరుచుకొని నల్లనయ్యను నల్లని అయ్యవారిని తెల్ల గొడుగుల కింద చక్కగా విచ్చినటువంటి కన్నులతో నల్లని అయ్యవారు తెల్లని కన్నులతో తెల్లని స్వరూపమైన జ్ఞానంగా తాను తన యొక్క రూపాన్ని ఈనాడు విశ్వానికి అందిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటారు పెద్దలు, దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జై భవా మాధవ భూధవ దేవ జై భవా. ప్రభో మాధవ రమాధవ భూదేవిని చక్కగా హృదయంలో పెట్టుకుని సాక్షాత్తు ఆ వరాహస్వరూపంగా తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ప్రభో మీకు జయం కలుగురాక అని ఆశీర్వదిస్తున్న సమయంలో అదిగో అందుకోండి స్వామి చలపతి గారు అద్భుతమైన ఆ అమ్మవారి విశేషాలను అలవోకగా అందించండి మన భక్తులందరికీ కూడా. గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు, చాలా చక్కగా బ్రహ్మోత్సవ శోభను ఇప్పటి వరకు మీరు వర్ణించారు. స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారమై దివ్యమైన తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ బ్రహ్మోత్సవాలలో వైభవోపేతమైన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే అని ఆ పరంధాముని దివ్యమైన స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసించేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రం భూలోక వైకుంఠం నిత్యము కూడా ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ చేసేటటువంటి భక్త కోటితో గోవిందరామస్మరణతో పులకరించేటటువంటి తిరువీధులలో తాను బ్రహ్మోత్సవాలలో 2వ రోజు రాత్రి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇవిటయ్యా స్వామివారి యొక్క వాహనం గరుత్మంతుడు కదా, స్వామివారు హంసను అనుగ్రహించి హంసవాహనాన్ని అధిరోహించారు ఏమిటి అని అంటే ఆయన పరబ్రహ్మ సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షియో అతిసుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామి చ సర్వద సర్వశక్త అగ్నేయచర్య వ్యక్తో అవ్యక్త సనాతన శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్య శాశ్వత శుభ అని అంటారు. సర్వస్త జగత్తుకు కూడా విశ్వమంతటికీ కూడా ఆధారమైనటువంటి విశ్వాధారుడవే విశ్వమందు సర్వకార్యములకు కూడా సాక్షీభూతుడైనటువంటి వాడే, తమ అస్తిత్వానికి జీవరాశులన్నింటి చేత కూడా

0: ఉపేక్షింపబడేటటువంటి పరంధాముడు ఆయన చక్కగా అత్యంత సుందరాకారుడై లోకమునకు ఆద్యంత శ్రేష్ఠుడై సమస్తమును కూడా సమగ్రంగా తెలిసినటువంటి జ్ఞానస్వరూపుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వమునకు అధిపతి అయినటువంటి వాడు కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయగలిగేటటువంటి వాడు సమస్త కార్యములను నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అలాంటి ఆ పరమాత్మ ఆయన చేసేటటువంటి కార్యములు తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు ఇంద్రియములకు కనిపించనటువంటి వాడు అలాంటి ప్రాచీనుడమైనటువంటి ఆ స్వామి బ్రహ్మశబ్దం చేత పిలువబడేటటువంటి వాడు. ఆయన వాహనమేమిటయ్యా? హంస. ఆ హంస వాహనాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ తిరువీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది వీణాపాణి చేత ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి వాడుగా ఆశ్రయించినటువంటి వారి అందరినీ కూడా కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్ని అంటే సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆయన ఈ తిరువీధులలో దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి జీవికి కూడా లౌకికమైనటువంటి విషయ వాంఛలు మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా జీవితాన్ని మరల్చాలి. ఆధ్యాత్మిక దృష్టితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి అక్కడ పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా అంటే తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మికం వైపు మరలించడానికి సార్థకం చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి పరంధాముడిగా తాను హంసవాహనాన్ని అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ ఉన్నాడు. భక్త బృందాల సందోహం, కళాబృందాల విన్యాసం, వివిధ దేవతాస్వరూపములతో మహర్షి బృందములతో దివ్య శోభతో తిరువీధులన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. తిరుమలేశుడు దివ్య తేజస్సుతో అలరారుతూ ఉన్నాడు. గజరాజులు, హయరాజులు, వృషభాలు భక్తి ప్రపత్తులతో సేవిస్తూ భక్తి ప్రపత్తులతో చక్కటి సంకీర్తనలతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటే అక్కడ ఆ నృత్యముల మధ్య, గీతముల మధ్య, వాద్య విశేషముల మధ్య, భాజా భజంత్రీల నడుమ పరమహంస చక్కగా విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అలా స్వామివారు తన దివ్యమైనటువంటి దర్శనం చేత భక్తకోటి యొక్క అజ్ఞానాలంతటినీ కూడా తొలగింపజేస్తూ జ్ఞానమును అనుగ్రహింపజేసేటటువంటి విధంగా చక్కటి దర్శనాన్ని హంసవాహనం మీద అధిరోహిస్తూ ఉన్నాడు. అలాంటి హంసవాహన వైభవాన్ని చక్కగా మనం ప్రశాంత శర్మ గారి మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఆ వాహన విశేషాలన్నింటినీ కూడా మీరు చక్కగా తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: కృతజ్ఞతలు వెంకటాచలపతి గారు. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా కనబడుతున్న అయ్యవారు శ్రేష్టమైనటువంటి తన నీతి మీద చక్కగా దిద్దినటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరునామంతో సాక్షాత్తు నాసాగ్రే నవమౌక్తికం అని అమ్మవారిని రూపంలో అయ్యవారిని కొలుస్తాడు కృష్ణుడుగా. అటువంటి కృష్ణుడు కృష్ణ ఆనంద స్వరూప అని ఆనందం జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానము సాక్షాత్తు ఇక్కడ సరస్వతి రూపంలో కనబడుతోంది. ఇప్పుడు చూడండి, అక్కడ హంస ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ విచిత్రం విశేషం, స్వర్ణమయమైనటువంటి రెక్కలతో కూడిన ముక్కుతో చక్కగా తామరతూడును పట్టుకున్నటువంటి అందమైన పక్షిగా హంస కనబడుతుంటే నల్లనయ్య అందమైనటువంటి తన యొక్క నుదుటి మీద చెక్కినటువంటి కస్తూరి నామంతో పైన కలికితురాయి కిందుగా వేలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రతనాల వరుసలు మెరుస్తూ ఉండగా మెడలో ధరించినటువంటి అందమైనటువంటి పరిమళభరితమైన పుష్పాల సరాలు అద్భుతమైనటువంటి గజపుష్పమాలల యొక్క విన్యాసం శ్రేష్టమైనటువంటి విద్యుత్ కాంతులలో మెరిసిపోతూ భక్తుల హృదయాలను తట్టి లేపుతూ ఉంది భగవంతుణ్ణి చూడమని. అలాగే తన దగ్గర తనను పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉన్న భక్తులను అలవోకగా అందంగా అక్కున చేర్చుకునేటువంటి అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నారో చూడండి. మహర్షులు ఆమెను కీర్తిస్తూ సరస్వతీమాతను అంటారు, సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాద.

0: सदा स्यन्दु बिम्बम् सदा नोष्ट बिम्बम् भजे शारदाम्बम् अजस्रम् मदम्बम्। భక్తులందరూ కూడా అరమోర్పు కన్నులలో అద్భుతమైనటువంటి ఆ సరస్వతీమాత మూర్తిని తమ హృదయంలో చక్కగా ధరిస్తున్నారు. అనేక రకాలైన రతనాలు పొదిగినటువంటి బంగారు వీణ మెట్లతో కూడి చక్కగా ఇక్కడ అమ్మవారు ఆ హంస వాహనం మీద ఉంటే ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు చక్కగా అమ్మవారి యొక్క స్వరూపం నుంచి వెదజల్లబడుతోంది. ఇక్కడ మనం మామూలుగా సరిగమల సప్తస్వరాలతో కూడినటువంటి ఒక వాద్య విశేషంగా మనం చూస్తాము వీణాను. ఇక్కడ వీణాపాణిగా అమ్మవారు ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే జ్ఞానమైనటువంటి దాని యొక్క సహాయంతో యోగశాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవి యొక్క వెన్నెముక వీణగా చెప్పబడతారు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి వరుసలో ఆ సాగిపోతున్నటువంటి ఆ యొక్క చిచ్చక్తి జ్ఞానశక్తి యొక్క ప్రభావం శ్రేష్టమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ అందించేటువంటి దానికి సంకేతంగా అమ్మవారు అద్భుతమైనటువంటి వీణను తన యొక్క సాంకేతికమైన రూపంలో ఆధ్యాత్మిక సాంకేతిక రూపంలో ధరించి ఉన్నారు. అలాగే హంస, ఆ హంసను అధిరోహించి వస్తోంది అంటే హంస అనేటువంటి మాటకు హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస అంటుంది చక్కగా నమక చమకాలతో కూడినటువంటి వేదభాగం. ఏమంటే సాక్షాత్తు జ్ఞానమే ఇక్కడ సరస్వతి అనే మాటకు అర్థం జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందుకనే చిచ్చక్తి అని కూడా అంటారు. అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ అమ్మా నిన్ను ఏమని కీర్తించమంటావు, మొత్తం శక్తి, శక్తి గూడుగడితే విశ్వంగా మారుతుంది, విశ్వం మళ్ళా శక్తిలో లయిస్తుంది, ఇంతగా ఉన్న ఆ శక్తికి ఆకారం లేదు, ఆకారం లేనటువంటి శక్తి జ్ఞాన రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ఉంది, ఆ బయటికి కనబడదు జ్ఞానం, కానీ ఆ జ్ఞానానికి అన్నీ కనబడుతుంది, మొత్తం విశ్వమంతా కూడా చూస్తున్నటువంటి జ్ఞానం, తనకు ఆకారం లేదు, నిరాకారమైన జ్ఞానం సాకారమైనటువంటి ప్రపంచాన్ని దర్శిస్తోంది, దాన్ని చూపిస్తూ ఇక్కడ సోహం భావం అని చక్కగా వేదం చెబుతారు. హంస హంస పరమహంస, అందుకనే పరమహంస అనేటువంటి మాటతో హంస పక్షికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతారు. హంస అనేది ఒక బాతులాగా ఉండే పక్షిని కొన్ని చోట్ల చెబుతారు, కానీ అది ఆకారం మాత్రమే అది. అయితే హంసకు బాతుకు ఉండే తేడా ఏమిటి అంటే హంస అనేది పాలను నీళ్లను వేరే చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి అందుకనే ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న పరమాత్మను దర్శించే శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వేత్తను పరమహంస అంటారు. అందుకనే మనం రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క పేర్లలో వింటున్నాం పరమహంస శబ్దం. అటువంటి పరమహంస శబ్దాన్ని ఇక్కడ హంస అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణశక్తితో నిండినటువంటి సమస్త విశ్వము జ్ఞాన రూపంతో ఇక్కడ ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానశక్తి యొక్క ఆరాధనే ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం చేస్తూ చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఈ సరస్వతి వాహన సేవ అంటే హంస వాహన సేవ. జ్ఞాన వాహనం జ్ఞానానికి సంకేతం హంస. అటువంటి హంస మీద సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడ మనకు సగుణ సాకార రూపంలో సప్తగిరి సుందర సార్వభౌముడిగా అది కూడా దివ్యమైన చిచ్చక్తి రూపంలో ఇక్కడ వస్తున్నాడు. అందుకనే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడ ఆత్మిక అంటూ చక్కగా విశ్వ లలితా సహస్రనామం కీర్తిస్తుంది. అటువంటి అనేక విశేషాలతో కూడిన అద్భుత వైభవ విశేషాన్ని మనం చక్కగా అందుకుందాం. స్వామి చలపతి స్వామి వారు అందుకోండి.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చక్కటి హంసమంత్ర వైభవాన్ని మీరు ఇప్పటి వరకు మాకు అందించారు. హంసమంత్రము అనేటటువంటిది యోగశాస్త్రంలో చాలా చక్కగా వివరిస్తూ అంటారు, హకారేతి బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. మీరు చెప్పినటువంటి ఆ హంస మంత్ర వైభవాన్ని ఇంకొద్దిగా వివరణకు వెడితే ప్రతినిత్యము కూడా జీవుడు తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంసమంత్రంగా చెప్పబడింది అని అంటారు. ఎలాగయ్యానంటే హకారేణ బహిర్యాతి, శ్వాసను మనం బయటకు వదులుతున్నప్పుడు అది హకారముతో వచ్చినటువంటి హకారాన్ని ఉచ్చరిస్తే వచ్చినటువంటి శబ్దంలాగా హకారముతో శ్వాసను బయటకు వదులుతామట. అలాగే సకారముతో శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉంటాం. అలా

0: సకారముతో శ్వాసం తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జీవుడు సోహం అనేటటువంటి మంత్రమును శ్వాస ప్రశ్వాసలతో నిరంతరము కూడా జపిస్తూ ఉంటాడు అని శ్వాస విధానాన్ని చెబుతారు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసములకన్నింటికీ కూడా కారకుడైనటువంటి వాడెవడయ్యానంటే హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణములకు ఆధారభూతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్లే కలుగుతూ ఉంటాయి. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, ఈ సోహం మంత్ర జపం ఏమిటి అనంటే, మానవుడు రోజుకు 21,600 పర్యాయములు తన యొక్క శ్వాస ప్రక్రియను జరుపుతాడు అని అంటారు. అనగా హంస మంత్రాన్ని 21,600 సార్లు ఆయన జపం చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇదే హంసతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ హంసతత్వము అనేటటువంటిది మానవుని యొక్క సకల నాడుల్లో కూడా ఈ హంస కళ అనేటటువంటిది నిండి ఉంటుంది. ఇక్కడ హ అనేటటువంటిది ప్రత్యేగాత్మ కళగా చెబితే, సా అనేటటువంటిది ప్రకృతిగా, అలాగే విసర్గ ఉన్నటువంటి అంటే ఈ రెండింటినీ కలిపేటటువంటి బిందువు మధ్యలో చేరగా హంస అనేటటువంటి స్వరూపము. కనుక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా ఇందులో ప్రధానంగా ఇడ, పింగళ, సుషుమ్న అనేటటువంటి 3 నాడులు ఉన్నాయి. అందులో బాహ్య ఇడ పింగళ నాడుల్లో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అక్కడ హంస సంచారము అనేటటువంటిది ఏర్పడి అది అంతరమైనటువంటి ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నను చేరి హంస కళలు అనేటటువంటి పేరున మూలాధారాది చక్రాలను తాకుతుంది. అక్కడ ఆ మూలాధారమునందు కూడా ఏ ఏ అధిష్టానానికి ఎంతెంత జపం అనేటటువంటిది కూడా మహర్షులు మనకు చెబుతూ అంటారు. మూలాధారంలో గణపతికి 600, స్వాధిష్టాన చక్రమునందు బ్రహ్మకు 6,000, మణిపూరకమునందు విష్ణువునకు 6,000, అనాహత చక్రమునందు రుద్రునికి 6,000, విశుద్ధ చక్రమందు మహేశ్వరునికి 1,000, ఆజ్ఞాచక్రమునందు సదాశివునికి 1,000, సహస్రారమునందు గురుమూర్తికి 1,000 హంసల జపము అని చెప్పి వెరసి 21,600 జపములు నిరంతరము కూడా హంసలు అవి అర్పణమవుతూ ఉంటాయి అని అంటారు. ఇలా ఆయా చక్రముల స్థానముల వద్ద హంస కళలు చేరి అవి స్పర్శలు చేస్తూ ఉంటాయి అని అన్నారు. ఈ శ్వాసప్రియ శ్వాస క్రియ అప్రయత్నంగా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు సు అనేటటువంటి శబ్దము, శ్వాసను విడిచేటప్పుడు హమ్ అన్నటువంటి శబ్దము, ఈ సోహం భావనతో జరిగేటటువంటి హంస మంత్రం కనుక హంస శబ్దానికి ప్రాణము అని అర్థము. అలా ఈ శ్వాసను తీల్చుకున్నప్పుడు హకారము సకారములు అనేటటువంటి హంస మంత్రము సోహం భావనతో జ్ఞానమును తద్వారా మోక్షమును కూడా కలిగింపజేస్తాయి అని ఆ హంస మంత్ర వైభవాన్నంతటినీ కూడా చాలా చక్కగా చెప్పారు. అలా హంసవాహనారూఢుడై ధవళ వస్త్రకాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి తిరువీధులలో తన చల్లని చూపులతో ఆశ్రయించినటువంటి భక్తకోటి యొక్క రజో తమో గుణాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ తిరువీధులలో వీణాపాణి అయి సరస్వతీదేవి స్వరూపంగా కుంభావ సరస్వతిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మ జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి అధిదేవత, అలాగే శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి స్థానమేమిటయ్యా అనంటే ఆ మెదడు. ఆ మెదడు అలాగే దానికి అమరి ఉన్నటువంటి వెన్నుపామును తెలియజేస్తున్నటువంటి విధంగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఆ వీణ యొక్క తంత్రులు, వీణ యొక్క మెట్లు, అలాగే అవి వెన్నుపాముతో ఉన్నటువంటి సంబంధము. అలా ఆ వీణను చేత ధరించినటువంటి స్వామి వీణ యొక్క ఆ స్వరూపాన్ని అంటే మన యొక్క మెదడు నుంచి వెన్ను వరకు ఉన్నటువంటి స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీణ స్వరూపం, వీణ చివరి భాగం ఆ వెన్నుపాముకు చివరిలో ఉన్నటువంటి కుండలీ శక్తిని సూచించేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ప్రకటింపజేస్తూ చక్కగా చేత వీణను ధరించి హంసవాహనారూఢుడై స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సోహం భావనతో తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క కటాక్షం అనుగ్రహింపజేస్తానని ప్రకటింపజేస్తూ తిరువీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నారు. అలాంటి వాహన సేవా విశేషాలను ప్రశాంత శర్మ గారి మాటల్లో మనం మరిన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ సరస్వతీ స్వరూపాయ నమో నమః. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా వస్తున్న అయ్యవారి ఎదురుగుండా చక్కగా నెమలి ఈకలతో

కూడినటువంటి విశేషాలను ధరించిన కళాకారులు అద్భుతంగా ఆహ్వానం పలుకుతూ ఉత్తరమాడ వీధిలో సాగుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళా వైభవాన్ని తాము దర్శిస్తూ, కళ అంటే అంశానర్థం, పరమాత్మ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడుగా ఆకాశంలో నుంచి కళలను, అంశాలను, కాంతిని అనేక రూపాలలో ఇస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట సూర్య రూపంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవం. అటువంటి వైభవానికి కాణాచిగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన తిరుమలగిరి శిఖరాల మీద ఉన్నటువంటి ఆ అద్భుతమైన మణి వెంకటగిరి శిఖర శిరోమణి, ఆ సాక్షాత్తు అదిగో నాయకమణిగా వెలుగుతున్నటువంటి అద్భుతమైన మణి మా వెంకట శిరోమణి. అటువంటి స్వామి, అందుకనే ఆయన్ని కీర్తిస్తూ ఆరంభంలోనే అంటారు, శ్రీహంసే సుఖమాసీనం శ్రీయపతి మజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భయామ్యహం. ఇది హంసలో ఉండేటువంటి లక్షణం. ఏమిటయ్యా హంస గొప్పదనము అంటే, పాలు నీళ్లు కలిపి రెండు గన దాని ముందు పెడితే పాలను మాత్రమే పీల్చి నీళ్లను వదిలేసే స్వభావం హంసదట. ఇక్కడ ఈ వెంకటగిరి మీద ఉన్నటువంటి వెంకట హంస, ఈయన కూడా హంసే. ఈయన ఏం చేస్తున్నాడట, అదే అంటున్నాడు, హంస వాహనం మీద ఉన్నటువంటి మా శ్రీయప్పతి రమారమణి యొక్క అందమైనటువంటి భర్తగా ఉన్నవాడు ఎవరంటున్నామో, ఆయనకు అసలు పుట్టుకే లేదయ్యా, అజం విభుం అంతటా కూడా ఆక్రమించి ఉన్నాడు. అయితే ఈయనేం చేస్తాడయ్యా, హంస అంటే మీరు ఆపన్ చేస్తున్నారు, ఈయనేం చేస్తాడంటే భక్తులలో ఉండేటువంటి పుణ్య పాపాలనే రెండు, పాలు నీళ్లు కలిసినట్లుగా కలిసిపోయిన పుణ్యపాపాలను వేరు చేసి పుణ్యం మాత్రం తాను స్వీకరించి చక్కగా, పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను హంస వదిలేసినట్టుగా, పాపాలను తాను ధ్వంసం చేసి పేరులోనే దాచుకున్నాడు వెంకటుడు అని. వేమ్మంటే పాపము, కట అంటే దాన్ని నాశనం చేసేవాడు అని. కాబట్టి పాపాన్ని నాశనం చేసి పుణ్యమలైన దాన్ని తీసుకొని పుణ్యఫలాలను భక్తులకు ఇస్తున్నాడయ్యా, అదే మా వెంకట హంస చేసే పని అంటారు. అటువంటి ఆ వెంకట నాయకుడు ఆయన్ను అద్భుతంగా వర్ణిస్తూ పొంగిపోతాడండి మా అన్నమయ్య. ఏమంటే విశ్వం అనేటువంటి దాన్ని చాలా గొప్పదైనటువంటి విశేషంగా వర్ణిస్తూ అంటాడు, దిబ్బలు వెట్టు చూతేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టు చుదేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున్న కమల విహారమే నిలవై వనరి ఉన్నది ఒక హంస, మణియడి జీవుల మానస సరసుల ఉనికినున్నది ఒక హంస, పాలు నీరు వేర్పరిచి పాలలో ఓలలాడనిది ఒక హంస, పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిది ఒక హంస, తడవి రోమరంధ్రంగుల గుడ్లను ఉడుగగా పొదిగనొక హంస, కడు వెంకటగిరి మీదట ఒడలు పెంచనిది ఒక హంస. ఆయన్ను హంసస్వరూపుడుగా వర్ణిస్తూ అద్భుతమైనటువంటి తన చాకచక్య నైపుణ్యాన్ని చూపిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా అదిగో వెంకటగిరినాథుడుగా ఉండేటువంటి హంస పెట్టినటువంటి గుడ్లండి, దాన్ని చక్కగా పొదిగి అద్భుతమైనటువంటి ఈ వెంకటగిరి మీద అన్నిటినీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నాడు హంసస్వరూపంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు. అదిగో సమస్తమైన జీవుల మనస్సుల మనోసరస్సు, మానస సరస్సులు అంటారు. హంసలు ఎక్కడుంటాయంటే మానస సరస్సులో, హిమాలయాల్లో ఉంటుందన్నారు. మరి ఈ హంస ఎక్కడుందయ్యా అంటే భక్తుల మనస్సులనేటువంటి సరస్సులలో విహరిస్తున్నటువంటి ఈ వెంకటగిరి హంస అదిగో అద్భుతమైనటువంటి తన యొక్క కన్నులను విచ్చి సుందర దరహాస వదనార విందంతో అక్కున చేర్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు ఈ అందమైనటువంటి క్షణాలను. అటువంటి వెంకట నాయకుడుగా కనబడే ఆ వెంకట సరస్వతి హంసను ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, అనుభవిస్తాం, మన కష్టాలన్నీ కూడా పక్కకు తొలగిపోయేటట్టు చెయ్యమని వెళ్ళగొడుగుల కింద ఉన్న నల్లనయ్యను చక్కగా ప్రార్థించి అద్భుతమైనటువంటి సరస్వతీ మాతగా ఆమెను ఆరాధిస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యమని పెద్దల మాట. అదిగో మదగజాలు మోరలెత్తి చక్కగా ధీంకార నాదాలతో చక్కగా

0: ఆయనను ఆహ్వానం పలుకుతుండగా అటువంటి ఏనుగుల ముందర సాగుతున్నటువంటి కళాస్వరూపాలు అనేక మంది కళాకారులు తమ చేతిలో ఉన్నటువంటి కోలాట ధ్వనులతో అందమైన అయ్యవారి చరిత్రలు అనేక జానపద గాన రూపాలలో చక్కగా గానం చేస్తూ ఉండగా అనేక విధాలుగా రాజరిక టీవీతో శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను ఇదిగో స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని వెళ్ళగొడుగుల కింద నల్లనయ్య ఇక్కడ అమ్మవారుగా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ కదిలి వస్తూ ఉన్నాడు. వరాహస్వామి ఆలయం దగ్గరగా తాను కదిలి వస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సమస్తమైన భక్తులు కూడా ఆయనను దర్శిస్తూ ఉండగా అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని కనులారా దర్శించి మురిసిపోతున్నారు సమస్త భక్తులు. ఇటువంటి ఆ భక్తులు అనుభవిస్తున్న ఆనందం కోట్లాది శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాల్లోకి తాను వెంకటగిరినాథుడుగా అదిగో తెల్లగొడుగుల కింద ఉన్న నల్లని దేవుడు అలాగా వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చంద్రుడు తన కళలతో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినట్టుగా అద్భుతమైన తన ఆనంద స్వరూపాన్ని ఇస్తున్నాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడిని సేవిద్దాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు పరిశోధకులు మేధోమదనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో ఈరోజు నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల నుండి మరింత విస్తృత స్థాయికి, అవకాశాల దశకు చేరుకుంటోందని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనివలన కార్మికులకు సామాజిక భద్రత మరింతగా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సవరించిన వేతన పరిమితి నీతి రేపటి విశ్వకర్మ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: 25,000 రూపీస్ పర్ మంత్ సాలరీ విల్ బి ది న్యూ సీలింగ్ ఫార్ పిఎఫ్ డిడక్షన్స్. ఇస్సే కరీబ్ 51 lakh ఎంప్లాయీస్ కు ఇస్కా బెనిఫిట్ మిలేగా, జో కి 15-25 వాలే బ్యాండ్ మే థే, దే విల్ స్టార్ట్ గెటింగ్ కవర్డ్ ఇన్ ది న్యూ పిఎఫ్ రూల్స్. భారత్ సర్కార్ కా ఇస్ పే ఎస్టిమేటెడ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రహేగా అబౌట్ 11,339 కరోడ్ రూపీస్ ఎవ్రీ ఇయర్.
2: దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం ప్రారంభమై 17 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వచ్ఛతా కార్యక్రమంలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నుండి సంపద వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతతో సమృద్దిని సాధించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ గా ఉంది. స్వచ్ఛమైన అభివృద్ది చెందిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సమిష్టి భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా 2017 ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా ప్రచారం స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక కీలకమైన భాగంగా నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రచారం తమ పరిసరాల పట్ల బాధ్యత వహించేలా, స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశం రాబోయే 2 దశాబ్దాల్లో ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ ఐటీఆర్ఏఎఫ్ న్యూ ఏజ్ టాక్సేషన్ అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన పన్నుల విధానం మీద దేశంలో పరిశోధన జరగాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఈ చర్చ అవసరమన్నారు. దేశంలో మంచి పన్నుల విధానం రూపుదిద్దుకోవడానికి నిపుణులు దిశానిర్దేశం చేయాలని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
4: We follow a consultative process in making tax policy. Before union budgets and major tax reforms, we engage with industry, professional bodies, experts, and other stakeholders. Tax policy, therefore, is not, and it should not be, a one-sided exercise for the government. However, consultation must mean more than giving everyone an opportunity to place a representation on record.
2: చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడే వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సేవా సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి 17 అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
5: अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है, उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं. और सेवा संकल्प अभियान, मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है, बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है.
2: సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా భూభాగంపై జరిగిన దాడులను ప్రజల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ప్రమాదం కలిగించే చర్యలను భారత్ ఖండిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో ఈ నగరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మక్కా సమీపంలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జిరామ్ వ్యాలీ కేసులో దోషులుగా తేలిన 10 మందికి ఈరోజు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు 30 రోజుల గడువు ఇచ్చారు. 2013 మే 25 ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరాం వ్యాలీలో జరిగిన మావోయిస్టు దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో 35 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ 150 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఈ రోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో స్వచ్ఛ సేవ ఆంకలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను అంచనా వేయడానికి పర్యవేక్షించడానికి రూపొందించిన వార్షిక గ్రామ పంచాయతీ స్థాయి డిజిటల్ స్వయం అంచనా విధానమే ఈ స్వచ్ఛ సేవ ఆంకలనని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0లో భాగంగా తాగునీరు పారిశుద్ధ్య శాఖ దీనిని అభివృద్ది చేసింది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవల నిర్వహణను బలోపేతం చేసేందుకు గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు, రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యానికి ఈ విధానం దోహదపడుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నటుడు అనంత్ నాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ అధికారికంగా వెల్లడించింది. వాతావరణం. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి 2026 ఆసియా క్రీడల సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ये आकाशवाणी है. प्रस्तुत है एशियन गेम्स 2026 पर आधारित विशेष कार्यक्रम चीयर फॉर भारत.

0: अभी आप सुन रहे थे एशियन गेम्स 2026 पर आधारित विशेष कार्यक्रम चीयर फॉर भारत।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వైలిన్ వాద్యం వింటారు. మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్, కంజిర శ్రీ కె శ్యామ్కుమార్. బేగడ రాగంలో చతురస్ర త్రిపుట తాళం సమానమా సభాపతే సదాశివా.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిను వాద్యం విన్నారు. మృదంగం సహకారం శ్రీ పిజే భాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్కుమార్. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు. ముందుగా ఆత్మీయులు
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. పూజాఫలం ఈ చిత్రానికి ఘంటసాల గానం, సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: block will be constructed under phase 4 of the Pradhan Mantri Swasthya Suraksha Yojana. It will have 250 beds, 48 specialist OPD rooms and 9 modern operation theatres. In men's cricket, India will play the final match of the 3-match T20 International Series against Afghanistan at the Arun Jaitley Stadium in Delhi tomorrow. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India have already secured the series with convincing wins in the first 2 matches. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ శ్రీనారాయణం శేషబాబు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు సన్నతి గీతాలు వింటారు. ఉదయం 7:15 ఉదయ రేఖలు కార్యక్రమంలో ధ్వన్యనుకరణ సామ్రాట్ గారితో పరిచయ కార్యక్రమం. శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఉదయం 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఉదయం 10:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. మధ్యాహ్నం 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ ఎం శేఖర్బాబు బృందం వారిచే విశ్వామిత్ర యాగ సంరక్షణ బుర్రకథ వింటారు. మధ్యాహ్నం 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొన్న వారు విజయవాడ డాక్టర్ ఆచంట ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి బుల్లయ్య. అనంతరం లలిత గీతం వింటారు. సాయంత్రం 4:30 ఛాత్రం కెలియే సూచనాయే 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం, ఉపాధ్యాయులు ఎస్ గిరిధరరావు, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. 4:45 శ్రీ సంగీప వెంకటేశ్వరరావు బృందం ఆలపించిన భజనావళి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం గురించి డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయం, జానపద గీతం. ఈ అంశాలు వినవచ్చు. 7:15 కిసాన్ వాణి వాణిత్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్. ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణాదీప్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ నన్న మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నూరాణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 జపాన్లో జరగబోయే 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 పుట్టింటికి పోతా నాటికం వింటారు రచన శ్రీ కెవిఎన్టీ ప్రసాద్, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు. నీ ముందు ఏముంది, నీ వెనకాల ఏముంది అనేదానికంటే నీలో ఏముంది అనేది ముఖ్యం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 56 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మీటర్లపై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.